ചെഡ നടത മനുജുലയെന്തുണ്ടു പൈക്കി കാനരാദു ബയട പടദു.

0: Good behavior and bad behavior is found in all human beings. But outside it is not seen, it is not visible. But the fruits of their action is bound to occur to everyone in the next birth without any uncertainty.
1: జీర్ణకోశాలు దేహాలనెవరు చేర్చే జీర్ణకోశాలు దేహాలనెవరు చేర్చే జనన మరణాలు ఎవరుచే జరుగుచుండు వాణి వెతుకంగా నేర్చే

0: the one who has put into the human system the digestion power and principles, the one who has conferred on human beings the birth, death and such other changes, it is necessary to search him who is behind all these outward occurrences and appearances. Do not forget this good and very beneficial word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Sarvamun kadalan nechidi kala murtiki namaskaram annadu Bhartruhari.
0: Bhartruhari has declared that I offer my namaskar and prostrations to the person who is making everything move in on account of time.
1: Kalam chala amoghamainatundi.
0: Time is extremely precious.
1: Amoghamaina kalamunu ara kshanamaina kudanu vyathamu gavincharadu.
0: We should not waste even half a second of such precious time.
1: Kalamu kalavahini.
0: Time is something like a continuous flow.
1: Ee pavitramaina kalamunu sarvulunu anusarinchavalasinade kaani kalamu evvarini anusarinchadu.
0: Everyone has to follow these dictates of the sacred time. Time will not obey the commands of others.
1: Atti kalaswarupude paramatmudu.
0: Paramatma is verily the embodiment of such a time.
1: Kalaswarupudaina paramatmuni satkarma cheta atanini pondi atani anugrahamulaku patrulai jeevitamu sarthakam chesukovatam atyavasaramu.
0: It is extremely essential to sanctify our life by using all our deeds in such a sacred way that we can earn the grace of the Lord who is the very embodiment of time.
1: Pavitramaina kirtina arjinchinatundi Bharat Deshamu.
0: Bharat, which has earned such reputation and fame,
1: prapancha kirtini sambadhinchinatundi Bharat Deshamu.
0: It has earned such fame the world over.
1: Ee yokka jagat vyaptini gavinchinatundi yokka Bharatiya samskruti.
0: Bharatiya culture, which has spread to all corners of the world.
1: Kalam cheta maraka.
0: It is not going to change by change of time.
1: Charitra cheta mayaka.
0: It is not going to be affected by events.
1: Pralayam cheta tarugaka.
0: It is not going to be destroyed.
1: Srutti cheta perugaka.
0: It is not going to be created further.
1: Ye nitya satyamaite unnado. Aa nitya satyamunaku.
0: This is eternal truth which does not change.
1: Pratirupame Bharatiya samskruti.
0: And to that particular principle, Indian culture is only a reflection and an image.
1: Yajna yagadi kratavulu.
0: There's different types of sacrifices like
1: ee samskruti yokka pratibimbamule.
0: These are all the reflected images of this Bharatiya culture.
1: Yajnamanaga emiti?
0: What do you mean by sacrifice?
1: Edo 10 mandi rutikulu cheri.
0: It is not of 10 ritviks coming together.
1: Sarvamunu ahuti gavinchatamu.
0: Offering the harati.
1: ఋగ్వేదము చేత మంత్రములను ఉచ్చరించటము.
0: Chanting the mantras found in Rigveda.
1: యజుర్వేదము చేత స్వాహము గావించటము.
0: And offering swaha mantras found in Yajurveda.
1: సామగానము చేత భగవంతుని ఆహ్వానించటము.
0: Welcoming the various deities through Samaveda.
1: ఇది మాత్రమే కాదు.
0: This is not the meaning of yajna or sacrifice.
1: మానవుడు ఆచరించేటువంటి సమస్త కర్మముల యొక్క ఫలితమును భగవత్ అర్పితము గావించటమే యజ్ఞము.
0: Offering all the deeds of man as an offering to the Lord is the real yajna.
1: Sarva karma bhagavat prityartham. Manavudu chese prati karma kudanu bhagavat karma ga visvasinchali.
0: Every action performed by man must be considered as an offering to the Lord and the Lord's work itself.
1: Adi chinnadi kaani peddadi kaani.
0: Be it a small one or be it a big one.
1: Adi laukikam kaani aamushmikam kaani.
0: Be it worldly or the other worldly.
1: ఇది కేవలం ప్రవృత్తికి సంబంధించినది కానీ లేక నివృత్తికి సంబంధించినది కానీ.
0: ఇట్ మే బి అసోసియేటెడ్ విత్ యాక్షన్ ద ప్రవృత్తి ది నాన్ యాక్షన్ నివృత్తి.
1: జడమైన చైతన్యమునందు మానవత్వుడు ఆశించేటువంటి సమస్త కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థము గావించేటువంటివి.
0: ఆల్ ది యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇనర్ట్ అండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ మస్ట్ బి ఆఫర్డ్ యాజ్ అన్ ఆఫరింగ్.
1: ఒక ఆచార్యుడే
0: Every human being must be considered as an
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఋత్వికుడే.
0: Every human being must be considered as a ఋత్విక.
1: ప్రతి వ్యక్తి కూడాను బ్రహ్మస్వరూపుడే.
0: Every human being must be considered as the very embodiment of Brahma.
1: జగత్తులో కనిపించేటువంటి సమస్త వస్తువులు కూడాను దైవం యొక్క ప్రతిబింబములే.
0: All the objects you find in the world are only a reflection of God.
1: భగవంతుడు సర్వత్రా నిండినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఫౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వము భగవంతుని యందే ఉండినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ గాడ్.
1: సర్వమునందు భగవంతుడు ఉండేటువంటి వాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ ఆల్సో గాడ్ ఈజ్ ఫౌండ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల ఉండినటువంటి వాడు నారాయణుడే.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ that both inside and outside and everywhere only Narayana is found.
1: అంతటి సమీపమున ఉండినటువంటి భగవంతుడిని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడంటే కారణం ఏమిటి?
0: God who is so close to man has not been recognized by man. What is the reason for this?
1: సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా నిరూపించి తత్ఫలితములు భగవత్ అర్పితము గావించే నిమిత్తమై ఉపనిషత్తులు నీవు తస్మై నమః కర్మణే అనేటువంటి యొక్క వాక్కుతో గర్జించినటువంటి, నేను ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడాను పరమాత్మని ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా ఉండాలి అని ఆశించటం.
0: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది యాక్షన్ దట్ యు షుడ్ కన్సిడర్ ఆల్ యువర్ యాక్షన్ యాజ్ అన్ యాక్షన్ పర్ఫార్మ్ ఫార్ ప్లీజింగ్ ద లార్డ్.
1: అయితే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు?
0: ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్?
1: సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. భగవంతుడు సత్య జ్ఞానమనంత స్వరూపుడై ఉంటున్నటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిటీ.
1: సత్యమనగా కేవలము చూచినది చూచినట్టుగా, చెప్పినది చెప్పినట్టుగా, పలికినది పలికినట్టుగా పలకటం మాత్రమే సత్యము కాదు.
0: ట్రూత్ షుడ్ నాట్ బి మిస్టేకెన్ టు మీన్ టెలింగ్ థింగ్స్ యాజ్ యు హావ్ సీన్ ఆర్ యాజ్ యు హావ్ హర్డ్ ఆర్ యాజ్ యు హావ్
1: ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఈజ్ ఓన్లీ ట్రూత్.
1: ఇది నిజమైనటువంటి సత్యము.
0: ది ట్రూ ట్రూత్, రియల్ ట్రూత్
1: త్రికాల భాగ్యమైనటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద,
1: ఏ కాలమునందు కూడాను మార్పు చెందినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ బై ఎనీ చేంజ్ ఆఫ్ టైమ్.
1: ఇది త్రికాలము త్రిలోకము త్రిగుణములు ఎందుకు కూడాను సాక్షాత్ ఆకారమును ధరించి మార్పు చెందక ఉండేటువంటి యొక్కది సత్యము.
0: ఇట్ హస్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ పర్టికులర్ ఫారం ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ఇన్ ఆల్ ద త్రీ గుణాస్ అండ్ ఆల్ ద త్రీ.
1: ఇది సత్యస్వరూపిని గుర్తించుకున్నట్టుగా మనము సత్య మార్గంలో ప్రవేశించాలి.
0: టు రికగ్నైజ్ సచ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్ వీ షుడ్ ఎంటర్ ఇన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
1: మార్పు చెందినటువంటి సత్యాన్ని మన హృదయంలో చిత్రించుకోవాలి.
0: వీ షుడ్ పిక్చర్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ ట్రూత్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
1: దాని ప్రతిబింబం చేతనే మన ఈ జగత్తులో మనం ప్రయాణం చేయాలి.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది రిఫ్లెక్టెడ్ లైట్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: జ్ఞానము, జ్ఞానం అనగా ఏమిటి?
0: జ్ఞానం, నాలెడ్జ్. వాట్ డూ యూ మీన్ బై నాలెడ్జ్?
1: ఈ జ్ఞానం అనగా చైతన్యమే కాని,
0: నాలెడ్జ్ ఈజ్ కాన్షియస్నెస్.
1: జ్ఞానం అనేటువంటిది సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ ఓన్లీ విత్ ది చేంజింగ్.
1: చైతన్యం సర్వత్రా ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: మానవుని కదిలించున్నది, వృక్షములను ఆడించున్నది, పురుగులను నడిపించున్నది, సర్వం కూడా చైతన్యమే.
0: ఇట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మ్యాన్ మూవ్, విచ్ మేక్స్ ది ట్రీస్ ఆల్సో లివ్ అండ్ విచ్ మేక్స్.
1: అంటే చైతన్య స్వరూపుణ్ణి త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకేశవాదువులలో ప్రేమ మీద వెలచి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
0: ద సేమ్
1: భగవంతుడు సర్వ ప్రాణులు ఎందుకును సమస్త వస్తువులు ఎందుకును చైతన్య స్వరూపుడై నిరూపిస్తున్నాడు.
0: త్యాగరాజ ఆల్సో హాస్ డిక్లేర్డ్ దట్ లార్డ్ ఈస్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద యాంట్ టు బ్రహ్మ అండ్ ఇన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ ద థింగ్స్.
1: కనుక చైతన్యము లేనటువంటి యొక్క ప్రదేశం ఈ జగత్తులో కానరాదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ ఆర్ స్పేస్ వేర్ దెర్ ఇస్ నో కాన్షియస్నెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ చైతన్య తత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి యొక్క దైవ దర్శనం.
0: రికగ్నైజింగ్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ దట్ ఈస్ రియల్ రియలైజేషన్.
1: ఇది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డూ యూ ఫైండ్ దిస్?
1: అది అనంతము.
0: దట్ ఈస్
1: సర్వవ్యాపకమైనటువంటిది.
0: దట్ ఈస్ ఇన్ఫినిట్ అండ్ ఆల్ ప్రవేసివ్.
1: ఎవరు ఏ విధంగా తలచినా, ఎవరు ఏ విధంగా పూజించినా, ఎవరు ఏ విధంగా ఆరాధించినా ఆయా ఆరాధన స్వరూపమును ఆయా ప్రేమస్వరూపమును తాను గుర్తింపజేసి ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: ఇట్ టేక్స్ ద ఫారం ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వే దట్ వన్ వర్షిప్స్, ద వే దట్ వన్ అడోర్స్, ద వే దట్ వన్ లైక్స్.
1: భగవంతుడా, నా వెంటనే జంటనే ఉంటుంది, నన్ను కాపాడుతూ ఉండమని ప్రార్థించేటువంటి వానికి జంటనే ఉంటాడు, వెంటనే ఉంటాడు.
0: ఫర్ వన్ హూ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్ బీ విత్ మీ ఆల్వేస్ అండ్ ఆఫర్ యువర్ ప్రొటెక్షన్.
1: అట్టి భక్తునికి ఒక్క పాద శబ్దము తప్ప అన్యము ఏమాత్రం కూడా వినలేడు.
0: హీ డస్ నాట్ హియర్ ఎనీథింగ్ ఎక్సెప్టింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్ బై ది
1: భగవంతుడ. నా కష్టమును నీకు కనిపించడం లేదా, నా బాధను నీవు చూడటం లేదా అని ప్రార్థించేటువంటి యొక్క వ్యక్తులకు తనకు నేత్రములు మాత్రమే కనిపిస్తుంటాయి.
0: ఫర్ వన్ హూ ప్రేస్ టు గాడ్, గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ మై డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్, హీ కెన్ సీ ది ఐస్ ఆఫ్ గాడ్ అలోన్.
1: నా మొరలు ఆలకించటం లేదా, నా ప్రార్థన వినపడటం లేదా, నా మొరలు ఏమాత్రం కూడా నీ చెవులకు చేరటం లేదా అని ప్రార్థించేటువంటి యొక్క భక్తులకు భగవంతుని చెవులు మాత్రమే కనిపిస్తుంటాయట.
0: ఫర్ డివోటీస్ హూజ్ ప్రేయర్స్ సే దట్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు హియర్ మై ప్రేయర్స్ అండ్ రెస్పాండ్ టు మీ, హీ కెన్ సీ.
1: కనుకనే యద్భావం తద్భవతి అని సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. ఎవరెవరి భావం పురస్కరించమని భగవంతుడు ఆ రీతిగా వారికి సాక్షాత్కరిస్తుంటాడు.
0: గాడ్ అపియర్స్ టు డిఫరెంట్ పీపుల్ బేస్డ్ అపాన్ దెర్ ఓన్ ఫీలింగ్స్, దెర్ ఓన్ థాట్స్.
1: అది ఏ సర్వవ్యాపకత్వమైనటువంటి అనంతము.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ పెర్వేసివ్ ఇన్ఫినిటీ.
1: నాలుగవది ఆనందము.
0: ద ఫోర్త్ వన్ ఈస్ బ్లిస్.
1: ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Every human being is aspiring to have
1: mananda ananda pipasi.
0: He thirsts for ananda.
1: Kanukane motta motta ananda swarupuniga varnistu vacharu sadhakulu.
0: That is why sadhakas have described God
1: as anandam ettidi okkate.
0: What type of joy is it? It is only
1: nityanandam, paramanandam, yoganandam, brahmanandam, advaitanandam ani aneka anandamulu perlu uchcharistuntare gari panditulu anni anandamulu kudalu okka anandamto leenamainatuntivi.
0: The scholars will be describing this bliss as Nityananda, Brahmananda, Paramananda and by different names. But there is only one Ananda, one bliss.
1: Samasta Anandamulu kudanu oka Hrudayanandamto kudinatuntivi.
0: All the types of joy and delight that you experience come from the heart.
1: Anandamulu aasinchina manavulu jagattulo kanaraadu.
0: There is no human being who does not aspire for
1: ye chinna karyam nindu kudanu taanu Anandamulu anubhavinchalani aasistuntadu.
0: Even in a small task he performs, he wants to derive
1: joy. Ee Anandamu tanayende untunnadi.
0: That joy is found in one, in himself.
1: Satya jnanam anantam brahma aneetvanti tattvam lopala brahma ananda swaroopudu.
0: In the statement satya jnanam anantam brahma, brahma is the very embodiment
1: brahma
0: of bliss.
1: Brahma anaga vyapinchatame, vistarinchatamu.
0: Brahma refers to pervading as much as it permits.
1: Atanu leni sthanamu ledu.
0: There is no place where you cannot get him.
1: Atanu leni sthanamu lenappudu ataniki margam ingekkade.
0: If there is no place where you cannot get him,
1: taru ekkado oka pradeshamlo undinappudu kada atanni aashrayinchadaniki oka margamlo manam prayanam cheyali.
0: If you want to find a path to him, he must be found only in one place.
1: Anduvalle mana hrudayam yokka talapulanu kavatamulanu terichi chuchinappudu adi ye nijamainatundi aananda swaroopamu.
0: If you can open the doors of your heart, you can get the experience of the bliss which is there.
1: Kanukane gopikalanta chepparu

0: లోపలున్నటువంటి గోపికలు ఎవరైనా ఇందులో ప్రవేశిస్తారేమోని వేయబోవని తలుపు, తలుపులు వేసుకుందామా అనుకుంటే లోపల నుంచి వస్తుంది తీయమంటూ పిలుపు. ఎందుకు వేసుకుంటావు, తీసిపెట్టు అని లోపల నుంచి ఒక పిలుపు వస్తా ఉందేట.
1: గోపికాస్ వాంటెడ్ టు క్లోజ్ ద డోర్స్ ఆఫ్ దర్ హార్ట్ ఫియరింగ్ దట్ అవుట్ సైడర్స్ మే ఎంటర్ ఇన్ టు దర్ హార్ట్.

0: When I am the master of the entire universe, he is with you always. Where is the need for call?
1: విశ్వమంతా కూడా ఒక మందిరంగా ఉంటున్నప్పుడు దీనికి ఇంకా వీధి వాకిలి ఎక్కడ? వీధి అనేటువంటిది ఒకటి ఉంటే కదా దీనికి వాకిలి కావాలి.
0: When he is found all over the universe, everywhere, where is the road, where is the door?
1: అన్ని స్థానమే లేదు.
0: There is no separate place where he does not exist.
1: అయితే ఈ వీధి వాకిలి ఏమిటి?
0: In that case, what is this door of the street?

0: నీ యొక్క ప్రాణము, నీ యొక్క జీవము, నీ సర్వశక్తులు కూడాను భగవత్ అర్పితం గావించినప్పుడు ఆనంద భాష్మములతో నీ యొక్క దృష్టి ఆ వీధి వాకిలి ఆనందాన్ని నిరూపిస్తుంది.
1: When you offer all your deeds, all your capacities, all your skills as an offering to the Lord, then tears flow from your eyes.
0: ఈ నాడు మనకు ఇట్టి ఆనందం అనేటువంటిది ఉన్నదా?
1: But today a doubt arises whether there is
0: any atti aanandamaina smaristunnama,
1: are we at least remembering such bliss,
0: atti aanandam anetundi okati unnad anetundi enna vishwasistunnama,
1: are we at least having faith that there is such bliss?
0: Ledu ledu.
1: But no,
0: sarvaanandamunaku nilayamainatundi manavuni hrudayam,
1: heart which is the seat of all types of bliss,
0: aa hrudayam nundi ayikudanu naadam prarambham kavali,
1: the name should flow from that heart.
0: Kanukune ఏ సాధనలు మనం చేయలేకపోయినప్పటికీ,
1: వి మే నాట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ఎనీ అదర్
0: ఏ సాధన యందు మనం విశ్వాసం కుదరలేకపోయినప్పటికీ,
1: వి మే నాట్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఎనీ అదర్ సాధన,
0: భగవత్ నామం అనేటువంటి సర్వత్రా ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ గాడ్స్ నేమ్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: కనుకని జగత్తునందు ఉన్నది మూడే.
1: దేర్ ఆర్ ఓన్లీ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఫౌండ్.
0: హేట్ కుశాను భాను హిమకరతే అన్నాడు తులసిదాసు. హేట్ కుశాను భాను హిమకరతే అన్నాడు, అనగా అగ్ని, సూర్యుడు, చంద్రుడే ఈ జగత్తులకు ప్రత్యక్ష సాక్షులు, ప్రత్యక్ష స్వరూపులు.
1: తులసిదాసు డిక్లేర్డ్ ఫైర్, సన్ అండ్ మూన్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ గాడ్స్ హూ కెన్ బి ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ.
0: వీటిని ఆశించినటువంటి మానవుడు లోకంలో లేడు కదా.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ నీడ్.
0: నాస్తికుడు యాస్తికుడు, ఆస్తికుడు రాస్తిక నాస్తికుడు కూడాను, యోగి భోగి జోగి విరాగి బైరాగి కూడాను ఈ యొక్క దీనిని ఆశించక తప్పదు.
1: Whether he is nastika, astika, yastika, astika, nastika or yogi, jogi, bogi, he has to take shelter under this.
0: Agniye lekapothe tara deham challabadipothundi.
1: If there is no fire, his body becomes cool.
0: Tarvi ee dehamunandu vedi ekkinchukune nimittamai prati manavudu kudanu prayatnistuntadu.
1: In order to maintain the temperature of the body, there is need for fire.
0: Surya tejasulle lekapothe ee maatram kudanu manalo ee vidhamaitundi oka shakti samarthyamulu aavirbhavinchavu.
1: If there is no rays from the sun, it is not possible to have energy in the
0: body. Mokkalu kaani vyaktulu kaani putti perigi nasinchadaniki poshinchadaniki suryuni oka kiranamulu athyavasaramu.
1: Whether it is a plant or a man, for their growth, for their birth, for everything, it is the power.
0: Kushanu bhanu himakarate annadu, anaga chandrudu kudunu athyavasaramu.
1: Moon also is important, that's what he says.
0: Manava janmamu ye vidhanga manaku aavirbhavinchindi.
1: How is it that we have got human birth? What is the
0: papamula chetanu?
1: By sins committed.
0: Ajnanamu chetanu?
1: By ignorance.
0: Sapamu chetanu?
1: By thirst.
0: Manava janmamu praptinchindi.
1: Human birth is obtained.
0: Papamulu nirmulamu gavinchukotam.
1: To kill the
0: ajnanamu dooramu gavinchukotam,
1: to remove the sins and ignorance,
0: saapamu nundi manamu challarpu anaga jeevitamunu shanti parchukotam prati manavuniki kudanu athyavasaramu.
1: To quench the thirst in man, yeah, every man needs all these three.
0: Kanukane agni aneetundi mana paapamulanu bhasmam chestundadi.
1: Fire destroys our sins.
0: Suryudu aneetundi vaadu mana ajnanamu nirmulamuga chestunnadu.
1: Sun removes our ignorance.
0: చంద్రుడు అనేటువంటి వాడు మన హృదయ తాపమును చల్లారుస్తున్నాడు.
1: మూన్ క్వెంచెస్ ది థర్స్ట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: అది రామనామము.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఒబ్టెయిన్డ్ ఇన్
0: రామనామ. రా ఆ మా,
1: దేర్ ఆర్ త్రీ లెటర్స్. రా
0: అగ్ని,
1: రా స్టాండ్స్ ఫర్ ఆ
0: సూర్యుడు,
1: ఆ స్టాండ్స్ ఫర్
0: మా చంద్రుడు,
1: మా స్టాండ్స్ ఫర్ మూన్.
0: కనుకనే రామ అనేటువంటి పదంలో ఈ అగ్ని సూర్య చంద్రాదులు ఉండినటువంటి యొక్క మహత్తరమైనటువంటి స్వరూపమును కనుకనే తులసిదాసు హేతు కుశాను భాను హిమకరతే అన్నాడు.
1: As this name of Rama has fire, sun and moon, తులసిదాస్ has declared, O Rama, in whom you find all the three.
0: సకల శాస్త్రముల యొక్క సారము ఈ యొక్క భగవత్ నామములోనే ఇమిడి ఉంటున్నది.
1: That is why it is said that the essence of all the scriptures is found in this name of Rama.
0: అంతేకాదు వేదముల యొక్క మహావాక్యముల యొక్క తత్వం అసి అనేది కూడా నువ్వు ఒక నామంలోనే ఇమిడి ఉంటున్నది.
1: ద గ్రేట్ డిక్లరేషన్స్ ఆఫ్ వేద తత్వం అసి
0: రామ. రా అనగా తత్, మా అనగా త్వం.
1: రా స్టాండ్స్ ఫర్ తత్, మా
0: అది నీవే అయి ఉన్నావు. ఇది తత్వమసి వాక్యం యొక్క అంతరార్థము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ తత్వమసి ఈస్ దట్ దౌ ఆర్ట్ అండ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ దిస్ నేమ్ రామ.
0: కనుకనే ఇక్కడ మరొకటి కూడా మనం విచారించాలి.
1: We can also look into one more aspect.
0: నామరామమునందు సంఖ్యాశాస్త్రమును కూడా మనం విచారించినప్పుడు ఇది కూడా ఇందుకు సరి అయినటువంటి సాక్షిభూతంగా నిలుస్తుంది.
1: వెన్ వి లుక్ ఇన్ టు ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ న్యూమరాలజీ దిస్ నేమ్ ఆల్సో సాటిస్ఫై
0: నా ఆమా ఆ నా ఆమా అది నామ నా ఆమా నామ
1: ఇన్ ద వర్డ్ నామ నా ఆమా ఆర్ ఫౌండ్
0: ఇది సంఖ్యాశాస్త్రంలో నా అనగా ఏమీ లేదు జీరో సున్నా
1: అకార్డింగ్ టు న్యూమరాలజీ నా స్టాండ్స్ ఫర్ జీరో
0: ఆ అనగా దీనికి రెండు అని అర్థము
1: ఆ స్టాండ్స్ ఫర్ టూ
0: మా అనగా దీనికి ఐదు సంఖ్య
1: మా ది ఈక్వాలిటీ
0: సున్నా రెండు మూడు చేర్చి ఏడవుతుంది
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ ఇట్ బికమ్ సెవెన్
0: సప్త అంకెతో కూడినటువంటిదే నామము అనేటువంటిది చక్కగా మనకు బోధిస్తుండాలి
1: దిస్ నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నంబర్ సెవెన్
0: దీనిని సప్త దినములని కూడాను సప్త ఋషులని కూడాను సప్త స్వరములని కూడాను సప్త వర్ణములని కూడాను దీని నుండి ఆవిర్భవించినటువంటివి
1: దీస్ సెవెన్ ఆల్సో స్టాండ్స్ ఫార్ సెవెన్ డేస్ సెవెన్ రిషీస్ సెవెన్ సౌండ్స్
0: ఈనాడు సప్తాహము సమాప్తి అయినది
1: టుడే సప్తాహ హాస్ కమ్ టు ఎ క్లోజ్
0: సప్తాహం అనగా ఏమిటి
1: వాట్ డు యూ మీన్ బై సప్తాహ
0: మన ఎందున్నటువంటి సప్తధ్వనులు భగవంతునికి అర్పితం గావించడమే ఇది సంప్రాప్తి అనగా ఏమిటి సమాప్తి అనగా బ్రహ్మ ప్రాప్తి అని దీని అర్థం
1: దట్ మీన్స్ టు సే దట్ ఆల్ ది సెవెన్ టైప్స్ ఆఫ్ సౌండ్ విచ్ యూ హ్యావ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్
0: బ్రహ్మ ప్రాప్తిని గావించుకునే నిమిత్తమే సప్తాహం అనేటువంటి ఒక వ్రతం మనం ఆచరిస్తున్నాము
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ బ్రహ్మ ది సప్తాహ ఈజ్ అండర్ టేకన్
0: ఏడు దినములు ఏడు క్షణములుగా గడిచిపోయినది
1: సెవెన్ డేస్ హావ్ పాస్డ్ లైక్ సెవెన్ మూమెంట్స్
0: దీనికి కారణమేమిటి
1: వాట్ ఈస్ ది రీజన్
0: కాలాతీతమైనటువంటి భగవత్ చింతన చేతను కాలాతీతమైనటువంటి భగవత్ కార్యముల చేతను మన కాలమును గడపడం చేత అది కూడాను మనకు కాలాతీతంగానే కనిపిస్తుండాలి
1: ఇట్ ఈస్ బికాస్ దట్ వి స్పెండ్ ద టైమ్ ఇన్ రిమెంబరింగ్ ది ట్రాన్సెండెంట్ లార్డ్ అండ్ డ్యూయింగ్ ద వర్క్
0: మనకు కాలాతీతమైనటువంటి దైవత్వాన్ని నిరంతరము స్మరించుకుంటే కాలమే మనకు ఏమాత్రం కూడా భారం కాదు
1: Therefore, if you constantly remember and chant the name of the Lord who is transcendental, time
0: కాలకాల ప్రపన్నానాం కాలాక్యం కరిష్యతి అని కాలమును జయించినటువంటి ఒక కారుణ్ణి మనము హృదయములో నిలబెట్టుకున్నప్పుడు మనము కూడాను కాలస్వరూపుడే అయిపోతాము
1: ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ లార్డ్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ విల్ గెట్
0: దీన్ని పురస్కరించుకుని వేదములు బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్
0: దేనిని గుర్తించినారో వారు దానిని స్వరూపాన్ని పొందిపోతారన్నారు
1: Vedas have declared that the person becomes that object which he recognizes.
0: కనుక దీని అన్నిటికీ మూల కారణము నామమే.
1: The root cause and the root principle behind all
0: నామము చేత కాలమును సార్థకం గావించాలి.
1: We have to sanctify time by name.
0: ఈ నామస్మరణలో గుణనామము
1: in this chanting of the name
0: దేవుని సంకీర్తన చేయాలి.
1: We have to sing the name on the basis of attributes.
0: లీలా సంకీర్తనం
1: ది అదర్ వన్ ఈజ్ లీలా
0: గుణ సంకీర్తనం
1: గుణ సంకీర్తనం
0: భావ సంకీర్తనం
1: ది థర్డ్ వన్ ఈజ్ భావ సంకీర్తనం
0: నామ సంకీర్తనం అని నాలుగు విధములు ఉన్నాయి
1: నామ సంకీర్తన దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సంకీర్తన
0: గుణ సంకీర్తనం అనగా భగవంతుని లీలా గుణగణ విశేషములను చింతించుకుంటూ స్మరించుకుంటూ గానము చేయటం
1: గుణ సంకీర్తన సింగింగ్ ఆఫ్ ది డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఐడెంటిఫైయింగ్ అండ్ ప్రైజింగ్ వేరియస్ క్వాలిటీస్
0: వర్ణించటము
1: Describing, praising.
0: Minugamugam.

0: ఎనుపదినాలుగులక్ష జీవముల అనయంబుల నెడబాయకుందువట అణువురేణుతుడ కష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదుబట వినుగను గొన్న గల్లమ్మ కృష్ణ వినుగను గొన్న గల్లమ్మ. ఇట్టివి గుణ సంకీర్తనలు.
1: గుణ సంకీర్తన ఇల్లస్ట్రేటెడ్ బై దిస్ దట్ కెన్ వీ కాంప్రహెండ్ యూ ఓ లార్డ్. Is it possible to comprehend one who is always associated with
0: it? కేవలం గుణములను మాత్రమే వర్ణించుకుంటూ పోతూ
1: going on describing various qualities,
0: ఒక్కొక్క పర్యాయము ఈ గుణములను గుర్తించుకోలేక కొంత సందేహములు కలగవచ్చు.
1: Sometimes you entertain doubts, not being able to understand the qualities and the real meaning.
0: అనూరణీయాన్ మహతో మహీయాన్ చెప్తారు కదా, భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడని ఎక్కడా కనిపించటం లేదు. మూన్ ప్రదక్షిణం చేయడానికి ఎంతో మంది వెళుతుంటారు, ఈ భూములంతా ప్రదక్షిణం చేశారు, ఎక్కడా భగవంతుడు కనిపించలేదే అని సందేహం కలగవచ్చును. కాని వారు చూచేటువంటి యంత్రములు వేరు, భగవంతుడు కనిపించేటువంటి మంత్రము వేరు.
1: వన్ నెగేటెడ్ డౌట్ దట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లార్డ్ అండ్ పీపుల్ హావ్ గాన్ టు ద మూన్ అండ్ సర్కిల్డ్ రౌండ్ ద మూన్ సర్కిల్ రౌండ్ ద.
0: భగవంతుడు మంత్రస్వరూపుడు కాని యంత్రస్వరూపుడు కాదు.
1: బట్ యూ కెన్ సీ ద లార్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మంత్ర.
0: కనుక ఈ యొక్క గుణములను గురించి వర్ణించే సమయంలో మానవునికి కొంత అనుమానకు స్థలము కలగవచ్చు.
1: వైల్ డిస్క్రైబింగ్ వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది లార్డ్ మ్యాన్ మే ఫేస్.
0: రెండవది లీలానామ సంకీర్తనం.
1: ది సెకండ్ వన్ ఈజ్ లీలానామ సంకీర్తన.
0: ఇతను చేసినటువంటి లీలలు,
1: ద వేరియస్ టైప్స్ ఆఫ్ లీలా,
0: ఇతను నడిచినటువంటి నడకలు, చర్యలు,
1: హిస్ డీడ్.

0: దీనిని గురించి ఒకరిని ఏడిపించటము ఒకరిని నవ్వించటము
1: మేకింగ్ వన్ క్రై మేకింగ్ అనదర్ లాఫ్
0: ఒకరిని కంటినీరు నింపటము ఒకరికి ఆనంద భాష్మలు నింపటము
1: మేకింగ్ వన్ షెడ్ టియర్స్ ఆఫ్
0: కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తియో చిన్నిరామ
1: దిస్ చిన్నిరామ ది చిన్మయమూర్తి ఈజ్ వన్
0: యోగి భోగిక చేయు భోగి యోగిక చేయు భాగవతాగ్నిడో బాలరామ
1: హీ కెన్ మేక్ యోగి ఏ భోగి ఎన్ ఇంటెలిజెంట్ టైప్
0: పిచ్చును పట్టించి పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ
1: సాయిరామ ఈజ్ వన్ హూ కెన్ రిమూవ్ మ్యాడ్నెస్
0: భగవంతుని పిచ్చి పట్టిస్తాడు జగత్ పిచ్చి దూరం చేస్తాడు
1: సాయిరామ మేక్స్ యూ మ్యాడ్ విత్ ద లార్డ్ అండ్
0: ఇలాంటి లీలను గురించి వర్ణించటమే లీలానామ స్తోత్రం అన్నారు
1: మేక్స్ యూ ఫర్గెట్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ లీలానామ సంకీర్తన
0: కనుక ఇందులో కూడా కొంత సందేహములకు అవకాశం ఉంటుంటుంది
1: ఈవెన్ ఇన్ దిస్ వన్ మే గెట్ సమ్ డౌట్స్
0: ఇంకా భావ సంకీర్తనం అన్నారు
1: దెన్ దర్ ఈజ్ భావ సంకీర్తన
0: ఈ భావం ఎట్టివి
1: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్
0: శాంతి భావము
1: ది ఫీలింగ్ ఆఫ్ పీస్
0: ఇది కేవలం భీష్ముడు అనుసరించినటువంటిది
1: భీష్మ ఫాలోడ్ దిస్ పర్టికులర్ పాత్
0: సఖ్యభావము
1: ఫీలింగ్ ఫ్రెండ్షిప్
0: ఇది అర్జునుడు అనుసరించినటువంటిది
1: అర్జున ఫాలోడ్ దిస్ పాత్
0: దాస్యభావము హనుమంతుడు అనుసరించినటువంటిది
1: ద పాత్ ఆఫ్ సర్వెంట్ దట్ ఈస్
0: వాత్సల్యభావము యశోద అనుభవించినటువంటిది
1: ద వన్ ఆఫ్ అఫెక్షన్ యశోద
0: అనురాగ భావము గోపికలు అనుసరించినటువంటిది
1: ద వన్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ అండ్ దట్ ఈస్ గోపిక
0: మధుర భావము రాధ అనుభవించినటువంటిది
1: ది వన్ ఆఫ్ మధుర స్వీట్ లవ్ ఫర్ ద లార్డ్
0: అన్నింటికంటే మధుర భావం అత్యవసరమైనటువంటిదని అతి విశిష్టమైనటువంటిదని కూడాను ఇందులో ప్రతీతి
1: మధుర భావ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మోస్ట్ స్వీట్ ది స్వీటెస్ట్ అండ్ ది మోస్ట్
0: హైపీ ఈ రాధ యొక్క మధుర భక్తికి మూల కారణం ఏమిటి
1: వాట్ ఈస్ ది రూట్ కాజ్ ఆర్ రూట్ థింగ్ రెస్పాన్సిబుల్
0: ఈ రాధ అనేటువంటి పదములకు రా ఆ దా ఆ
1: ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ రాధ యు హావ్ గాట్
0: రా అనగా రా ఆ
1: రా ఆ
0: దా అనగా ద ఆ
1: ద ఆ కాన్స్టిట్యూట్స్ ద
0: ఇవి నాలుగు అక్షరములు
1: దేర్ ఆర్ ఫోర్ లెటర్స్
0: రా నుంచి ప్రారంభమైతే రాధ అవుతుంది
1: ఇది వర్డ్ ఈజ్ కమెన్స్ విత్ లెటర్ రా రాధ యు గెట్
0: ఆ నుంచి ప్రారంభమైతే ఆధారం అవుతుంది
1: ఇఫ్ యూ స్టార్ట్ విత్ ది లెటర్ ఆ ఆధార్ యు గెట్
0: డి నుంచి ప్రారంభమైతే ధార్ అవుతుంది
1: స్టార్ట్ విత్ ద లెటర్ డి యు గెట్
0: ఆధన ఆ నుంచి ప్రారంభమైతే ఆధార్ అవుతుంది ఆరాధన అవుతుంది
1: ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఆ ఇట్ బికమ్స్ ఆరాధన
0: రాధకు ఆధారం ధార ఆరాధన రాధ అని దీని అర్థం
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఫర్ రాధ కంటిన్యూస్ వర్షిప్ ఆఫ్ ద
0: నిరంతరం కూడాను భగవంతుని నామముని తాను ధారగా చింతించటమే రాధ అనేటువంటిది రాధ అనేటువంటిది ఒక స్త్రీ కాదు ఎవరు ఈ విధంగా చింతించినప్పటికీ వారందరూ రాధలే
1: రాధ డస్ నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ ఉమెన్ యాజ్ సచ్ హూ ఎవర్ కెన్ వర్షిప్ కంటిన్యూస్లీ ద లార్డ్ బై చాంటింగ్ హిజ్ నేమ్ బికమ్స్ రాధ
0: కనుక ఇది భావ సంకీర్తన అన్నారు
1: దిస్ ఈజ్ కాల్డ్ భావ సంకీర్తన
0: కనుక గుణ సంకీర్తన యందు లీలా సంకీర్తన యందు భావ సంకీర్తన యందు కొన్ని విధములైనటువంటి యొక్క లోపములు కలగవచ్చును కొన్ని ఉద్రేకములు జరగవచ్చును కొన్ని ఉల్లాసములు ఏర్పడవచ్చును
1: ఇన్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సంకీర్తన గుణ సంకీర్తన లీలా సంకీర్తన ఆర్ భావ సంకీర్తన వన్ మే ఫేస్ సమ్ డిఫికల్టీస్ అండ్ సమ్ డౌట్స్ వన్ మే గెట్
0: ఇంతటితో పోక కొన్ని వికారములు కూడా సంభవించవచ్చు
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వన్ మే గెట్ సమ్ ఫనీ రాంగ్ ఐడియాస్ ఆల్సో
0: కనుకనే కలిలో ప్రధానమైనటువంటి ఒక సంకీర్తన నామ సంకీర్తన అన్నారు
1: దట్ ఈస్ వై ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి ఇట్ ఈస్ సెడ్ దట్
0: దీనిలో ఎట్టి వికారములకు కాని ఎట్టి వికారములకు కాని
1: ఇన్ నామ సంకీర్తన దర్ ఇస్ నో రూమ్ ఫర్
0: సందేహములకు కాని
1: నో డౌట్
0: ఉద్రేకములకు కాని
1: నో ఎమోషన్స్ విల్ అరైజ్
0: అవకాశం లేదు
1: దర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీవన్
0: చేయచ్చు చేయచ్చు ఉల్లాసం అధికమవుతుంది
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద నేమ్ యువర్ జాయ్
0: ఈ ఉల్లాసం లోపల దూషణ భూషణ అనేటువంటిది కూడా సమత్వంగా మారిపోతుంది
1: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆల్సో బికమ్ ఈక్వల్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ బ్లిస్
0: కనుకనే హెచ్చుగా సంపదలొచ్చిన గాని ఏనుగు గుర్రములెక్కిన గాని హెచ్చుగా సంపదలొచ్చిన గాని ఏనుగు గుర్రములెక్కిన గాని పిచ్చోడని పేరొచ్చిన గాని ప్రీతితో ప్రజలను మెచ్చిన గాని నామము మరువకురా నీవు దైవము మరువకురా.

0: Whatever other types of worship you offer, like worshipping the Lord by different means, etc.
1: భగవంతుని నామమనేటువంటిది సర్వత్రా హృదయములో హత్తుకుని పోయేటువంటి యొక్క రీతిగా ఉంటుండాలి.
0: నేమ్ హ్యాస్ ద పవర్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ ఫర్మ్లీ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: ఈ నామం హృదయములో హత్తుకోవాలనుకుంటే హృదయము మెత్తబడాలి.
0: ఇఫ్ యు వాంట్ దట్ దిస్ నేమ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ వెల్, ది హార్ట్
1: హృదయము మెత్తబడాలనుకుంటే ప్రేమతో మనము దీనిని స్మరించాలి.
0: ఇఫ్ ది హార్ట్ షుడ్ బికమ్ సాఫ్ట్, దేర్ ఇస్ నీడ్
1: ప్రేమ గల హృదయమే మృదుమధురమైన హృదయము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫిల్లింగ్ ది హార్ట్ విత్ లవ్. ఎ హార్ట్ విత్ లవ్ ఈజ్ ఆల్వేస్ సాఫ్ట్ అండ్ స్వీట్.
1: కనుక హృదయంతో భగవంతుని నామమును స్మరించాలి.
0: చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విత్ ది ఫుల్ హార్ట్.
1: ఇది సంకీర్తన అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సంకీర్తన,
1: కీర్తన అని అన్నారు.
0: దేర్ ఈస్ అనదర్ వర్డ్
1: కీర్తనకు సంకీర్తనకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కీర్తన అండ్
1: కీర్తన అనగా ఒక వ్యక్తికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: కీర్తన కెన్ కన్ఫర్ జాయ్ ఓన్లీ,
1: ఎవరు కీర్తన చేస్తున్నారో వారికి మాత్రమే ఈ ఆనందాన్ని అందిస్తుంది.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ ఈజ్ సింగింగ్ గెట్స్ జాయ్.
1: సంకీర్తన అనగా సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం, అందరూ కలిసి పాడేటువంటి యొక్క ఈ కీర్తన లోపల సర్వులకు హృదయాన్ని ఆనందపరుస్తుంది.
0: సంకీర్తన రెఫర్స్ టు కమ్యూనిటీ సింగింగ్ అండ్ సింగింగ్ విత్ సో మచ్ ఆఫ్ జాయ్ విచ్ కన్ఫర్ జాయ్.
1: కీర్తన కంటే సంకీర్తన చాలా ఉత్తమమైనటువంటిది.
0: దట్ ఈస్ వై సంకీర్తన కమ్యూనిటీ సింగింగ్ ఇస్ బెటర్.
1: ఏనాడు నోరెత్తిని పాడినటువంటి వాడు కూడా పది మంది పాడుతుంటే తనకు తెలియకుండానే తాను కూడా పాడుతాడు.
0: ఎ పర్సన్ హూ హాజ్ నెవర్ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ సంగ్ వెల్,
1: ఈ సంకీర్తన యందు కేవలం మనస్సు సమత్వాన్ని పొందిపోతుంది.
0: ఇన్ సంకీర్తన ది హార్ట్ ఎంజాయ్స్ స్టేట్ ఆఫ్ ఈక్వల్.
1: నేను ఒకసారి కర్ణాటక యూనివర్సిటీకి వెళ్లాను, ధార్వాడ్.
0: ఐ వెంట్ టు కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్ వన్స్.
1: ఈ కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్ లోపల కూడాను అందరూ కూడాను వీరశైవులే.
0: ఇన్ దిస్ కర్ణాటక యూనివర్సిటీ ఎట్ దట్ టైమ్ ఆల్ పీపుల్ వర్
1: శివనామము తప్ప అన్య నామములు వారి కర్ణములో ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: దే వర్ నాట్ ప్రిపేర్ టు అలౌ ఎనీ నేమ్ ఎక్సెప్టింగ్ ది నేమ్ ఆఫ్ శివ.
1: అందరూ ఈ యొక్క స్వామి ప్రసంగానికి వచ్చారు.
0: ఆల్ పీపుల్ కేమ్.
1: మొట్టమొదట కన్నడములో నేను ఉపన్యాసం ప్రారంభించడం ధార్వాడ్ లో కర్ణాటక యూనివర్సిటీలో.
0: ఫస్ట్ ఐ స్టార్టెడ్ మై డిస్కోర్స్ ఇన్ కన్నడ ఇన్ కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్.
1: కానీ వారి కన్నడం కంటే నా కన్నడం చాలా మధురంగా ఉంటుంది.
0: మై కన్నడ వాజ్ మచ్ స్వీటర్ దాన్ ది కన్నడ ఆఫ్ దోస్ పీపుల్.
1: ఆ కన్నడము మాట్లాడుతున్నటువంటి ఆ భాషాభిమానం లోపల వారు చాలా ఆనందాన్ని అందించారు.
0: ఆల్ దోస్ పీపుల్ వర్ థ్రిల్డ్ బై ది కన్నడ విచ్ ఐ జస్ట్ యూజ్.
1: నా స్వభావం ఏమిటంటే ఉపన్యాసమైన తర్వాత నామ సంకీర్తన చేయటము నా యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసం.
0: మై ప్రాక్టీస్ ఈజ్ దట్ ఐ విల్ ఆల్వేస్ జస్ట్ ఎండ్ మై డిస్కోర్స్ విత్.
1: చూచాను మీరు ఏ స్థితిలో ఉంటున్నారని కొంతవరకు నువ్వు పరీక్షించాలని సంకల్పించుకున్నాను.
0: ఐ జస్ట్ రిజాల్వ్ టు ఫైండ్ అవుట్ ఇన్ వాట్ స్టేట్ దీస్ ఆల్ దీస్ పీపుల్ హావ్ అసెంబ్లీ.
1: వైష్ణవ నామం అంటే వారికి వేల మైళ్ళు దూరంగా ఉండాలి.
0: ఫర్ దెమ్ దే డు నాట్ లైక్ ది నేమ్ ఆఫ్ విష్ణు అట్ ఆల్. వైష్ణవ
1: నారాయణ అంటే చెవులు మూసుకుంటారు.
0: ఇఫ్ యూ అట్టర్ ది నేమ్ ఆఫ్ నారాయణ దే క్లోజ్ దేర్ ఇయర్స్.
1: కృష్ణ అంటే కూడా ఏమాత్రం కూడా వారికి వినిపించుకోకుండా తలలు ఊపుతారు.
0: ఈవెన్ ఇఫ్ యూ అట్టర్ ది నేమ్ ఆఫ్ కృష్ణ దే ఆర్ నాట్ ప్రిపేర్ టు లిజన్ ది బెండ్.
1: అలాంటి సమయంలో నేను గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై అన్నాను.
0: అట్ దట్ టైమ్ ఐ sang this song గోవింద కృష్ణ జై.
1: వారు ఏమి పాడుతున్నారో ఏమి చేస్తున్నారో ఏమి తెలు అందరు కూడా గోవింద కృష్ణ జై ఆడుతూ వచ్చారు.
0: Forgetting all their innate prejudices, they began participating in this సంకీర్తన.
1: అందులో ఒక వీరశైవ గురువు కూడా ఉంటున్నాడు, అతను కూడా ఈ నామాన్ని పాడుతూ వచ్చాడు.
0: There was one Veerasaiva preceptor in that, he also joined the sankirtana.
1: ఉపన్యాసమంతా అయిపోయిన తర్వాత వైస్ ఛాన్సలర్ అడికే అనేటువంటి వారి ఉండేటువంటి వాడు, అమెరికన్ అంటే ఏమిటో మాకేమీ అర్థం కాలేదు, ఏ లైఫ్ లో ఏనాడు కూడా నువ్వు కృష్ణనామం తలంచినటువంటి వారి నోటి నుంచి కృష్ణనామం చెప్పించాడు, ఇదే గొప్ప మెరికల్ అన్నారు.
0: We do not understand what miracles Swami performs.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా ఎట్టి వారికైనా కూడాను నామ సంకీర్తనలో తనను తాను మర్చిపోగలడు.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ ఇన్ నామ సంకీర్తన
1: మైమరిచి గానము గావించి ఆనందమునకు కొంతవరకు అవకాశం అందించేటువంటి ఒక్క నామే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ విచ్ మేక్స్ పీపుల్ ఫర్గెట్ దర్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ద నేమ్.
1: కనుక నామము చేత
0: దేర్ఫోర్
1: మన జీవితమును
0: శాంక్టిఫై యువర్ లైఫ్.
1: సంసారం నుండి దాటుకు తగిన కృషి చేయాలి.
0: షుడ్ మేక్ ది ఎఫర్ట్స్ appropriate to reach the goal.
1: Divyatma swarupulara,
0: embodiments of divine atma,
1: mukhyanga

0: ఈనాడు ఇక్కడ ప్రవేశించినందుకు మీరు గుర్తించవలసినటువంటిది, తెలుసుకోవలసినటువంటిది ఒక్కటే.
1: ఆఫ్టర్ హ్యావింగ్ కమ్ హియర్,
0: జాతి మత భేదములను విస్మరించి,
1: యు ఫర్గెట్ ఆల్ ది డిఫరెన్సెస్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్,
0: కుల వర్ణ విచారణములు ఏమాత్రం కూడా లెక్క చేయక,
1: గివ్ అప్ ఆల్ ద డిఫరెన్సెస్ ఆన్ ద బేసిస్,
0: సర్వులు భగవంతుని యొక్క బిడ్డలే,
1: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్
0: మన జాతి ఒక్కటే మానవ జాతి,
1: అవర్ కాస్ట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: మన ఆరాధన ఒక్కటే దైవము,
1: అవర్ వర్షిప్ ఈజ్ ఓన్లీ వర్షిప్,
0: మన కులము ఒక్కటే అదే ప్రేమ కులము,
1: ది కమ్యూనిటీ టు విచ్ వి బిలాంగ్ ఈజ్ ది కమ్యూనిటీ,
0: మన భాష ఒక్కటే అదే హృదయ భాష,
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ అవర్ లాంగ్వేజ్,
0: అనేటువంటి సమత్వాన్ని మీరు గుర్తించి,
1: రికగ్నైజ్ దిస్ ఈక్వాలిటీ,
0: భేదభావమును దూరము నెట్టి,
1: గివ్ అప్ డిఫరెన్సెస్,
0: ప్రేమభావమును హృదయమును చేర్చుకుని,
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్,
0: దివ్యమైన నామ సంకీర్తనలో మీ కాలమును సార్థకం గావించుకోండి,
1: శాంక్టిఫై యువర్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద నేమ్,
0: ఆ యొక్క నామమే సర్వ విధమైనటువంటి జ్ఞానమును కూడా చేకూరుస్తుంది,
1: దట్ నేమ్ విల్ కన్ఫర్ ఆన్ యూ ఆల్ ది నాలెడ్జ్ నెసెసరీ,
0: ఆ నామే సర్వ సౌకర్యములు కూడా మనకు అందిస్తుంది,
1: ఆల్ ది కంఫర్ట్స్ అండ్ ఫెసిలిటీస్ విల్ బి ప్రొవైడెడ్ బై ద నేమ్,
0: జీవితంలో సుఖశాంతితో మనము జీవింపజేస్తుంది,
1: లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్,
0: దీనివల్ల రాగద్వేషములు దూరం గావిస్తాయి,
1: డిజైర్ లైకింగ్ హేట్రేడ్
0: ఎవ్రీథింగ్, రాగద్వేషములు అనేటువంటిది కేవలము పశు లక్షణాలు,
1: desire, liking and hatred, these are all the
0: manavuniki undavalsinatundi kaadu,
1: man should not suffer from these two types of,
0: manavuniki prema okkate pradhanamaitundi lakshanam,
1: love is alone is the correct characteristic of a human being,
0: kanuka ee ragadveshamnu dooram gaavinchukune nimittame prema tattvanni pinchukondi,
1: in order to free yourself from likes and dislikes, develop love in you,
0: dee valla meeku ee maatramu nashtam undadu,
1: you will not be put to any loss by this effort,
0: kanuka mee paapamulu pariharam gaavistundi,
1: you will be freed from the sins which you have committed.

0: పరమ పవిత్రమైనటువంటి భగవాన్ బాబా వారి యొక్క దివ్యానుగ్రహంతో సర్వదేవత అతీత స్వరూపుండైనటువంటి సత్యసాయీశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో నేడు మనం సనాతన ఈ యొక్క సనాతనమైనటువంటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో మనం అంతా కూడా నిమగ్నమయ్యి యజ్ఞభృద్యజ్ఞ గృద్యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంత గృద్యజ్ఞ గుక్య మన్న మన్నాదగే వచ యజ్ఞపురుష స్వరూపుండేనటువంటి మన సత్యసాయీశ్వరుని యొక్క ఆ యొక్క స్వరూపం యజ్ఞపురుషుని రూపంలో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, సత్యసాయినాథుడు కూడా ఈ యజ్ఞపురుషుని రూపంలో ఇక్కడికి 7 రోజులు ఉండి ఈ వేద పురుష సత్తాహ జ్ఞాన యజ్ఞంలో అందరినీ లోక కళ్యాణపరంగా ఉండేటట్లుగా ఉద్ధరించడానికి స్వామివారు మనకి అనుగ్రహాన్ని ఈ యొక్క దేవీ శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో జరిగేటట్లుగా మీ అందరి యొక్క భక్తి శ్రద్ధల యొక్క ఫల విశేషం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగబోతున్నది. దానికి యజ్ఞపురుషుని రూపంలో స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ వేదస్వస్తిని వేదపారాయణ వింటూ వేదమే స్వామి స్వరూపము, స్వామే వేద పురుష స్వరూపంగా మనం అందరికీ తెలుసును. వేదపారాయణ అవుతుండగా యజ్ఞపురుషుడు వస్తున్నారు, నమస్కారం చేసుకోండి. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయినాథుని యొక్క దివ్యానుగ్రహంతో ప్రారంభం చేస్తున్నాం. అందరూ సాయి గాయత్రి చెయ్యమని ప్రార్థన 4 సార్లు. ఓం సాయీశ్వరాయ
1: విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ

కర్మ కరిష్యే తరంగ సమిధాజిగ చరుః వ్రీహిభిః యథా సంభవ సంభవద్భిర్ ద్రవ్యైః సంభవద్భిర్ ఉపచారైః సంభవతా నియమేన అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే తరంగ ఓం భూర్భువస్తువరో

ಚಂದ್ರಾಯ್ಯಾಗೇ ಸ್ವಾಮಿ ಪಾರ್ವತೋ ನಾಮ ಪವಿತ್ರ.

ಜಿಂದ್ರಿತ್ಪೂಜಾ ಅಪ್ರಾಗೇ ವಸಮಾಪ್ತೇ ಪವಿತ್ರ ಗ್ರಂಥ ಪ್ರಹರತೆ

మధ్యమ పరిధమ స్పృశ్య పురస్తాదూర్ధ్వే ఆఘార సమిధావా మన్యస్వ అనుమతే సరస్వతే దేవ సమిధ.

மலங்கிருத்யா ஸ்வஜமலங்கிருத்யா ப்ரஹ்மாணமலங்கிருத்யா.

గణపతి గో హవామహే కవిన్ కవే నామ భవిష్యవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద లక్ష్మీ గణపతయ జగదన్న బాబా ఓం ఏకం ద్వే

సత్యసాయి సద్గురు పరబ్రహ్మణ గజన్న మమ అగ్నిహోత్రాత్మే అంగుష్టాభ్యాం నమః అయోభవే చ దర్శపూర్ణమాసాత్మే దజ్జనేభ్యాం నమః వయస్కరాగిత విరోఢపదబంధాత్మే అనామికాభ్యాం నమః నమః శివాగిత యోజిష్టోమాత్మే కనిష్ఠికాభ్యాం నమః శివతరాగిత సర్వయజ్ఞకర్తాత్మే కృతలకరపృష్టాభ్యాం నమః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మే మృదగాయ నమః అయోభవే చ శిరసే స్వాహ నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మే శిఖాయే వషట వయస్కరాయ చ విరోధపదబంధాత్మే అవజాయహం నమః శివాయ చ జ్యోతిష్టోమాత్మే సమేత్రగ్రగాయ వషట శివతరాయ చ సర్వయజ్ఞకర్తాత్మే అస్త్రాయ భట ఆపాదనభస్తలాంతభువన బ్రహ్మాండమ విస్ఫుర జ్యోతిష్ఫాటిక మౌళి విలస

ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమోస్మదే విశ్వాయ నమస్తే శివతమా శివం భూవతే ధనో శివాశ్యాత పథకాను.

ಭಗವೋಸ್ವಾಹಿಷ್ಯೋಪಾತವಾ ಪ್ರದರ್ಶನ.

ಮಧ್ಯಮಾಗಜಾಪಗಲ್ಭಾಗಜಸ್ವಾ ನಮೋ ಜಗನ್ಯಾಗಜಬುದ್ಧಿಯಾಗಜ

ప్రవక్ష్యాగ స్వాహ శివాయ చక్షయ స్వాహ.

ಸ್ವಾಹಿಂಗಿರಿಸಂತಹಸ್ತೇಷ್ಕೇಂದ್ರ ಸಾಧನ ಸಾಧಾಮಿ ಸರ್ವಿತ್ಯ.

విఖిలిత విలో

Namaste.

0: మధుసూదన అనేటువంటి పేరును కూడాను అందించాడు.
1: ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ది ఓన్లీ వన్, ఈస్ ది ఓన్లీ వన్ హూ కెన్ రియల్లీ రిమూవ్ ఈగో అండ్ అహంకార ఫ్రమ్ అస్. ఇట్ ఈస్ ఇన్ దట్ కాంటెక్స్ట్ హీ హాస్ బీన్ కాల్డ్ మధుసూదన.
0: మధుసూదన అనగా మధు అనేటువంటి రాక్షసు.

అసౌస్తాంబ్రోహ్మణ్యాగ్రహ్మణ్యాభూయాశ్వరేణ క్లేమా.

ಕ್ಷಾಮೇ ದಶೇ ನಮಸ್ತೇಹ ತೈಷ ಪರಾ

Namaskar.

ಸಂಗ್ರಹೆ ದೃಭ್ಯೋ ನಮಸ್ತ ನಮಸ್ತ ಕ್ಷಬ್ದಾವಧಕಾಲೇ ಛಂದ.

Namaste.

ఆశ్రయించుకో.

ಸ್ವಾಹ.

ఏకవాగ్యాత్

ప్రజాపత్యోయజ్ఞమయోయజ్ఞమాత్మ ధత్తే.

ಸ್ವಾಮಿ ಪ್ರಿಯ ಸ್ವಾಮಿ ಸುಮಯ ಸ್ಮಾರ.

I'm not sure if you're going to be able to do that.

ಯಾಕೆ ಭಾವ

ಮನುಷ್ಯಾ ಜೀವನ್ ದಿಶಾ ಯಾನೇನ ಮನುಷ್ಯಾನ ಯಾ ಮಿತ್ರಭ್ಯ

సాక్షాదేవ ప్రజాపతి.

ప్రణామ

ಸಹಸ್ರಜೋತಿ ಜನ

ಸಮಧೇವ್ರೇಂದ್ರ ಸರ್ಕಾರ ಜಂಭಯಂತೋ ಶಂಭ್ರ.

ಕ್ಷತ್ರಸ್ಯಲ್ಪಮಸಿ ಕ್ಷತ್ರಸ್ಯ ಸಜಾಯೇ ಪ್ರಥಮ.

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడ ఉన్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: ద చైల్డ్ హూ డస్ నాట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ నేచర్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ బోర్న్, ఫర్ హూ సేక్, డస్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్ బట్ ఫైండ్స్ డిలైట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయం నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: For this tree of life, love is the root.
1: జ్ఞానమే దీని ఫలము.
0: Wisdom is the fruit.
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: That is the teaching of Upanishads.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరి అయినటువంటిది కాదు.

0: మానవ జీవితమే ప్రేమమయం.
1: But Bhagavan opines that one cannot classify, diversify like that. The whole tree of
0: life is love. Prema, premane jeevitamu.
1: Life is love. Love is life.
0: Okanoka samayamlo.
1: At one time.
0: Oka bhaktudu Jesus daggariki vachi. Prabhuji. Nannu nenu rakshinchukovadaniki. Ye pani cheyali. ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
1: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
0: పిచ్చివాడ, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
1: Oh madcap, it's God who protects all.
0: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
1: If you love that loving God, the very love will protect you.
0: Ade vishayamunu Bhagavad Gita yandu kudanu Arjunudu prashninchadu. Krishna, neeku evari paina abhimanam adhikamu, evarante neeku preeti ani prashnistadu.
1: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
0: Evaru nannu నిశ్చలముగా నిస్వార్థముగా దృఢమైన విశ్వాసంతో ప్రేమింతురో వారే నా సన్నిహితుడు అన్నాడు.
1: He said, the one with steady, selfless, strong faith is so close to me.
0: అట్టి ప్రేమతత్వాన్ని దృష్టి ఎందుంచుకొని అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
1: ఫర్దర్ హీ సెట్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
0: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
1: దేర్స్ నథింగ్ దట్ ద లవ్ కెనాట్ అకంప్లిష్ ఇన్ దిస్.
0: కఠినమైన క్రోధాన్ని కూడా ప్రేమ సాధిస్తుంది.
1: ద లవ్ ఈవెన్ కెన్ ఇట్
0: చల్లబరుస్తుంది.
1: యాంగర్ పాసిఫై.
0: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ద వికెట్ క్వాలిటీస్ లైక్ జెలసీ, పాంప్ అండ్ యాంగర్ ఆర్ ఆల్ పాసిఫైడ్ బై లవ్.
0: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
1: వెన్ యూ కీప్ love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
0: Buddhudu prayanam cheyuchunna samayam nandu oka rakshasudu asuya parudainatundi rakshasudu ediruchi buddhuda ee naadu neevu naaku aaharanga neevu siddhanga undu ani katti nettadu.
1: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
0: Buddhudu pakkuna navvi, o asuya rakshasi, ninnu kudanu nenu premistunnanu annadu.
1: Buddha smiled and said, oh, the demon full of jealousy, I love you too.
0: Ee prema aneetundi padamu vinagane aa asuya rakshasi kudanu marpu chendi shantiki chihnanga ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
1: లిసనింగ్ టు ది వెరీ వర్డ్ ఆఫ్ లవ్, ఈవెన్ ద డెమన్ ఆఫ్ జెలసీ ట్రాన్స్ఫార్మ్డ్, గాట్ పాసిఫైడ్, చేంజ్డ్ ఇంటు పిజియన్ అండ్ లెఫ్ట్ ది ఏరియా.
0: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
1: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
0: Kanuka ee jagattunandu denini manamu sadhinchavarannannu prema cheta sulabhanga mana vanchana nerveechukovachchu.
1: So in this world we can achieve anything, fulfill any desire with this love.
0: Daivanne sadhinchagalinaatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinaatundi emiti unnadi.
1: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
0: Ee premaku 5 perlu unnavi.
1: Love has 5 names.
0: మొదటిది శాంతము.
1: ద ఫస్ట్ పీస్ శాంతము.
0: రెండవది దాస్యము.
1: ద సెకండ్ సర్విట్యూడ్ దాస్యము.
0: మూడవది వాత్సల్యము.
1: ద థర్డ్ ఎఫెక్షన్ వాత్సల్యము.
0: నాలుగవది సఖ్యము.
1: ఫోర్త్ వన్ సఖ్య ఫ్రెండ్షిప్.
0: ఐదవది మాధుర్యము.
1: ద ఫిఫ్త్ వన్ ఇస్ స్వీట్నెస్ మాధుర్యము.
0: ఇవన్నీ కూడా ప్రేమకు పర్యాయ పదములే.
1: దీస్ ఆర్ ది సినోనిమ్స్ ఆఫ్ దిస్ వర్డ్ లవ్.
0: శాంతము ప్రేమకు ఎట్ల పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
1: వి మే క్వశ్చన్ హౌ peace can be a synonym to this word.
0: శాంతి అంటే ఏమిటి?
1: What do you mean by peace?
0: ఎవరన్నా ఇన్ని అన్నప్పటికీ బదులు చెప్పక నోరెత్తక కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
1: We consider peace means remaining silent, keeping our mouths shut.
0: మానవుని ఎందున్నటువంటి
1: anything
0: దుర్గుణములు దురాలోచనలు దుశ్చర్యలు దుర్భావములు ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రామ్ ఆల్ వికెడ్ థాట్స్ బ్యాడ్ థింకింగ్ అండ్ ఈవిల్ టెండెన్సీ అండ్ టెంపరమెంట్.
0: ద్వేషము నిర్మూలము గావించుకున్న తర్వాత ఉండేటువంటి ఒక హృదయ భావమునికి శాంతము అంటారు.
1: Peace is a state when this hatred is totally annihilated.
0: సమత్వము సమైక్యత సప్రాప్తత్వము కలిగినటువంటి ఒక హృదయమునకే శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ ఈక్వానిమిటీ ఫ్రెటర్నిటీ.
0: అనగా ఈ దుర్గుణములు మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ,
0: అది
1: ఓన్లీ వన్ రిమైన్స్,
0: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.
0: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: This is described in varied ways in Vedantic parts.
0: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things to know in this world.
0: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఇత్యాది మహా పవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
1: వేదస్ ఉపనిషత్స్ అండ్ బ్రహ్మసూత్ర సీక్రెట్ టెక్స్ట్ లెఫ్ట్ అవుట్ ఆల్ ద మెటీరియల్ సో మచ్ ఆఫ్ ది థింగ్స్ దట్ వీఆర్ సపోజ్ టు నో. సెల్ఫ్ ఎంక్వైరీ,
0: స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము.
1: వీ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
0: ఏమిటి నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు.
1: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this: Who am I? That gives you liberation.
0: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
1: There are so many objects in the material
0: world. ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
1: There are lots of things to know.
0: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదం తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
1: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
0: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
1: దిస్ వర్డ్ ఐ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ఐ ఒకే అక్షరమే.
1: ఐ ఇస్ సింగిల్ లెటర్డ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
1: It's only one, not two. This is divinity, nothing.
0: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: So everything is contained within this single lettered I.
0: భగవద్గీత యందు ప్రతి అడుగుడుగును మాం ఏకం అన్నాడు.
1: In Gita it is repeatedly said, I am one.
0: ఆ ఏకత్వాని శరణం మాం ఏకం శరణం వజ.
1: It told me, surrender yourself to that one.
0: Mocha ishyami ma sucha nenu annadu.
1: He said, I only confer you liberation.
0: Patti padamunandu kudanu nenu nenu nenu aneetundi padamunu upayogistu vachadu.
1: At every stage this single lettered I is repeatedly stressed.
0: Ee nenu aneetundi padamu inta goppa shaktivantamaintundi.
1: So this single lettered word I is mighty.
0: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
1: Right from the top millennia down to the level of a pauper, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
0: Nenu vachanu.
1: He says, I have come.
0: Nenu potunnanu.
1: I am going.
0: Nenu chuchanu.
1: I have seen.
0: Nenu vinnanu.
1: I heard.
0: Nenu maatadutunnanu.
1: I speak.
0: ఈ అన్నింటి ఎందు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
0: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
0: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
1: ఇన్ వేదాంత దేర్ ఓన్లీ టూ వర్డ్స్.
0: ఇది నేను. ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
1: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
0: ఇది ఏమి? ఖర్చీపు.
1: What is this? This is kerchief.
0: Idi yemi tumbleru.
1: What is this? This tumbler.
0: Idi yemi table.
1: What is this? This is a table.
0: Idi evaru oka manishi.
1: Who is he? He is a human being.
0: Idi yemiti oka bhavanamu.
1: What is this? A mansion.
0: Anta idi idi idi aneetundi lekunda ye oka padarthani kodanu manamu charchinchatakkani chuchutakkani vicharinchatakkani veelu kaadu.
1: It's not possible either to inquire or to see or visualize and seeing without using this word this.
0: ee drishyakalpitamaina jagat antai kodanu idi ante.
1: Therefore all this apparent world that you see,
0: maatalani pillavaadu kodanu ammato cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistuntadu.
1: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this?
0: Amma idi enduku?
1: Mother, what for is this? Why?
0: అంతా ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దిస్.
0: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
1: దిస్ జగత్ ద వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్ ఈస్ కాల్డ్ దిస్ ఇది.
0: ఇది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
1: This scene is seen by me, the eye,
0: nenu
1: the seer.
0: Nenu anetuvadu drashta.
1: This eye is the seer.
0: Jagattanta drushyame.
1: The whole world is the seer.
0: Enenaina neevu chudu.
1: You may see any.
0: Enenaina vinu.
1: You may hear any.
0: Enenaina chaduvu.
1: You read any.
0: Enenaina pattu.
1: You catch hold of anything.
0: Enenaina cheyi.
1: You do any.
0: Anta idiye.
1: All this is this only.
0: Aithe ikkada rendu vidhamainatvanti shastramulu ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ ఇంటర్ప్రిటేషన్స్.
0: భౌతికమైనటువంటి శాస్త్రము,
1: వన్ ద ఫిజికల్.
0: ఏమి?
1: వాట్?
0: ఆధ్యాత్మిక శాస్త్రము, ఎందుకు?
1: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్ వై.
0: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
1: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
1: హియర్ ఇన్ వేదాంత వి ఆల్సో
0: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికములో వస్తుంది.
1: వాట్ రిఫర్స్ టు దిస్
0: భౌతిక శాస్త్రము, వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
1: ద వరల్డ్ నాలెడ్జ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్ వాట్ అండ్ వై.
0: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి.
1: The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
0: తిరుగుతున్నదని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
1: The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he doesn't say why.
0: ఇది తిరుగుతుండాలి.
1: It revolves around the sun.
0: ఎందుకు తిరుగుతుండాలి?
1: Why?
0: No answer.
1: No answer.
0: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
1: వి ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్ ఇన్ ద నైట్.
0: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
1: ఇన్ ద డే టైమ్ దే డు నాట్.
0: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
1: వై నాట్?
0: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
1: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
0: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
0: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
1: హౌఎవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్.
0: ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
1: ఎ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
1: this person in the role of Ravana, with the dress of Ravana, starting playing his role.
0: Kani Ravanu vale act chestunnappatiki Ramulu sakshiputudu gane unnadu.
1: Though he was playing the role of Ravana, the Rama stood as the witness.
0: Act chesedanta kudanu Ravanude.
1: All the acting refers to Ravana only.
0: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
1: This action does not make Rama a Ravana.
0: Ravanudu yendu kudanu Ramulu unnadu kani Ramulu yendu Ravanudu ledu.
1: In Ravana there is Rama, but there is no Ravana in Rama.
0: Kanuka ee vishya jagattunandu ee vishwanataka rangamunandu jagattantakudunu oka vidhamainatundi veshamu dharinchi aneka vidhamainatundi act charustunnadi.
1: Therefore the entire universe is a drama which is going on eternally.
0: Ee anninti endukudunu atma aneetundi sakshibhutangane untundadi.
1: In all the spirit remains as the witness.
0: Ee Ravanudu cheseetundi yokka chetta panulu kani లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులు కానీ ఇంకే విధమైనటువంటి పనులు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
1: While playing the role of Ravana, he does penance and indulges in certain activities. Rama has got nothing to do.
0: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
1: All the life that we pass through is something like action. మానవుడు
0: ఒక నటన సూత్రధారి.
1: Man plays the role of an actor.
0: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఈస్ ద డైరెక్టర్, దట్ ఈస్ ద డూయర్, దట్ ఈస్ ద యాక్షన్.
0: కానీ రాముడు నేను కర్త, నేను భోక్త అనేటువంటిది ఏమాత్రం అక్కడ ఉచ్చరించడు.
1: బట్ హియర్ ద రామ డజంట్ సే,
0: తాను సాక్షిభూతుడే.
1: హీ స్టాండ్స్ యాజ్ ద విట్నెస్.
0: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
1: Therefore, in this world, what all we see is a vesture that is put on.
0: Ivanni kevalamu aadharamule.
1: That's all the one that is.
0: Deniki aadharamulu? Jagattuku matram aadharamu.
1: It is only for the world.
0: Kani jagattuku edi aadharamu?
1: But what is the basis, foundation for this world?
0: Adi aatma.
1: That is the spirit, the aatma.
0: Ee jagattanta kudanu kevalamu ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
1: The whole world pertains to material world.
0: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
1: Therefore, the eternal witness ఆత్మ is spiritual.
0: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize one factor here clearly.
0: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
1: The spiritual knowledge has 25 aspects.
0: ఏమిటి ఇవి?
1: What are they?
0: ఐదు కర్మేంద్రియములు.
1: The five senses.
0: ఐదు జ్ఞానేంద్రియములు.
1: Five senses.
0: ఐదు ప్రాణములు. ఐదు కోశములు.
1: Five life sheets.
0: ఇవి 20 అయిపోయినాయి.
1: They make a total of 25.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి నాలుగైనాయి.
1: The four, the mind, the intellect.
0: 24 అయిపోయింది.
1: And they make
0: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from you get this 24?
0: జీవుడు కల్పించుకున్నటువంటివే.
1: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
0: మనసు కల్పించుకున్నటువంటివే.
1: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
1: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
0: 25వ. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
1: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
0: Ah, 26 vaade devudu.
1: The 26th one is divine.
0: Indriyamulanta kudanu kevalamu 24.
1: All the senses settle
0: in 24. మనసే కల్పించుకుంటుండాలి.
1: ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది మేకింగ్ ఆఫ్ ద మైండ్.
0: మనసే కల్పించుకుంటుంది.
1: ఇట్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
1: నైట్ టైమ్ యు స్లీప్.
0: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
1: దేర్ ఇన్ ది స్లీప్ యు డ్రీమ్.
0: ఆ కలలో నీవే ఉన్నావు.
1: యు ఆర్ దేర్ ఇన్ యువర్ డ్రీమ్.
0: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
1: Your friends also are watching cinema.
0: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
1: యు ఆల్సో వెంట్ ఆన్ ఎ పిక్నిక్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్.
0: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తుంటాడు.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
0: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
1: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
0: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
1: ఇట్ ఇస్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే కల్పితములన్నీ కూడా దూరం చేసినప్పుడే,
1: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
0: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: యూ విల్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
0: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
1: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
1: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
0: అది ఏ భూర్? ఇదే మెటీరియలైజేషన్.
1: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
0: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
1: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
0: సువహ రేడియేషన్ జ్ఞానము.
1: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
0: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
1: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
0: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This Vedanta declares as Brahman wisdom.
0: ఇది అద్వైతము.
1: This is non-dual.
0: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దానంతా కూడా త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతము.
1: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
0: Anandam ekkada undi?
1: Then where is bliss?
0: Neeve anandamu.
1: You are the embodiment of
0: truth.
1: Bliss.
0: Ekkada undi?
1: Where is truth?
0: Neeve truth.
1: You are the truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Speak the truth.
1: You always speak the truth.
0: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
1: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ యు షుడ్
0: ఆల్వేస్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ బీ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ బీ ఇన్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవు ఎప్పుడు శాంతిగానే ఉంటుండు.
1: యు బీ ఇన్ పీస్.
0: ఎందువల్ల?
1: వై?
0: నీవే శాంతి యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: నీవే సత్యం యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
1: వై డు యు సెర్చ్ ఫర్ దెమ్?
0: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
1: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ ఔట్ సైడ్.
0: ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
1: A person entered into a room and he was searching for something.
0: Anni kanipistunnayi ee vyaktiki.
1: This person is able to see all.
0: Yenadu chudanatvanti vanni kuda nu kanipistunnayi.
1: He saw many which he never saw before.
0: Kaani okkati kanipinchatam ledu.
1: But he is not able to see one.
0: Emiti adi?
1: What is that?
0: తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు. ఇంకా అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో.
1: దేర్ ఇన్ ద రూమ్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ హీ డస్ నాట్ సీ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
1: దేర్ ఇన్ ద రూమ్ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్టింగ్ హిమ్.
0: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
1: In this vast world, in this apparent physical world, man is in search of everything. He finds everything that he seeks. But he doesn't find the seeker.
0: అది వేదాంతం యొక్క రహస్యం.
1: This is the secret in spirituality.
0: ఏది కావాలని వెతుకుతున్నాడో,
1: that for which he is searching.
0: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
1: He is in search of truth.
0: కానీ సత్యం ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్.
0: తానే సత్యము.
1: ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ సత్యం బయట వెతుకుతున్నాడు.
1: బట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
0: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
1: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ కెన్ యూ ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
0: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
1: యూ హ్యావ్ ద నెక్లెస్. When you search for it outside, can you ever get it?
0: తన ముక్కుపైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతికి చిక్కుతాయి?
1: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
0: Anta taniyende untundi taanu baita vetukutunnadu.
1: Everything is within you, but you are in search outside.
0: Karanam emiti?
1: What is the reason behind it?
0: Dehatma buddhiye deenikannitiki inta moola karanam.
1: It is only body identification that is the main cause.
0: Ee deham paina nene dehamu aneetundi bhavam chetane ee oka jeevithanni garuputunnadu.
1: He spends his life with the total identification with the body.
0: సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
0: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
1: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
0: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
0: నాకు ప్రేమ ఉంది.
1: ఐ హావ్ లవ్.
0: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై పేరెంట్స్.
0: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై సిస్టర్స్.
0: ఈ ప్రేమ ప్రేమ కాదు.
1: దిస్ ఇస్ నాట్ లవ్.
0: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నాతమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకు ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
1: ద సెల్ఫ్లెస్ లవ్
0: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
0: తానంటే ఎవరు? దేహం కాదు.
1: The self doesn't mean the body.
0: తానే.
1: This I is I only.
0: దీనికి ఒక్క ఆకారము లేదు.
1: It has no specific form.
0: అది ఏ మధురమైనటువంటిది.
1: That is nectarine.
0: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: And this nectarine spirit is called love.
0: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
1: in all these forms of love,
0: శాంత భక్తి, సఖ్యభక్తి, దాస్యభక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్టకడబడది మధుర భక్తి.
1: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈ స్వీట్.
0: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
1: యాజ్ హి ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్త్ స్టేజ్
0: తుమ్మెద ఉంటుంది.
1: Here you find the bee.
0: Black bee.
1: Black bee.
0: అది కఠినమైనటువంటి వుడ్డును కూడా బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
1: It can also can drill itself into the wood, strong wood.
0: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
1: The black bee is so powerful.
0: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గ్రోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్, ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
0: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
1: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
0: కానీ సాయంకాలం అయినప్పటికీ అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
1: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
0: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుందని. దేనివల్ల?
1: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ కెనాట్ గెట్ ఇన్ టు ద ఫ్లవర్ దో ఇట్ ఇస్ సరౌండెడ్ బై టెండర్ సాఫ్ట్ డెలికేట్.
0: తన శక్తిని తాను మర్చిపోయింది.
1: ఇట్ హెస్ ఫర్గాటన్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ, ద స్ట్రెంగ్.
0: అందువల్లనే బంధింపబడిపోయింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ బౌండ్.
0: ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే.
1: దట్ ఈస్ ద సేమ్ ప్లైట్ ఆఫ్
0: తానెవరు? ఆత్మస్వరూపుడను.
1: Who is he? His embodiment of
0: the spirit. He has
1: forgotten his own truth.
0: He has forgotten his true form.
1: Therefore,
0: we find misery all over the world.
1: There is restlessness in this world. In fact, there is nothing of these.
0: There
1: is no sadness in the world. All these are within you.
0: నిన్ను నీవు మర్చిపోయి
1: forgetting your own self,
0: దేహమే నేననుకోవటం చేతనే
1: ఈ
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, వాంఛలకు, ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
1: యూ ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ ఫార్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
0: దేహమే నేనని భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
0: పెద్ద తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ సే దిస్ మై బాడీ.
0: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
1: యూ కెన్ నెవర్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
0: కన్నులు మూసుకున్నప్పుడు
1: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్
0: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి.
1: దేర్ మే బి పవర్ఫుల్ బల్బ్స్ అరౌండ్, వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఇట్ విల్ బి పిచ్ డార్క్.
0: సూర్యుడు ప్రకాశిస్తూ కూడా ఉదయిస్తున్నాడు.
1: ద సన్ ఇస్ షైనింగ్.
0: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
1: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యూ కెనాట్ సీ ద లైట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: తన కన్నులు తాను మూసుకున్నాడు.
1: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
0: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్
0: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్ అంతా కూడా చాటుతూ ఉంటుండాలి.
1: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్.
0: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
0: కారణం?
1: వాట్స్ ద రీజన్?
0: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
1: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్ట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక క్యాండిల్ పెట్టండి.
1: హియర్ యూ హ్యావ్ ఎ క్యాండిల్.
0: ఈ క్యాండిల్ పెట్టి
1: విత్ దిస్ క్యాండిల్
0: ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
1: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ క్యాండిల్.
0: క్యాండిల్ ఒక్కటే జ్యోతి.
1: క్యాండిల్ ఇస్ వన్ లైట్.
0: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది.
1: యాజ్ ద పాట్ హ్యాస్ 10 హోల్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ 10 క్యాండిల్స్ ఇన్సైడ్.
0: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
1: అండ్ కవర్ ద పాట్ విత్ ఇట్. thick towel. You don't find any light.
0: Jyoti ledane manam bhavistamu.
1: You think that there's no light at all.
0: Aa towel koncham teesinappudu
1: when you remove the towel,
0: no 10 jyotulu unnaye ani bhavistamu.
1: You will know that there are 10 candles.
0: Kaani 10 jyotulu kuda levu.
1: No, there are no 10.
0: Aa kundana pagalagottandi.
1: Break the pot.
0: Okay, jyoti.
1: You find only one candle light.
0: Adi ee vidhamgane ఏకాత్మ భావం అనేటువంటి జ్యోతి ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one light. That's the oneness unity.
0: పది రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
1: You cover it up, this single light, by means of a pot with 10 holes. The pot is the body.
0: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
1: You consider the body as the pot.
0: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
1: యు మే మేక్ యూజ్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్స్ ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్. But after all, this body is like a pot with 10 holes.
0: Nivishambulaku nichulurune kaani punugu javvajilu puttabovu.
1: Minute to minute emits a foul smell, but never the fragrance or aroma.
0: Idiya manamu.
1: We cannot enter.
0: Idiya daivamu.
1: Are you the body?
0: Idiya atma.
1: Either this
0: idiya nenu. Kaadu kaadu.
1: This is not the true I. No.
0: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
1: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
1: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
0: తమో గుణం.
1: తమో గుణ.
0: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
1: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ of emotion or rajas.
0: అప్పుడు భిన్నత్వం పై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్యే విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
1: Then there will be no more of diversity or duplicity or multiplicity.
0: ఒకవైపున రజోగుణము ఒకవైపున తమో గుణము రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి జ్యోతి ఎక్కడ జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
1: On one hand we are covered by the pot of rajas, by the towel of tamasic quality. How do you find the light?
0: కనుక
1: సో
0: తామసము విడుక తత్వము ఎటుగలు.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ, రాజసము
0: విడుక రాదు భక్తి.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్, యు కెనాట్ హావ్ డివోషన్.
0: గొప్ప సాధనం బగునయ్యా.
1: That piousness, sattvic quality, is the highest.
0: Veerudu Bharatiya Veerasutuda.
1: O sons of valor of Bharat, listen to this.
0: Tattvam kavala tattvam kavala aashistunnavu, tamasammu viduka viduvaka tattvammu etukuduru.
1: You want spiritual knowledge without giving up this bestial
0: rajasammu viduka
1: spiritual knowledge.
0: Radu bhakti.
1: Without the giving up this emotional aspect, rajasic, you can't have emotion.
0: Rajasikamaneti yokka dveshamu asuya dambamu ilanti krodhamu ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
1: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
0: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
1: Devotion is so sweet.
0: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
1: Devotion is pious.
0: అతి మృదువైనటువంటిది భక్తి.
1: It is so soft.
0: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
1: How do you expect it? How do you expect it to be present in strong one?
0: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవైన మిగులుతుందా?
1: When a tiger is to enter into a cow herd, there are cows around. Do you think the cows would stand there?
0: ఏమీ మిగలదు.
1: None would remain there.
0: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరమృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము ద్వేషము అసూయ దమ్మము ఇలాంటి క్రూరమృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
1: When there are so many tigers, each signifying the anger, the jealousy, the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter?
0: కనుక నీవు దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
1: In order to attain God, in order to have this confidence, develop love.
0: పెంచుకొనటకు వీలు కాదు.
1: It's not possible to foster.
0: ప్రేమ ఉంది.
1: There is love.
0: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
1: And this love.
0: ఆ ప్రేమనే నీ యొక్క జీవితము.
1: And love is your life.
0: ఆ ప్రేమ యొక్క దైవము.
1: And this love is God.
0: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
1: We have to know this love.
0: ఎట్లా?
1: How?
0: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
1: We can know that only through
0: spiritual knowledge. మనసు దేనిని కల్పించుకుంటుందో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
1: We have to give up everything of our own making by the mind in particular.
0: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
1: A weak cow, if you feed it continuously for long, it will go strong.
0: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాకపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
1: On the other hand, if you don't feed the cow with the fodder, it becomes weak.
0: అదే విధముగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
1: Is the mind that drowns, that ruins everybody.
0: ee manasuku manam ekku ghanatanu andistunnamu.
1: In fact, we attach all value to this mind.
0: Ee manasunu ekkuga gauravistunnamu manamu.
1: We respect this mind a lot.
0: Ee manasuku kavalsinatvanti oka sadupayalu chestunnamu.
1: We provide all conveniences to the mind.
0: Ee manase mane daivamani bhavinchi dani oka pedda hrudaya simhasana paina pratishtinchukuntunnamu.
1: We consider mind as a divine and
0: గిట్టంగా పెరిగిపోతుండాలి.
1: దేర్ఫోర్ మైండ్ హస్ గ్రోన్ సో స్ట్రాంగ్,
0: బాగా బలిచిపోతుండాలి.
1: ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్. దానిని
0: అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు కంట్రోల్ సచ్ ఎ మైండ్.
0: ఇంకా మనం అలంకారం చేసి ఉంటుంది.
1: ఇస్ దట్ ఫర్ దట్ రీజన్ వి ఆర్ హియర్.
0: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
1: Why a monkey needs a cap of pearls?
0: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
1: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
0: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు.
1: This monkey is known for its wavering nature. It will spoil the very throne.
0: అందుకోసమే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
1: So there is a proverb in Telugu language.
0: కులికే వాణ్ణి తీసుకొని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గాని కులకడం మానడు. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
1: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
0: మనసునే మనం చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
1: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
0: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
1: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
0: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: దానిని చింతించడానికి దానికి అధికారిగా అధికారమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
0: అధికారమైనటువంటి వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారం?
1: యూ విల్ బి రివార్డెడ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద వర్స్ ద పర్సన్ ఇన్ అథారిటీ.
0: మైండ్
1: ద మైండ్ ఇస్ సో
0: మీనమైనటువంటిది. మైండ్
1: ఇస్ సో మీన్ అండ్ లో.
0: కోరికలతో కూడినటువంటిది మైండ్.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
1: ఫుల్ ఆఫ్ డిజైర్.
0: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
1: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మిస్లీడ్ చేస్తుంది.
1: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
0: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
1: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
0: కనుక మైండ్ రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
1: How should we follow this path?
0: Adiye, less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Korikalu tagginchukovali, sankalpalu tagginchukovali.
1: Therefore, we should put a full stop to
0: sankalpalu tagginchukunte manasu yokka swaroopame potundi.
1: If you reduce your desires, the mind will lose its form.
0: Chudandi, idi batta.
1: See, this is a cloth.
0: Idi batta daramulu yokka cherika.
1: It's a combination of threads.
0: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
0: ఈ బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
1: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
0: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
0: ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
1: Remove the threads, yarn separately.
0: Sulabhanga batta adrushyamaipothundi.
1: Easily this cloth would vanish.
0: Kalukane bundle of desires is mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
1: ఇఫ్ యూ రిమూవ్ ద డిజైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ దేర్ వుడ్ బి నో మైండ్.
0: దీనిని వేదాంతిక్ పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
1: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
0: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
1: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
0: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
2: దట్ఫర్ వాట్ ఆల్ వి రిఫర్ టు దిస్ ఇది దిస్ ఇస్ ద సీన్.
0: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
2: యు దిస్ బాడీ ఇస్ ఆల్సో ఎ సీన్.
0: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
2: యు సీ యువర్ ఓన్ బాడీ.
0: కాబట్టి చూసేది ఎవరు?
2: హు ఇస్ ద సీయర్?
0: చూసేటువంటి వాడే ద్రష్ట.
2: ద సీయర్ ఇస్ ద వన్
0: చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
2: ఆల్

0: కృష్ణుడు ద సేమ్
1: రాముడు రావణుని వేషం వేసాడంతే.
0: రామ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
1: ఆత్మ జీవాత్మ రెండు ఒక్కటే.
0: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
1: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ యాజ్ ఎ సెపరేట్
1: ఎంటిటీ. కనుక ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
1: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
0: హి మే యాక్ట్ వెల్.
1: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
0: బట్ రామా రిమైన్స్ యాజ్ ఎ విట్నెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: రాముడు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
0: దిస్ రావణ ఈస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
1: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలుపెట్టాల్సిందే.
0: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
1: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
0: బట్ రామా రిమైన్స్ యాజ్ రామా త్రూ అవుట్.
1: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
0: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామ హీ డస్ నాట్ చేంజ్.
1: వేషములు మాత్రం మారుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
1: ఇందుకలడు అందులేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
0: డివినిటీ ఈస్ వన్.
1: అది ఏకం సత్.
0: దట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎక్సిస్ట్.
1: కనిపించేది అనేకము.
0: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
1: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
0: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
1: కనుకనే
0: సో
1: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
0: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
1: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
0: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్
1: ఇది మైక్.
0: దిస్ ఇస్ ద మైక్.
1: ఇది ఎట్ట చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్
1: అని చెప్పగలడు.
0: వన్ కెన్ సే.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది.
0: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
1: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
1: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
0: వితౌట్ ది ప్రైమల్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
1: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఉంటుండాలి.
0: హైడ్రోజన్ దేర్.
1: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
0: Which scientist created this?
1: ఇది దైవం యొక్క సృష్టి.
0: It's all God's creation.
1: ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
0: All the light.
1: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
0: The sun and the moon are created by God.
1: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
0: It's all the wind and the rain.
1: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
0: And the space and
1: earth. ఫ్రీగా అందించినటువంటిది.
0: And they're all gifted to us freely.
1: దీనికి ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
0: God doesn't collect any money from us.
1: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
0: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బై.
1: ఇది టంబ్లర్.
0: దిస్ ఇస్ ద టంబ్లర్.
1: ఏమి టంబ్లర్ ఇది?
0: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
1: ఏంటి టంబ్లర్?
0: దిస్ సిల్వర్ టంబ్లర్.
1: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
0: దిస్ వన్ దట్ మేడ్ దిస్.
1: వెండిని ఎవడు చేయలేదు.
0: బట్ నోబడీ మేడ్ సిల్వర్.
1: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
0: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
1: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైనటువంటి.
0: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఈస్ సెపరేట్.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
0: ఆల్ స్టూడెంట్స్ కెన్
1: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
0: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
0: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
0: యూ కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
0: ఆల్సో కలెక్ట్.
1: రెండింటినీ చేరుస్తారు.
0: యూ కంబైన్.
1: వాటర్ గా చేస్తారు.
0: అండ్ యూ మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
0: హీ థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
0: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
0: యూ హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
0: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యూ మేడ్. బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగా సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ద స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తు నందు మనకు కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
1: దృశ్యము దృక్కు.
0: One is the scene, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
0: The unity of these two.
1: సాధన యొక్క ఫలితము.
0: Is the result of spiritual practice.
1: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
0: And the scene joins in that vision.
1: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
0: The scene also joins.
1: దృశ్యము దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
0: The scene may join in the looks or the vision may join in the scenario.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
0: It's only one that appears as two.
1: ఒక విత్తనం

0: Here is a seed.
1: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
0: It has two cotyledons.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
0: when both the cotyledons are there
1: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
0: When you just plant it,
1: ఈ రెండు బద్దలను వేరు చేసి నీవు భూమిలో పెట్టి మొక్క రాదు.
0: When you separate out, they will never germinate.
1: ఇది నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
0: హౌఎవర్
1: నెగటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
0: ఈజ్ ఇట్ దట్ నెగటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగటివ్ ని మనం ప్రేతపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
0: With the presence of the positive,
1: current lekapothe ee bulbulu evadu srushtinchadu?
0: Without the current, who is going to
1: current lekapothe fan evadu srushtinchadu?
0: Without the current, who will
1: manufacture
0: the fan? Current
1: lekapothe mic evadu srushtisthadu?
0: Without the current, who will manufacture the mic?
1: Kabatti annitiki aadharam current. Current untam valle ee okka aadhayamlanne kuda nu srushtinchabadutunnayi.
0: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
1: Kanuka
0: so
1: aadharamainatti okka ఆత్మతత్వం ఉండగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్తంతా కూడా సృష్టింపబడుతుండాలి.
0: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
0: యు కన్సిడర్ ద ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనము సృష్టించలేము.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
0: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
0: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము.
0: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
1: ఇది ఏ అజ్ఞానము.
0: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంత జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
0: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
0: వై డోంట్ వీ హియర్ పే హీడ్ టు దేర్ వర్డ్స్?
1: వినలేకున్నావు ఎందుకోసం?
0: వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు పే హీడ్ టు దేర్ టీచింగ్?
1: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
0: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్ట్ అండ్ పొల్యూటెడ్.
1: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
0: దే ఆల్సో టెల్ యు నాట్
1: టు. ఎందుకు పోతున్నాడు?
0: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
1: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్. You never bother to hear when it is said this is physical and ephemeral, that is permanent, the knowledge of the spirit, spiritual.
1: సంసార సాగరమని బోధించుచున్నారు.
0: దిస్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్, దట్స్ దేర్ టీచింగ్.
1: వినిపించుకోలేదు వెర్రివాడ.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్.
1: ఎందుకు మీరు వినటం లేదు?
0: వై డోంట్ యు హియర్?
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: కానీ ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
0: బికాస్ హీ డస్ నాట్ నో దట్ దిస్ ద ట్రూత్, హీ డజంట్ కేర్ టు లిసన్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ హట్ రికగ్నైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్, వీ షుడ్ గుడ్ హ్యాబిట్స్.
1: దురభ్యాసమును దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాము.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ వి బికమ్ డెమోనిక్ అండ్ బీస్టియల్ ఇన్ అవర్ నేచర్.
1: కనుక మనం పశువులు కాదు.
0: వేర్ నాట్ అనిమల్.
1: మనం రాక్షసులు కాదు.
0: వేర్ నాట్ డెమన్స్.
1: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
0: వేర్ బోర్న్ యాస్ హ్యూమన్స్ ఫుల్లీ డివైన్.
1: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమా?
0: వై షుడ్ వి మేక్ దిస్ డివినిటీ లేటెంట్ విత్ ఇన్ అస్ అన్సెక్ట్.
1: నరసింహన్ చెప్పాడు.
0: నరసింహన్ సే
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
0: యు కెన్ గెట్ ది విజ్డమ్ ఓన్లీ విత్ సిన్సెరిటీ.
1: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు.
0: సంజయ్
1: అన్నాడు.
0: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
1: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
0: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
1: ఫెయిత్ అనగా నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
1: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
0: శ్రద్ధ మీన్స్
1: శ్రద్ధ.
0: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
1: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ ద శ్రద్ధ ఎర్నెస్నెస్.
1: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
0: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
1: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
0: నో ఇంట్రెస్ట్ టుడే.
1: విశ్వాసము పోయింది.
0: నో ఫెయిత్.
1: ఇన్ రెస్ట్.
0: బట్
1: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
0: హి ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
1: కాదు కాదు, మానవుడైనందుకు
0: being a human
1: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
0: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సెట్ ఎన్ ఐడియల్ టు అదర్స్.
1: లేకపోతే మన దురభ్యాసం చూసి అందరూ కూడా దూషిస్తారు, పరిహసిస్తారు.
0: Watching the bad habits within us, everybody will make fun of
1: మానవుల్లో వాడికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టివేస్తారు.
0: He will have no place in society. He will be asked to get out.
1: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
0: As we act against the norms of society, as we act against the norms of the human being, we find no place anywhere.
1: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
0: So in order to be away from this malinya or pollution, we should worship Madhava, the divinity.
1: ఈ 25 తత్వములను కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వదైనటువంటి మనమే సాక్షాత్కరిస్తాడు.
0: When we are far off from these 25 aspects, we know the 26th principle. So Ramadas said,
1: Maya kulonaya, Maya kuninaya, Maya 25 marmamunaya. మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి భయలాయ.
0: ది హోల్ థింగ్ ఇస్
1: రామదాస.
0: ఇట్ ఈస్ ది వన్ కంపోజిషన్ ఆఫ్ రామదాస హూ సెడ్ దట్ దర్ 25 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇల్యూషన్. వెన్ వన్స్ యూ నో ది ఇల్యూషన్ విల్ వానిష్ ఆన్ ఇట్స్ ఓన్.
1: మాయ మాయ మాయ 25 మంత్రములు.
0: వి సే దిస్ ఇల్యూషన్ హస్ గాట్ 25.
1: 25 తత్వములు కూడాను మాయనే.
0: ఆల్ దిస్ 25 ఆర్ ఇల్యూసివ్.
1: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
0: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
1: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
0: వి డూ దట్ టుడే.
1: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాము.
0: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: తెలుసు, ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
0: ఎవ్రీవన్ నోస్ వాట్
1: నీ కాన్షియస్. నీకు తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
0: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, యువర్ ఈక్వల్ టు
1: నీ కాన్షియన్స్. ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
0: వెన్ యూ యాక్ట్ అగేన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్, హౌ డు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై
1: బయట వారు? నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
1: కాదు, మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in society.
1: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
0: We should uphold our own respect and dignity.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
0: We are merely selfish and utterly selfish.
1: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
0: It is only the selfishness that robs like a demon.
1: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
0: We should cultivate the sacrifice.
1: దీనిని మనం చేయాలంటే అది సత్యము.
0: And cultivation of the spirit of sacrifice.
1: సత్యమనగా ఏంటి? స్నేహం కావాలి.
0: ఫ్రెండ్షిప్ ఇస్ నీడెడ్.
1: ఎవరి స్నేహము?
0: విత్ హోమ్?
1: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఇవి కాదు స్నేహాలు.
0: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్. జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
1: అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి.
0: వీ షుడ్ బి ఫ్రెండ్. గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: అది ఏ సత్యము?
0: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యానంతా సాధించిన వారమైపోతాం.
0: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
1: ఫ్రెండ్షిప్ సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
0: ఆల్ సౌఖ్య ద ప్లెజర్ ఇస్ అవుట్ ఆఫ్ సఖ్య
1: ఫ్రెండ్షిప్. సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
0: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
1: చూచావా, మీకు తెలుసును.
0: యూ నో దిస్.
1: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
0: కుచేల చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
0: కుచేల సఫర్డ్ బికాస్ హీ హాడ్ మెనీ చిల్డ్రన్.
1: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు? నన్ను ఆదరించేవారెవరు? నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
0: హీ ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హీ ఈస్ వెరీ మచ్ వరీడ్ యాజ్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
1: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
0: ఇన్ చైల్డ్హుడ్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
1: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
0: ఇస్ ద వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
1: కృష్ణుడు భగవంతుడు కదా.
0: కృష్ణ ఇస్ గాడ్.
1: మీకు స్నేహితుడు కూడా కదా.
0: ఈజ్ యువర్ ఫ్రెండ్.
1: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
0: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
1: నీ కష్టమంతా పరిహారం అవుతుంది అన్నాడు.
0: హీ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: కానీ ఈ కుచేలునికి డౌట్. సంశయాత్మ వినశ్యతే. సంశయం, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
0: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him or see him. A doubting Thomas is bound to die, perish.
1: అన్ని విధాల కూడాను వినశమైపోతాడు.
0: And he will face the failure at every instance, at every step. We should not doubt.
1: కాదు కాదు, దైవము సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ బాంధవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
0: One should have that earnestness, that faith that God will never forget. The ordinary people may forget.
1: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
0: He strengthened that faith.
1: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
0: He approached Krishna.
1: ఎవరైనా మరుస్తారు.
0: Other people may forget.
1: ఈ యొక్క బిచ్చగాని వలె పోయినటువంటి కుచేరుని ఎవరు ఆదరిస్తారు?
0: Who will certainly come to his
1: rescue?
0: Nobody will allow him to the doorstep.
1: కాని
0: but
1: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడనే వార్త విన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరుడు.
1: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
0: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
1: కుచేరుని కౌగలించుకున్నాడు.
0: హి హగ్డ్ హిమ్.
1: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
0: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్ బ్యాక్.
1: ఎట్లా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
0: He found a plea to talk to him what happened to you all these days. It's only in times of difficulties we'll think of God. A small example, illustrations.
1: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
0: Completing the 13 years period of exile, Pandavas returned.
1: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
0: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
1: నీకు ఆనందమేనా, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
1: Krishna, నాకేమీ అక్కర్లేదు.
0: She said, Krishna, I don't want any.
1: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
0: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
1: అడవిలో కూడా పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచేట చేతనే, కందమూరాదులు పూజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
0: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties there in the
1: forest.
0: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: సత్య యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
0: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
0: ఎవ్రీ ఇయర్ వీ హావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
0: ఇట్ వాజ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ our students and you went to Ooty to conduct summer classes.
1: Summer classes Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
0: There summer classes were held successfully there in Ooty.
1: Inka rendo dinam anta Bengaluru ki raavali.
0: And they had to return to Bangalore on the following day. Bhagwan told boys,
1: pillalu ఎట్టైన మీరు ఊటీకి వచ్చారు,
0: యూ హవ్ కమ్ టు ఊటీ ఎనీవే,
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా,
0: అండ్ యూ హవ్ ఐస్ టు సీ,
1: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around for sightseeing.
1: Bhagavan yokka srushti lopala ee yokka srushti enta vichitranga kanipistundo oka thuru meeru choochirandi ani pampincharu.
0: The creation, all the scenario around is so beautiful, better you go for sightseeing.
1: Maaku akkarle swami kuda raavali annaru, maa pillalu chaala mondi pillalu.
0: Our students are so determined that they wanted Bhagavan to follow them.
1: Swami meeru kuda raavali annaru.
0: Because of intense love they said, Swami, you should follow us.
1: Variki nacha cheppanu, nayana nenu ochindakante crowd anta vachi cheripothundi, akkada meeku em matram kuda sadupayam kuda undadu, drushyalu chuttaani kuda veelu kaadu, meere velli randi annaru.
0: Bhagavan tried to convince them, if I also follow you there will be huge crowds, you will not be able to see anything.
1: Pillaluku oka vidhamainatundi swartham anetundi untadi.
0: But the modern boys, they have selfishness anyway.
1: Swami kuda raavali lekapothe mem
0: They said, we are not prepared to go without you, Swami, they said.
1: సరే వెళ్ళండి అని బస్సులు అంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట దేర్.
1: 8,000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో హై, 8,000 ఫీట్.
1: అది ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ఎట్ ది హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్టకంతా మీరు వెళ్లి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా, ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్లా ఉంటాయి.
0: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
1: అందరూ పోండి, మీరు బస్సులంతా దిగి అక్కడ ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
0: భగవాన్ సెడ్, ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యూ బీ దేర్ రెడీ, ఐ విల్ కమ్ దేర్.
1: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డ బెట్టకు పోతున్నాను.
0: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందనవనం.
1: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
0: టూ యంగ్స్టర్స్,
1: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్ట బెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు,
0: హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికి కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said after all that some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: Don't say like that without knowing the truth. They are coming to see me.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles fell.
1: ఇద్దరు పిల్లలు కూడా మోటార్ సైకిల్ పడిపోయారు.
0: The two boys fell down.
1: తక్షణమే నేను కారు ఆపి
0: భగవాన్ స్టాప్ హిస్ కార్.
1: నేను వారి దగ్గరికి పోయి
0: భగవాన్ వెంట్ క్లోజ్
1: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి
0: ఈ వైప్ డౌట్ ఆఫ్
1: నాయన, ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు, ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చు కానీ అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: Bhagavan came there softly and wiped out all the dust over there. Told them, it's not the way to follow me like this at a high speed. You should not have done it, he said.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
0: అండ్ ఆఫర్ దెమ్ టు
1: కాలేజీ పిల్లలు,
0: ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్.
1: స్వామి, మీ దర్శనం కావాలని మేము వచ్చాము.
0: భగవాన్, వి హావ్ కమ్ హియర్ టు సీ యూ.
1: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది.
0: The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
1: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి, మా వీపులంతా నిమిరి, ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో?
0: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
1: కనుక స్వామి,
0: స్వామి,
1: మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
0: We wanted to see you. We came in all earnest.
1: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
0: We could see you. We could touch you. We could converse with you.
1: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
0: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any
1: difficulty. Ee kunti korinatundi.
0: This is the prayer of Kunti.
1: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
0: Naturally you will think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
0: Of course there is scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
0: From the God stand point of view there is nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
0: Kuchela went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
0: There he entered the
1: అడగవలసింది ఏదో అడగనే లేదు.
0: He has not asked what he really wanted.
1: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
0: The one who knows your mind, you don't need to ask him.
1: తిరిగి అంతా భోజనం ఇదంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
0: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
1: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
0: As he was returning, traveling to some distance, on his return journey, he started feeling like this. What happened to my children? What is they are facing all problems.
1: Goppa bhavanam erpadipoyindi.
0: By the time he reached the spot, he could see a man.
1: Varya sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
0: He saw his wife with full of jewels.
1: Pedda rani vale vachindi itani sanmanichadaniki.
0: Wife came there to receive him like a queen.
1: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
0: And Kuchela doubted, is she the queen or my wife?
1: ఆమె దగ్గరకు వచ్చి,
0: and she came close to him.
1: నాథ, కృష్ణుడు ఏమన్నాడు?
0: She went on asking, what did Krishna say?
1: ఇతనికి ఏమీ తోచలేదు.
0: Well, he couldn't say anything.
1: సతీ,

0: Having come to know of my arrival, he has sent his attendants to receive me there. The moment he came to know my arrival,
1: ದಿಕ್ಕುನ ಗದ್ದೆದಿಗಿ ನಗು ಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡಜಿಯಚ್ಚೇ.
0: ದ ಮೂಮೆಂಟ್ ಹಿ ಸಾ ಮೀ ಹಿ ಗಾಟ್ ಡೌನ್ ಫ್ರಮ್ ಹಿಸ್ ಥ್ರೋನ್ ಅಂಡ್ ಹಿ ಹಗ್ಡ್ ಮೀ.
1: ಮೊನರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಎಗ ದಿಗ ಚೂಚಿ ಕೌಟನ್ ಬಿಗುಚುಕೊನಿಯೇ.
0: ಹಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಸ್ಟೇರಿಂಗ್ ಎಟ್ ಮೀ ಫ್ರಮ್ ಟಾಪ್ ಟು ಟೋ.
1: ದೇವಿ ಏ ಮಂದು ಆತನಿ ದೀನ ಪರತ.
0: What am I to say about his compassion?
1: Prema ye tanu tane prema.
0: He is love. He is personified love.
1: Veda kucheluni atukulutini pitikadutini bahula bhagyambuno sangu varukalare.
0: Is there anyone in this world who give you all the plenty and prosperity taking fistful of wheat and rice?
1: అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞానం నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణా ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేలా స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ది రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇఫ్ యు గాట్ దట్ ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: many
0: who suffer.
1: దురదృష్టవశాత్తు నమ్మకుండా చెడిపోతున్నారు చాలా మంది.
0: But unfortunately, many ruin themselves.
1: చెడిపోవడం కూడా ఎట్టంటి?
0: They have no faith.
1: చాలా పెద్ద పర్వతం నుంచి కింద పడిపోయినట్టుగా అయిపోతున్నారు.
0: Because they have no faith, they fall down from the mountain top.
1: అతపతమైపోతున్నారు.
0: They ruin themselves totally.
1: కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకం నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నారు.
0: Those with full faith, right from the bottom, they rise to the very heaven itself.
1: Kanukane nammakam chala pradhanamu.
0: Therefore faith is very essential.
1: Vishwasam, faith, faith, faith.
0: Faith and faith, faith alone is very important.
1: Kanuka deenini oka prematone manam sadhinchali.
0: This you can achieve through love.
1: Drushyamanta drukkaipothundi.
0: All the seen will become the vision.
1: కనుక ఈ దృశ్యం అంతా కూడా దుక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యూ ఫైండ్ బికాస్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతని సాధించండి.
0: అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి ఆంధ్రపల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
1: Chala
0: last 4 days.
1: Chala amayakulu
0: palle it a heaven. The villagers are innocent.
1: Varantakudunu pavitramaina hrudayam kalavaru.
0: They are sacred hearted.
1: Oka drudamainatundi vishwasam kalavaru.
0: They have strong faith.
1: Bharatiya samskruti anetundi inka pallali ende anto into untundali.
0: The culture of Bharat is preserved there in villages.
1: Nijamga varu padinatundi aanandamu enta aanandamu ittidi attideni evaru varninchaleru.
0: Their joy in the state of bliss is beyond all known
1: nijamaina bhakti
0: measure. That is true devotion.
1: Ee andhra nunchi vachinatundi yokka ee prajala yokka aanandamu andari hrudayalu kudanu tariginchi kadalinchi medirinchipoyinayi.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantaramu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvanni anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse to a close.

0: ಈ ಜಗತ್ತಂತೆಯೂ ಕೂಡ ಸಮಸ್ತ ಶಕ್ತಿಗಳತೋ ಕೂಡಿನಟುವಂತಿದೆ.
1: The universe is full of all power.
0: ಸರ್ವಜ್ಞತ್ವಮು, ಸರ್ವ ಸಮನ್ವಯತ್ವಮು, ಸರ್ವವ್ಯಾಪಕತ್ವಂತೋ ಕೂಡಿನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಶಕ್ತಿ ಈ ಜಗತ್ತಿನಂದು ವ್ಯಾಪಿಸಿ ಉನ್ನತಿ.
1: The divine power, which is all pervasive, all knowing, is spread all over this world.
0: ಪಾಯಸಮುಲೋನಿ ಪಂಚದಾರವನೇ, ಪ್ರತಿ ಅಣುವನು ಕೂಡ ಈ ದಿವ್ಯ ಶಕ್ತಿ ಲೀನಮಯ್ಯು.
1: Just as you find sugar in a pudding, you find this mighty power. Sugar in a rice pudding, you find the mighty power right from beginning of the atom.
0: దీనిని ఉపనిషత్తులు రసో వై సహా అన్నారు. భగవంతుడు రసస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రస.
0: సర్వత్ర ఈ రసము వ్యాపించి ఉన్నది.
1: దిస్ ఎసెన్స్ రస ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దైవత్వాన్ని గుర్తించటం ఇది సాధ్యం కానటువంటిది.
1: But it is not possible to recognize divinity, though it is present everywhere.
0: Kani bhagavantuni yokka unikini sarvulunu gurtinchadaniki veelavutundi.
1: However, one can know the existence of divinity.
0: Charakuloni teepi,
1: just as sweetness in sugar cane,
0: vepaloni chedu,
1: the bitterness in a neem,
0: meraploni karamu,
1: just as you find the
0: nimmaloni purusu
1: in chili,
0: karraloni agni,
1: the fire in the wood,
0: ivanni kudanu bhagavantuni unikiki satyachya pramanam.
1: They all prove the presence of divinity.
0: Vittanam nundi mokka prarambham avutundi.
1: The plant germinates out of the seed.
0: Gruddu nundi pitta prarambham avutundi.
1: The egg grows into the bird.
0: Puttina biddane talliga marutundi.
1: The child later becomes a future mother.
0: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే.
1: They are all the living proof of the direct divinity.

0: రాజమా. నేను పర్వతమును చూచినప్పుడు మానవునికి ఆనందం చేకూరుతుంది.
1: Man will be very happy on watching the mighty mountain.
0: పొంగి ప్రవహించేటువంటి యొక్క నదులు చూచినప్పుడు మానవుని యొక్క ఆనందం ఉప్పొంగుతుంది.
1: Man becomes ecstatic as he watches the river flowing.
0: సముద్రమును చూచినప్పుడు ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: He will be blissful as he watches the mighty ocean.
0: నందనవనమును చూచినప్పుడు మనసుకు ఉల్లాసము చేకూరుస్తుంది.
1: He will be very happy on seeing the forests and the gardens around.
0: ఇవి అన్నియు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: Where from they came?
0: వీటన్నిటికీ నీ మూలాధారం ఏమిటి?
1: What is the basis of all?
0: భగవంతుని ఉనికి.
1: The presence of God is the basis.
0: ఇట్టి ఉనికి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి వీలవుతుంది.
1: It's possible for everyone to know the existence of God.
0: సర్వవ్యాపకమైనటువంటి దివ్యత్వాన్ని గుర్తించడం అందరికి సాధ్యం కాదు.
1: It's not possible, it's not given to everyone to know this divinity which is all pervasive.
0: జ్ఞానానాం జ్ఞానమత్యం అనగా అన్ని జ్ఞానములు యందు కూడాను ఆత్మ జ్ఞానము చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the forms of wisdom, the wisdom of the spirit, atmic wisdom, is the
0: most పురస్కరించుకునే. జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం. దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: There is no other form of wisdom other than this wisdom of the spirit.
0: అనేక జ్ఞానములు ఉన్నాయి.
1: We find various forms of knowledge.
0: పదార్థ జ్ఞానము,
1: the material knowledge.
0: సంగీత జ్ఞానము,
1: the music.
0: సాహిత్య జ్ఞానము,
1: literature.
0: చిత్ర జ్ఞానము,
1: painting.
0: శిల్ప జ్ఞానము, నృత్య జ్ఞానము. ఈ విధమైనటువంటి జ్ఞానములన్నింటి యందు కూడాను ఆత్మ జ్ఞానము ప్రధానమైనటువంటిది.
1: Of all the forms of the knowledge, the knowledge of the spirit, atmic knowledge, is most important.
0: ఈ భౌతిక జ్ఞానములు కేవలం పాండిత్యమును అందించవచ్చును.
1: The physical knowledge may give you scholarship.
0: భౌతికమైన ఈ జగత్తునందు కేవలం గౌరవ మర్యాదలను అందుకోవచ్చును.
1: The knowledge of this material knowledge may give you the esteem and name.
0: అనేక విధములైనటువంటి బిరుదులను సాధించవచ్చును.
1: You may earn titles.
0: కానీ ఆత్మానాం ఆత్మముత్తమం. ఈ దీనికి శృణ్వంతుదిస్తే అమృతస్య పుత్రః ఇదియే ప్రధానమైన బిరుదు. నాయన నీవు అమృత పుత్రుడవు.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: ఈ ప్రాప్తమైనటువంటి నీకును తెరించేటువంటివి, భ్రమించేటువంటివి.
1: ఆల్ ద వరల్డ్ థింగ్స్ దే చేంజ్ అండ్ దే డెల్యూడ్ యు.
0: కనుక చలించి భ్రమించినటువంటి యొక్క ఆత్మ జ్ఞానమును పొందటము ప్రధానమైనటువంటి విద్యగా బోధిస్తూ వచ్చారు ప్రాచీన ఋషులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ థాట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ డస్ నాట్ చేంజ్ విచ్ డజంట్ డెల్యూడ్ యు.
0: అయితే ఈ జ్ఞానమును కూడాను కొన్ని గుణములు అత్యవసరము.
1: For this wisdom, certain qualities are essential.
0: Sadgunam gulu.
1: Virtues.
0: Sadvidyam.
1: True education.
0: Satyanirati.
1: Adherence to truth.
0: Ee yokka nirati anaga oka vidhamainatundi paddhati.
1: Nirati is procedure.
0: Ee paddhati emiti ee vidyaku pradhanamainatundi paddhati.
1: What is the proper procedure as we learn?
0: Loki parvamulu kudanu ఒక గౌరవించి సేవించి అనుభవించేటువంటి యొక్క మనస్సు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ హ్యాస్ టు సర్వ్ ఎవ్రీవన్.
0: మానవుడు చదివినటువంటి విద్యలో సేవకై వినియోగించాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు రెండర్ సర్వీస్.
0: సర్వే మాన హితోరత. ఇది ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: The main principle is to desire, pray for the welfare of everybody.
0: Sarva manavulanu hitamainatundi yokka deenito preminchi variki avasaramainatundi yokka deenini aadukoni varini sevinchadaniki prayatninchali. Vidya tattvam.
1: This education should make to love all and help those in time.
0: Sarve jnanaika sampannah. Ee vidyarthi sarva jnanamulu yendu kudanu uttirundai untundadu.
1: The student to secure a pass in all forms of knowledge.
0: Yedo oka vidhamainatundi padartha gnanamo leka vishaya gnanamo inke vidhamainatundi gnanamo teskunte adi kevalam okka subject ku maatrame chendutundi.
1: If you know the material and other matters, it all relates to one subject.
0: Deenini awareness annaru.
1: This is called awareness.
0: Sarve gnana hito rataha anaga sarva gnanamulu kudanu hitamuga bhujinchali anubhavinchali.
1: He should recognize, he should know and experience everything.
0: Jnana sampannaha. Itadu sarvajnaniga rupondadu.
1: He should know all aspects.
0: మిగిలినటువంటి సబ్జెక్ట్ అందరికి కూడాను ఏదో కించిత్ జ్ఞానమును మాత్రమే కలిగి తద్వారా ఈ జగత్తునందు కొన్ని విధమైనటువంటి యొక్క పేరు పెట్టి పాటు పడుతుంటారు.
1: The other subjects will help you to know a little and give you the name and fame.
0: ఈ విధమైనటువంటి ఒక చిన్న దృశ్యం చూసినప్పుడు ఇది ఏమని ప్రశ్నిస్తే piece of cloth అంటారు.
1: If it is shown like this and asked what is this, you will say piece of cloth.
0: ఇది ప్రాకృతమైనటువంటి ఒక అల్ప విద్యల యొక్క ప్రమాణం.
1: It is the one that you acquire through this worldly knowledge.
0: ఈ అంత విప్పి చూసినప్పుడు దీనిని ఏమంటారు కత్తి అంటారు.
1: When you spread it and put this question, what is this? You would say kerchief.
0: ఇది ఏ పరిపూర్ణ జ్ఞానము.
1: This is total knowledge.
0: అనగా ఈ విధమైన పరిపూర్ణ స్వరూపాన్ని నిరూపించినటువంటి జ్ఞానమే పరిపూర్ణ జ్ఞానము.
1: That which is total, comprehensive, is complete knowledge.
0: ఇది ఏ సర్వే జ్ఞాన సంపన్న. Total awareness.
1: This is total awareness.
0: అన్ని విధములైన మార్గం యందు కూడా నువ్వు గుర్తింపదగినటువంటిది ఈ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం.
1: The spiritual knowledge and total awareness has got to be experienced in every field.
0: సర్వే గుణ సంపన్న అన్ని సద్గుణములు కూడా ఉంటుండాలి.
1: One should have all virtues.
0: సర్వే లోక హితేరత ఇది మొట్టమొదటి గుణము.
1: The first to desire the welfare of
0: సర్వే జ్ఞాన సంపన్న ఇది రెండవ గుణము.
1: It's your total awareness.
0: ఇంకా సర్వ జ్ఞానం ఈ జ్ఞానతత్వమును గురించినటువంటి యొక్క తత్వము అందరూ కూడా ఈనాడు చక్కగా వివరించ చేయాలి.
1: We should also explain clearly and experience that
0: జ్ఞానోక్త సంపన్న ఇది సర్వే జ్ఞాన ఏకృతే. ఈ జ్ఞానం అనేటువంటిది ఒక గుణముతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: This wisdom should have a quality, a tribute with it.
0: ఏమిటి గుణం అంటే?
1: What is the tribute?
0: గుణం అనగా చక్కని నడత.
1: This quality is good behavior.
0: త్రిగుణముని యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క పదం.
1: It is the one of the unity in trinity.
0: గుణం అనగా పరుల యొక్క దోషములు కాని పరు యొక్క తప్పులు కాని గుర్తించక తనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావముని ప్రకటింపచేయటమే సరి అయినటువంటి గుణం.
1: The true quality lies in not pointing out the mistakes and defects in others.
0: ఇది విద్యార్థులకు అత్యవసరం.
1: One's own divinity. This is essential to every student.
0: గుణము నేర్పునటువంటిదే విద్య.
1: It's only education that acquires the qualities.
0: ఈనాటి విద్యలు ఆ విధమైనటువంటి గుణములు నేర్పుతా లేదు.
1: In modern education, we don't have such virtues.
0: నేటి విద్యలు తెలివి తేటల నేర్పించే కొంచెమైన గుణము పెంచబోదు.
1: The modern education will help you to be more and more intelligent, but not to develop values.
0: Quote.

0: 1 crore forms of knowledge. If we do not show qualities and virtues, what is its value? What is the
1: yugunamay lekapothe enni vidyanu nerchinappatiki deeni yokka vilavu kaani deeni yokka phalam kaani manam jagatti kallinchaledu.
0: If you have no value with all these forms of education, you cannot teach anything to this world nor experience.
1: Kanukani manavata gunamunu penchukovali.
0: Therefore we have to develop human value.
1: Ee manavata gunamunu yendu satyamu atyanta pradhanamainatundi pramanam enukunte.
0: Among the human values, the truth is main and important and fundamental.
1: Truth is God.
0: Truth is God.
1: Buddhulu daggara cheri aneka mandi vadopavadam chestunnaga buddhudu cheppadu ee vadopavadamlo kaala vyakthavi.
0: Few assembled in front of Buddha, they went on arguing.
1: Satyachya daiva swarupamu satyamu dharmamu ahimsa.
0: Buddha said, God is truth, God is dharma, God is non-violent.
1: Kanuka motta mota సత్య స్వరూపమైన దైవాన్ని ఆరాధన చేయండి.
0: Therefore worship God with the very form of truth.
1: సత్యాన్ని పలకండి.
0: Speak truth.
1: ధర్మాన్ని ఆచరించండి.
0: Follow dharma.
1: అహింసను పాటించండి.
0: And observe non violence.
1: అహింస అనగా ఏమిటి?
0: What is this non violence?
1: ప్రాణులను బాధ పెట్టడం,
0: hurting others,
1: ఇతరులను దుఃఖింప చేయటము,
0: make others miserable,
1: ఇవన్నీ కూడా అహింసగా భావిస్తూ వచ్చారు.
0: We consider them all violence.
1: ఇది కాదు అహింస.
0: It's not non-violent.
1: తనను తాను బాధించుకోవటం కూడా హింసనే.
0: Hurting one's own self is
1: violent. అమితముగా మాట్లాడటం కూడా హింసనే.
0: Speaking too much is violent.
1: అమితముగా భుజించటము హింసనే.
0: Eating too much gluttony.
1: అమితమైనటువంటి పనులు చేయటము హింసనే.
0: Working too much is violent.
1: అనగా పరిమితమైనటువంటి దాంతోనే తన జీవితాన్ని గడపాలి.
0: We have to lead the life in a limited way.
1: మితిమీరినటువంటి పని కూడాను హింసనే.
0: Limitless work is
1: violent. మితిమీరినటువంటి వ్రాత కూడాను హింసనే.
0: If we go on writing, what does it happen by constant work?
1: Energy ni waste chestundari adhe hinsa.
0: You will be wasting your energy, that is violence.
1: Parimitamainatundi matalane manu upayoginchali.
0: We should talk limitedly.
1: Amitamaina matalu cheta mana yokka telivi chetalu arigipothunnayi.
0: By talking too much we lose our memory.
1: Manam telivi chetalanu hinsimpa chesukotamu idi oka hinsane.
0: We are hurting our own intelligence, that is violence.
1: Ahimsa anaga మితమైనటువంటి మార్గములో హితమైనటువంటి మార్గములో మానవత్వాన్ని గడపాలి.
0: నాన్ వైలెన్స్ మీనింగ్ లీడింగ్ ద లైఫ్ ఇన్ ఎ స్వీట్ వే, ఇన్ ఎ లిమిటెడ్ వే.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు సత్యం వద ధర్మం చర.
0: దేర్ఫోర్ వేదాస్ సే టెల్ ది ట్రూత్ ఫాలో ధర్మ.
1: కనుకనే ట్రూత్ ఈస్ గాడ్, రైట్ యాక్షన్ ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్, రైట్ యాక్షన్ ఈస్ గాడ్.
1: ఈ రెండింటిని అనుసరించామని చెప్పింది
0: వేదా.
1: ఇదే సరి అయినటువంటి గుణం.
0: You should follow these two, that proper quality.
1: Aithe
0: adalla
1: manavattamu daivatvanni telusukune nimittamai aneka vidhamaina prayatnam chestunnaru.
0: Human beings are making all attempts to know God in various ways.
1: Deeniki konni padamulu evvaru kudanu deenini vivarinchaleni sthitilo naatiki neetiki kudanu nilichipoyindi.
0: There are certain words which are not properly explained then and now.
1: Jeevudu devudu.
0: Two words, jiva individual, deva god.
1: Atma paramatma.
0: Atma the individual self and paramatma universal.
1: Stulamu sushmamu.
0: The gross and subtle.
1: Ilanti konni padamulanu evvaru kudanu netiki kudanu gurtinchaledipothunnaru.
0: No one could know the meaning of these words till this date.
1: Science lo gurtinchaledipothunna vatini vedantamu konni vivaristu vachindi.
0: That which could not be recognized by science is explained by Vedanta.
1: Vedantam gurtinchaledipothunna konni vishayamulanu science vivaristu vachindi.
0: Science explains clearly what is not.
1: Yavaru enni vidhamulaga vivarinchinappatikini inka kudanu ee vishayamlo asantruptiye kalisindi.
0: In spite of all interpretations, still there
1: ee padamulaku asampurnamaina sthitilone untunnayi.
0: Still they are incomplete.
1: Inka paripurnamu kaledu.
0: It has not been completed.
1: Vela samvatsaramulu ainappatikini ee padamulaku pradhana sarainatundi oka artham idi ani ninnayinchina vaaru evvaru kudanu ledu.
0: So thousands of years passed by, nobody gave the correct meaning to these words.
1: Kaani evariki vaaru mem telusukunnamani bhavistunnaru.
0: But each one feels that he knows.
1: Bhavamu kevalamu bhavamuto kudindhe kaani idi sarainatundi artham kaadu.
0: But it's only your feeling, but it's not the proper meaning.
1: ఈ దివ్యత్వమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలి?
0: హౌ టు డిస్క్రైబ్ డివినిటీ?
1: ఆత్మ పరమాత్మ.
0: వన్ ఆత్మ, ద అదర్ వన్ పరమాత్మ.
1: అణువు బ్రహ్మాణువు.
0: One is atom, other is mighty, macrocosm.
1: ఈ బ్రహ్మాణువులకు అణువుకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఆటమ్?
1: నిజంగా మనం చక్కగా లోతుగా విచారించినప్పుడు బ్రహ్మాణువు అణువు రెండు ఒక్కటే.
0: In fact, if we investigate clearly, this atom and the large one are both same.
1: ఇది గోదావరి నీరు.
0: This is the Godavari water.
1: ఇది చిన్న టమ్లస్తో ఉంటుందది.
0: It is a small tumbler.
1: ఇంకొక పెద్ద పాత్రతో గోదావరి నీరు తెచ్చారు.
0: You collect Godavari water.
1: ఇంకొక లారీ డ్రమ్స్తో కూడా గోదావరి నీరు తెచ్చారు.
0: And you have Godavari water in big drum.
1: అన్ని గోదావరి నీరే.
0: That's all Godavari water.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్.
0: But the difference in quantity.
1: క్వాలిటీ ఒక్కటే.
0: But the quality is one.
1: అదే రీతిగానే ఒక కణమును మనం చక్కగా విచారణ చేసి చూస్తే అణువు యొక్క పరిణామంలో ఆ యొక్క తత్వం మనకు అర్థమవుతుంది.
0: When you observe the atom, we'll understand all atomic power and atomic changes there.
1: ఒక దీపపు కణమును మనం చక్కగా తీసుకున్నప్పుడు ఆ దీపపు యొక్క అణువులో కూడా ఈ యొక్క అంతరార్థం మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: If you observe a spark out of light, you'll find the quality there.
1: ఈ కణములో ఉండినటువంటి యొక్క అగ్ని యొక్క శక్తిరే ఈ అణువునందు కూడా ఉంటున్నాయి.
0: The power and the spark of the fire is also noticeable in the atom.
1: ఈ ఉండినటువంటి రుచి తేలిక ఈ బరువు ఇవంతా కూడా గోదావరి జలంలో కూడా ఉంటున్నాయి.
0: The taste and the color and the form present in this drop is present in Godavari river.
1: అదియే ఇది ఇదియే అది.
0: Therefore that is this, this is that.
1: ఒక్క దాని విషయంలో మనం గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వారం అయిపోతాం.
0: If you understand this here in one principle, you'll be knowing everything else.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: The smallest of the small and the biggest of the big.
1: పరమాణువు నందు ఏ విధమైన శక్తి ఉన్నదో ఈ బ్రహ్మాణువు కూడా ఈ పరమాణువుల యొక్క చేరిక స్వరూపమే.
0: The matter is the combination of the atoms.
1: ఈ పరమాణువుల యొక్క చేరిక లేకపోతే ఈ యొక్క బ్రహ్మాణువు అనేటువంటిది రూపం చెందడానికి వీలు కాదు.
0: When the atoms are not collected, they don't combine, you don't find the material or matter.
1: అన్నింటి యందు ఉండినటువంటి యొక్క తత్వము దివ్యత్వం ఒక్కటే.
0: That which is present in all is only one.
1: దీనిని నచికేతునకు తన తండ్రి అయినటువంటి ఉద్ధారకుడు బోధిస్తూ వచ్చాడు.
0: ది సేమ్ థింగ్ ఈజ్ టాట్ నచికేత బై హిస్ ఫాదర్ ఉద్ధారక.
1: నాయన భగవంతుడు సర్వవ్యాపి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దీనికి ఒక అణువునకు పరమాణువునకు
0: ది డిఫరెన్స్ బిట్వీన్ atom and the smallest
1: particle. పరమాత్మకు ఉండినటువంటి డిఫరెన్స్ నీవు చూడమని చెప్పాడు.
0: యూ అబ్జర్వ్ ది డిఫరెన్స్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
1: నీవు ఇంట్లో వెళ్ళి చేతితో ఇంత చక్కెర తీసుకుని రామన్నాడు.
0: యూ బ్రింగ్ సమ్ షుగర్.
1: ఒక పాత్రలో నీరు తేమన్నాడు.
0: యూ బ్రింగ్ ఎ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ చక్కెర నీవు చక్కగా చూడమన్నాడు.
0: అబ్జర్వ్ షుగర్ క్లియర్లీ.
1: చక్కని చక్కగా కళ్ళు తెరిచి చూచాడు.
0: ఓపెన్ హిస్ ఐస్.
1: దాని రూపంలో చక్కగా పరీక్షించాడు.
0: హి ఎగ్జామిన్డ్ థరోలీ.
1: అది చేతియంది ఉంచుకున్నాడు.
0: హి కెప్ట్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: తన కన్నులతో చూచాడు.
0: హి వాచ్డ్ విత్ హిస్ ఐస్.
1: జలములో కలిపాడు.
0: Then he mixed it in water.
1: చక్కగా దానిని కలిపి దీనించి చేసేటట్టుగా ప్రయత్నించమన్నాడు.
0: హి స్టర్డ్ ఇట్ వెల్.
1: అంతా దీనించిన తర్వాత పెట్టిన చక్కెర ఎక్కడ ఉందో చూడమన్నాడు.
0: కంప్లీట్లీ ఫైండ్ అవుట్ వేర్ షుగర్.
1: కంటికి కనిపించలేదు.
0: యూ కుడ్ సీ విత్ ది ఐ.
1: చేయి పెట్టి తీసుకోమన్నాడు.
0: యూ కలెక్ట్ ఇట్ విత్ యువర్ హ్యాండ్.
1: కానీ తన హస్తమును పెట్టి ఆ పాత్రలో వెతికి కించిత్తైన కూడా తన చేతికి చిక్కలేదు.
0: యూ కుడ్ నాట్ కలెక్ట్ ఈవెన్ లిటిల్ షుగర్.
1: తన చేతులారా తెచ్చినటువంటి చక్కెర.
0: The sugar brought me
1: తన కండ్లారా చూసినటువంటి చక్కెర.
0: ది ఐ దట్ యు సీన్ విత్
1: జలములో వేసేటప్పటికి అందులో లీనమైపోయి ఉంది.
0: When once it is mixed in water, it got dissolved.
1: చేతికి చిక్కదు, కంటికి కనిపించదు.
0: You can't catch hold of it.
1: అయితే ఆ చక్కెర ఎక్కడ పోయింది?
0: And what happened to sugar?
1: అందులో లేదా?
0: Is it not there?
1: ఉన్నది.
0: It is.
1: అయితే ఆ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలంటే మొట్టమొదటి ఒక డ్రాప్ ఈ నాలుగు పైన వేస్తుంది.
0: To know the presence of sugar there in water, you should put one drop on your tongue.
1: చక్కెర ఉన్నట్టుగా గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know the presence of sugar.
1: ఆ చక్కెర ఎక్కడ ఉంటుందది? జలంలో సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
0: Then where is the sugar? It is present all over the water.
1: అదే విధముగానే చేతితో తెచ్చిన చక్కెర, కంటితో చూసిన చక్కెర, ఇది ఆత్మ.
0: Therefore, the sugar that you see with your naked eye and the sugar on hand
1: ఇది ఒక పరిమితముతో కూడినటువంటిది.
0: It is one which is limited.
1: కానీ జలములో కలిసేటప్పటికీ
0: when once is mixed in water,
1: రూపనామమును విసర్జించి
0: it leaves its form and name.
1: చేతికి చిక్కక, కంటికి కనిపించక జలములో సర్వవ్యాపకమై ఉంటుండాలి.
0: యూ కెనాట్ క్యాచ్ విత్ యువర్ హ్యాండ్, యూ కెనాట్ సీ విత్ ది నేకెడ్ ఐ. ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: అదే పరమాత్మ.
0: దట్ ఇస్ పరమాత్మ గాడ్.
1: ఆత్మనే పరమాత్మగా వ్యాపించి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దిస్ ఆత్మ ది ఇండివిజువల్ సెల్ఫ్.
1: ఈ దేశములో పరిమితమైనటువంటి దేశము లోపల నా కస్తిక పర్యంతము సంచరించేటువంటి ఆత్మనే సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మగా రూపొందుతూ ఉంటుండాలి.
0: దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వవ్యాపకమైనటువంటి ఆత్మని కాన్షియస్నెస్ అన్నారు.
0: ఆల్ పర్వేసివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ కాన్షియస్నెస్.
1: దేహమునందు ఉండేటువంటి ఆత్మని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్.
1: అనగా పరిమితమైనటువంటిది కాన్షియస్.
0: దట్ విచ్ ఇస్ లిమిటెడ్ ఇస్ కాన్షియస్.
1: సర్వవ్యాపకమైనటువంటి యొక్క అపరిమితమైనటువంటిది అన్ని కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఎవ్రీవేర్ ఇస్ కాన్షియస్నెస్.
1: కనుక ఆ కాన్షియస్నెస్ ఈ కాన్షియస్ లో ఉంటుండాలి. ఈ కాన్షియస్ ఆ కాన్షియస్నెస్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దట్ కాన్షియస్నెస్ ఈస్ హియర్ ఇన్ దిస్ కాన్షియస్. దిస్ కాన్షియస్ ఈస్ దేర్ ఇన్ దట్ కాన్షియస్నెస్.
1: సర్వత్రా ఉంటుండాలి. ఒక విత్తనములో ఉండినటువంటి వృక్షము, కొమ్మలు, రెమ్మలు అన్ని కూడాను సర్వవ్యాప్తంగా కనిపిస్తుంటాయి.
0: The branches and the leaves which are contained in the seed are spread all
1: Bijam
0: over nature.
1: Mam sarva bhuta naam anindi Bhagavad Gita.
0: The Gita said, I am the seed behind all the creation. Mahavrusha
1: mantra kudanu, kommalu, remmalu, kayulu, puvulu, vedu, anni kudanu, okka vittanam lone untunnayi.
0: The branches, the leaves and roots all are contained within the tiny seed.
1: Ide anuraniyam adi vittanam.
0: The smallest of the small is the seed.
1: Mahato mahiyam ade vruchyam.
0: The biggest of the big is mighty tree.
1: Aa pedda vruchyame chinna vittanam lo undi.
0: That tree is in the seed.
1: Ee chinna vittanam pedda vruchyam lo untundali.
0: Seed is there in the big tree.
1: Ee rendintiki ni bhedamu ledu.
0: There is no difference between the two.
1: Vruchyam nandu maatrame bhedam kalipistundali.
0: But there is difference in the form or the seed.
1: Anaga bahyamainatundi ee prapanchamunaku bhinna bhinnamuluga kanipistundali kaani antarbhavamunaku ఏకత్వంగానే గోచరిస్తుంది.
0: దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ఎక్స్టర్నల్ వర్డ్ ఇంటర్నల్ స్పీకింగ్ దేర్ ఇస్ ఆల్ దిస్ యూనిటీ.
1: కనుకనే సర్వవ్యాపకమైనటువంటి ఒక దైవత్వాన్ని గుర్తించాలనుకుంటే
0: సో రికగ్నైజ్ ది డివినిటీ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్
1: ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీవన్.
1: తనలో ఉన్నటువంటి తనదాన్ని గుర్తించుకుంటే
0: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్
1: తనను గుర్తించుకున్న వాడైపోతావు.
0: విల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అందువల్లనే వేదాంతము నాయన నిన్ను నీవు తెలుసుకో, నీవెవరో తెలుసుకో.
0: Therefore, Vedanta said, know thyself.
1: ఎవరినైనా అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
0: anybody, who are you?
1: నేను పలాని వారి కుమారుడను అని తండ్రి పేరు చెప్తాడు.
0: He will say, I am the son of so and so and tell the name of the father.
1: మరొక తూరి ఎవరయ్యా నీవు అని ప్రశ్నించినప్పుడు
0: anyone, who are you?
1: నేను ఒక డాక్టర్, నేను ఒక లాయర్, నేను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు.
0: He will start telling you, I am doctor, engineer, I am lawyer and so on and so forth.
1: Mari inkoka toori prashninchinappudu,
0: if you ask again,
1: nenu American, nenu Italian, nenu Kashmirian, nenu Indian, nenu Pakistan, ani ee vidhanga cheptadu.
0: If you ask that, who are you, he will be saying, I am Indian, I am American, I am Pakistani.
1: Adi idi sareinatundi answer kaadu.
0: This is not correct answer.
1: Nenu palani vaari kodukunu ani cheppin cheptam valla కేవలం దేహాభిమానంతో చెప్తున్నాడు.
0: When you say I'm the son of so and so, it is body attachment.
1: నేను పలాని డాక్టర్, పలాని లాయర్, పలాని బిజినెస్ మ్యాన్ అని చెప్పేటప్పుడు తన వృత్తిని గురించి చెప్తున్నాడు.
0: When you say I'm lawyer, I'm a businessman, you refer to your profession.
1: ఇంకా నేను పలాని అమెరికన్, నేను రష్యన్, నేను ఇటాలియన్ అని ఈ విధంగా చెప్పినప్పుడు తాను నివసించేటువంటి దేశాన్ని గురించి చెప్తున్నాడు.
0: When you say that you are American, Italian and Russian, you
1: do kudanu taanu gurinchi cheppinatundi kaadu.
0: You speak of your place where you live, but not your
1: true self. Kalikamlo undinatundi okka dialogue tho maadi kanapadutundi.
0: They are all merely dialogue.
1: Prakritamainti dialogue.
0: They are worldly dialogue.
1: Kaani idi kaadu tana yokka nija swaroopam.
0: It is not your true form.
1: తన యొక్క నిజ స్వరూపము ఆత్మని.
0: యువర్ ట్రూ ఫామ్ ఇస్ దట్ ఆత్మ.
1: బిజినెస్ మ్యాన్ ఉండినటువంటిది ఆత్మని. బిజినెస్ మ్యాన్ లో ఉన్నది ఆత్మని.
0: ఇన్ బిజినెస్ మ్యాన్ దేర్ ఇస్ ఆత్మ.
1: లేక డాక్టర్ లో ఉన్నది ఆత్మని.
0: ఇన్ డాక్టర్ దేర్ ఇస్ ఆత్మ.
1: లాయర్ లో ఉన్నది ఆత్మని. అమెరికన్ లో ఉన్నటువంటిది ఆత్మని. ఇటాలియన్ లో ఉన్నది ఆత్మని. రష్యన్ లో ఉన్నది ఆత్మని. పాకిస్తాన్ లో ఉన్నది ఆత్మని. అన్నిటిలో ఉన్నది ఆత్మ ఒక్కటే.
0: ఇన్ ఆల్ ఓన్లీ వన్ ఆత్మ ఇస్ ప్రెసెంట్.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటి దాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ చేంజ్ దిస్ కాన్షియన్స్.
1: దేశ భాషలు మార్చవచ్చు.
0: యూ మే చేంజ్ ద కంట్రీ అండ్ ద లాంగ్వేజ్.
1: నడవడికలు మార్చవచ్చు.
0: యూ కెన్ జస్ట్ చేంజ్.
1: కానీ దీనిని మార్చడానికి ఎవరు తరమో కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ టు చేంజ్.
1: కనుకనే
0: సో
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఆత్మతత్వం ఒక్కటే. దానిని దివ్యత్వము ఉన్నారు.
0: Therefore, atomic principle present in everyone is the very divinity.
1: ఆధునిక యుగమునందు
0: but in modern age
1: ఈ విధమైనటువంటి పరిశోధనలు సల్పలేకపోవటం చేతనే
0: Because such investigation inquiry is not made. They could not declare the truth. భౌతిక జీవితం నుండి తన యొక్క కాలమును కర్మమును కాయమును కూడా అంకితం గావిస్తున్నారు. They spend all their life time, the body and the time, for the physical world. కనుక భౌతికమైన జవాబులే వస్తున్నాయి మనకు. Therefore they get only worldly answers.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటి యొక్క జవాబు మన నుండి ఆవిర్భవించాలి.
0: So we should give an answer pertaining to ఆత్మిక
1: జ్ఞానానాం జ్ఞాన ఉత్తమం. ఆత్మ జ్ఞానం కావాలి.
0: The atmic knowledge is essential.
1: దానితో పాటు ఈ అన్ని జ్ఞానములు కూడా చేర్చుకోవచ్చు.
0: However, you need to have secular knowledge.
1: జ్ఞానం సముద్రం వంటిది.
0: The atmic knowledge is mighty ocean.
1: లౌకిక జ్ఞానములు అన్ని కూడా నదుల వంటివి.
0: The worldly knowledge is river.
1: కాబట్టి అన్ని నదులు కూడా సముద్రంలో విలీనమైపోతుంది.
0: All rivers merge in ocean.
1: నదీనాం సాగరో గతిహి.
0: Rivers merge in ocean.
1: నీవు భోజనానికి కూర్చున్నావు.
0: You sit to eat.
1: అన్నము ప్రధానమైనటువంటిదిగా నీవు పెట్టుకున్నావు.
0: The rice is made.
1: కానీ ఒట్టి అన్నం ఎవరు భుజించలేరు.
0: But no one would
1: pass. పచ్చడో చెట్టీను రసమో ఇవో అవో అన్ని కొన్ని కలుపుకోవాలి.
0: The rice is not mixed with rasa.
1: అన్ని కలుపుకున్నప్పుడే రుచి చేరుతుంది.
0: When your other items it would be tasteful.
1: ఆత్మజ్ఞానం అనేటువంటి యొక్క అన్నమును
0: this atmic knowledge,
1: ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి వాటితో చేర్చినప్పుడే
0: when you mix it with the worldly knowledge
1: ఈ భౌతిక జీవితంలో ఒక విధమైన రుచి ఏర్పడుతుంది.
0: There will be taste in this physical life.
1: కనుక ఆత్మజ్ఞానం విసర్జించరాదు.
0: So never give up this atmic knowledge.
1: అయితే ఇట్టి జ్ఞానమును బోధించేటువంటి ఒక తత్వము
0: but that which teaches the nature
1: of spirit that nature
0: which is responsible
1: for it that which sustains this creation
0: that which sustains this creation
1: పోషించినటువంటి దానిని కాపాడేటువంటి తత్వము.
0: All the three are referred to as Brahma, Vishnu, Mahesha.
1: కేవలం పేర్లు మాత్రమే.
0: They are merely names.
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరం సూచన వారు ఎవరు లేరు.
0: నో వన్ హ్యావ్ ఎవర్ మెట్ దీస్ త్రీ.
1: కేవలం సినిమాలు ఎందుకు చరిత్ర ఎందుకు వీటిని చూపించవచ్చునే కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి వారు వారు లేదు.
0: దే ఓన్లీ సీన్ సినిమాస్ అండ్ రీడ్ అబౌట్ దెమ్ ఇన్ స్టోరీస్.
1: ఇవన్నీ కూడా భ్రాంతులతో కూడినటువంటి
0: ఆల్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: నిజమైనటువంటి తత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ట్రూ నేచర్?
1: నిజమైన బ్రహ్మ ఏం చేసినాడు? బ్రహ్మ అనే వాడు సృష్టికర్త అన్నారు.
0: హూ ఇస్ బ్రహ్మ? ఇస్ ఎ క్రియేటర్.
1: ఈ క్రియేటర్ లో ఉండినటువంటి యొక్క నిజమైన శక్తి
0: ద ట్రూ పవర్ ఇన్ హిమ్.
1: ఈ క్రియేటర్ అనేటువంటి బ్రహ్మలో ఉండేటువంటి యొక్క పవిత్రమైన రహస్యము
0: the sacred secrets of Brahma
1: ప్రతి తల్లిదండ్రులలో కూడా ఉంటుందా
0: are present in all parents.
1: దేహధారులైనటువంటి తల్లిదండ్రులు ఎంత ఉండాలి?
0: The parents in physical bodies they have this quality.
1: కనుకని ఆ తల్లిదండ్రుల యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది
1: తల్లిదండ్రుల వల్ల నీవు జన్మిస్తూ వచ్చావు.
0: యు ఆర్ బోర్న్ బికాజ్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: జన్మకు కారణము తల్లిదండ్రులే.
0: సో యువర్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: తల్లియే మూల కారణము.
0: సో మదర్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ తల్లియే నిన్ను పోషించి నిన్ను ఈ జగత్తును అందిస్తూ వచ్చింది.
0: మదర్ హూ ఫాస్టర్స్ యూ అండ్ హస్ గివెన్
1: నిన్ను సృష్టింపజేసినటువంటి ఈ తల్లియే.
0: ఇస్ యువర్ మదర్ దట్ డిడ్ ఓ.
1: కనుక నీ తల్లికి బ్రహ్మ గుణములు అనేటువంటి ఉంటున్నాయి.
0: సో మదర్ హ్యాస్ క్వాలిటీ ఆఫ్ బ్రహ్మ.
1: ఆ యొక్క బిడ్డను అనేక రకమైనటువంటి యొక్క పోషణ తోపల తాను అభివృద్ధిగా చేస్తుంది.
0: ద మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక నీ తల్లిని మనము పూజించినప్పుడు గౌరవించినప్పుడు బ్రహ్మను పూజించినటువంటి వారం అవుతాము.
0: When you respect and worship mother, it amounts to worship to Brahma.
1: కనుకనే మాతృదేవో భవ అని పిలిచారు ప్రాచీన.
0: Therefore ancients called mother as God.
1: ఇంకా రెండవది.
0: Second.
1: కన్నంత మాత్రమే చాలదు.
0: It's not enough if you are born.
1: ఆ పిల్లవానికి ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క సౌకర్యములన్నీ కూడా చేకూర్చాలి.
0: A child should have all conveniences and comfort.
1: బయట ప్రపంచంలో తాను సంచరించే సమయం లోపల అతనికి అన్ని రకములైనటువంటి యొక్క రక్షణను కల్పించాలి.
0: All sorts of protection must be afforded to the child as he moves
1: to maturity. గుణములను పెంచాలి.
0: అండ్ క్వాలిటీ వర్చ్యూస్ హియర్ టు డెవలప్.
1: ఈ జగత్తు లోపల సమాజం లోపల గౌరవ మర్యాదలు తెచ్చుకునేటువంటి విధానాన్ని బోధించాలి.
0: ద ప్రొసీజర్ టు ఎర్న్ నేమ్ అండ్ ఫేమ్ మస్ట్ బి టాట్.
1: విద్యనంతా నేర్పించాలి.
0: హీ షుడ్ బి ఎడ్యుకేటెడ్
1: సరియైన గురువును నిర్మించాలి.
0: ద ప్రాపర్ హౌస్
1: తండ్రి చేసేటువంటి విషయం.
0: దీస్ ఆర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
1: ఏ విష్ణువు బ్రహ్మ సృష్టించినటువంటి వారిని పోషిస్తూ వస్తున్నాడో ఆ యొక్క విష్ణువే తండ్రి.
0: Just as Vishnu sustains this world, the father is the sustainer.
1: కనుకని తండ్రిని గౌరవించినప్పుడు విష్ణువుని గౌరవించినటువంటి వారు పూజించిన వారు కాగలరు.
0: When you respect your father, it amounts to respecting Vishnu.
1: ఇంకా మహేశ్వరుడు.
0: Then Maheshwara.
1: ఈ మహేశ్వరుడు బోలా శంకరుడు.
0: మహేశ్వర ఇస్ బోలా శంకర్.
1: అడిగిన వారికి అంతా వరాలు అందిస్తుంటాడు.
0: హీ కన్ఫర్మ్స్ బోన్స్ హూన్స్ ఎవర్ దట్
1: ఆ వరములు తననే చిక్కరిస్తాయనేటువంటి విషయం కూడా ఏమాత్రం విచారించడు.
0: హీ డజంట్
1: థింక్ సులభ ప్రియుడు.
0: యూ కెన్ ఈజీలీ అక్వైర్ హిమ్.
1: భస్మాసు వాడికి కూడా వరములిచ్చి తర్వాత తానే పరిగెత్తుతూ వెళ్లాడు.
0: He granted boons to Bhasmasura and he started running thereafter.
1: కనుక ఈ విచక్షణ జ్ఞానం లేకుండా అడిగిన వారికంతా అందించేటువంటి వాడు బోలా శంకరు.
0: శంకర గ్రాంట్స్ ఆల్ బూన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిషన్.
1: కనుకని ఆ శంకరుడు వలె తను ఆశ్రయించినటువంటి యొక్క ప్రతి విద్యార్థి కూడాను విద్యను నేర్పేటువంటి వాడు గురువు.
0: ఇస్ ఓన్లీ టీచర్ హూ డిసెమినేట్స్ నాలెడ్జ్ టీచర్స్ ఎవ్రీవన్
1: కావాలా నేర్చుకో మ్యాథమెటిక్స్ చెప్తాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ఐ విల్ టీచ్
1: మ్యాథమెటిక్స్ కావాలి ఫిజిక్స్ నేర్చుకో చెప్తాడు.
0: యూ వాంట్ ఫిజిక్స్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు టీచ్.
1: ఆశించినటువంటి వాటిని అన్నింటి కూడా గురువు బోధిస్తూ వస్తుంటాడు.
0: టీచర్ టీచర్స్ ఆల్ దట్ యూ వాంట్.
1: ఒక్కవేళ ఇవి సరైనటువంటివి కానప్పుడు తనకు సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేస్తాడు. ఇది నీవు చదవరానటువంటిది, నీవు చదవగలిగినటువంటిది, నీ బ్రెయిన్ కు ఏది సరైనటువంటి యొక్కదో దాన్ని మాత్రమే నీవు అందుకోమని తాను హితమును బోధిస్తూ అనేక రకమైన విద్యను నేర్పుతాడు.
0: He will teach him in every possible way by telling him, this you can read, this you are not, this you can understand, this you cannot. He will never turn back any student.
1: Anduvalane guruvu maheshanto samanamu unna.
0: So a teacher is maheshara.
1: Guruvunu neevu gauravisthe maheshwarni gauravinchinattu varavutaru.
0: If you respect your teacher, you will be respecting maheshara.
1: Ee vidhamainatundi yokka paddhati cheta దైవత్వాన్ని తల్లి తండ్రి గురువుతో సమానంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: బై దిస్ ప్రొసీజర్ గాడ్ ఇస్ కంపేర్డ్ విత్ మదర్ ఫాదర్ అండ్ టీచర్.
1: కనుకని వేదమునందు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి యొక్క మానవతా విలువలను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ వేద టాట్ ద హ్యూమన్ వాల్యూ దట్ మదర్ ఇస్ గాడ్.
1: ఇది ఏ భారతీయ కల్చర్? కల్చర్ అనగా ఏమి? సంస్కృతి.
0: This is Bharatiya culture.
1: మొట్ట మొట్ట భారతీయ సంస్కృతి అందు తల్లి తండ్రులు గురువులు గౌరవించు. ఇది మొట్ట మొట్ట సంస్కృతి.
0: The culture of Bharat tells you to respect your parents and teacher.
1: అయితే అట్టి తల్లిదండ్రుల గర్భమునందు జన్మించినటువంటి కుమారుడు సత్యమును పలకాలి సమాజంలో.
0: The true son having been born to
1: స్వార్థము నిమిత్తమై అసత్యాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: For selfish interest, you should not speak lies.
1: స్వప్రయోజన నిమిత్తమై అధర్మాన్ని మనం ఆవరించకూడదు.
0: On selfish grounds, we should not be unrighteous way.
1: కనుకని సమాజంలో మన యొక్క గౌరవం నిలుపుకోవాలంటే సత్యమును పలకాలి ధర్మమును ఆచరించాలి.
0: To keep your respect, you should tell truth.
1: ఇది ఏ భారతీయ కల్చర్ లోపల ప్రధానమైనటువంటిది? సత్యం వద ధర్మం చెర. ఇది భారతీయ కల్చర్ యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
0: The two principles of Bharatiya culture are these two. Tell the truth, follow righteous conduct.
1: Inte kaadu.
0: Not only this.
1: Manavattam lopala.
0: In human life.
1: Ee samajamlo manam sariyainatundi kirtinu anubhavinchalanukunte.
0: In order to have a name in society.
1: Andari endukudunu bhagavatyaka amsham unnadi aneetundi vishwasanni manam balapattukovali.
0: We should have strong faith that there is spark of divine in everyone.
1: Ee naadu scientistlu.
0: Today the science.
1: Sarvatra oka vidhamainatundi anusakti unnadani. అనేక పరిశోధనలు చేసి ఈ యొక్క ప్రమాణ రూపకంగా జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: ద సైంటిస్ట్ బై దర్ ఎక్స్పెరిమెంట్స్ హావ్ ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్ దట్ అటామిక్ పవర్ ఇస్ ఎవ్రీవేర్.
1: ప్రపంచంలో ఉన్నది రెండే రెండు పదార్థములు.
0: ద టూ మెటీరియల్స్ ఒకటి
1: మ్యాటర్ ఒకటి ఎనర్జీ.
0: వన్ ఇస్ మ్యాటర్ ద అదర్ ఇస్ ఎనర్జీ.
1: ఎనర్జీ లేకపోతే మ్యాటర్ లేదు, మ్యాటర్ లేకపోతే ఎనర్జీ లేదు.
0: మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎనర్జీ.
1: ఎనర్జీ ఏకత్వాన్ని గురించి బోధించినటువంటిదే సైన్స్.
0: సైన్స్ టాక్ the nature of these
1: are ye aadhyatmikam kuda bodhisthunnadu.
0: The same is taught by spirituality.
1: Naina vyaktulu veru kavachunu.
0: Individuals may be different.
1: Rupanamulu veru kavachunu.
0: Name and form differ.
1: Vaari culture veru kavachunu.
0: Culture may differ.
1: Past veru kavachunu. Kaani ee iruvuri endu unnadi oke shakti, adi atma shakti.
0: But there is only atmic power present which is uniform same.
1: Ee satyanni scientist kanukovataniki
0: to know this truth
1: 1000 సంవత్సరాలు పట్టింది.
0: సైంటిస్ట్ హెస్ టేకెన్ 1000 ఇయర్స్.
1: ఎప్పటి నుంచి? ఇంకా కొన్ని వేల సంవత్సరం నుంచి కూడా ఇది జరుపుతూ వచ్చింది.
0: సిన్స్ వెన్? థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఇయర్స్ బ్యాక్.
1: ఒక సైంటిస్ట్ అయినటువంటి హిరణ్యకశిపుడు దీన్ని ప్రారంభించాడు.
0: ద గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్ హిరణ్యకశిపుడు స్టార్టెడ్.
1: హిరణ్యకశిపుడు కూడా పంచభూతములంతా కూడా పరిశోధన చేశాడు.
0: హిరణ్యకశిపుడు డిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్.
1: హస్తగతపుడికి పంచభూతములను కూడా తన హస్తగతం గావించుకున్నాడు.
0: హి కుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ తనలో ఉన్నటువంటి గుణములను తాను కంట్రోల్
0: చేయలేకపోయాడు.
1: అందువల్లనే ఆధ్యాత్మికం ఏం చేసింది? పంచభూతములు ఈ యొక్క అణుశక్తులు సర్వత్రా ఉంటున్నాయని మాత్రం వారు వివరింప చెప్పారు.
0: They explain that five elements and atomic power are present everywhere.
1: ఓ పిచ్చి సైంటిస్ట్, ఇదే కాదు, మొట్టమొదటి సర్వము నీలో ఉంటుండాలి, దాన్ని మొట్టమొదటి కనుక్కోమని చెప్పారు.
0: ఓ మ్యాడ్ సైంటిస్ట్ ఇన్సర్ సేయింగ్ దట్ ఎవ్రీవేర్.
1: ఇది వేదాంతం వివరించినటువంటి సత్యము.
0: That is the truth.
1: బయట దాన్ని సైంటిస్ట్ వివరించారు.
0: సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్
1: లో ఉన్నటువంటి దానిని వేదాంతులు వివరించారు.
0: దట్ విచ్ ఇస్ వితిన్ ఇస్ ఎక్స్ప్లెయిన్ బై స్పిరిచువల్.
1: అయితే వేదాంతులకు బయటది కనిపించడం లేదు, బయటది వేదాంతులు కనిపించడం లేదు.
0: ఫిలాసఫర్స్ డోంట్ గో బై ది
1: ఎక్స్టర్నల్. సైంటిస్ట్ అంతర్ముఖమైనటువంటి భావాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: సైంటిస్ట్ ఇస్ నాట్ developing inner wisdom.
1: Vedantulu bahirmukhamainatundi dani alaksham chestu vachar.
0: Philosophers neglected external.
1: Anaga rendinti oka ekatvamlo edi pradhanam anetundi vidyarthulu chakkaga gurtinchali.
0: Students should understand what is important of the
1: two. Oka mahavruksham untundani.
0: There is a mighty gigantic tree.
1: Ee vruksham lopala sakop sakaramta kanipistunnayi kantiki.
0: You see with your eye
1: kommalu rendu kanipistunnayi.
0: You find the branches and leaves.
1: Kaani ee annitiki లోపల కనిపించినటువంటి రూట్స్ లోపల ఉంటున్నాయి.
0: బట్ ద రూట్స్ ఆర్ దేర్ విచ్ యు డోంట్ సీ.
1: రూట్స్ ప్రధానమా కొమ్మలు ప్రధానమా?
0: ఆర్ ద రూట్స్ ఇంపార్టెంట్ ఆర్ బ్రాంచెస్?
1: రూట్స్ లేకపోతే కొమ్మలు ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ రూట్స్
1: కొమ్మలు కొట్టినప్పటికీ రూట్స్ తిరిగి కొమ్మలను అభివృద్ధి కావిస్తుంది.
0: యూ మే కట్ ఆఫ్ ద బ్రాంచెస్ స్టిల్ దే కెన్ గ్రో లేటర్.
1: కొమ్మలను చూసి ఆనందించేటువంటి వాడు సైంటిస్ట్. రూట్స్ చూసి ఆనందించేటువంటి వాడు వేదాంతి.
0: ద వన్ హూ ఇస్ హ్యాపీ విత్ ద బ్రాంచెస్ ఇస్ ద సైంటిస్ట్. The one who is happy, the root is a spiritualist.
1: కనుక వారు కొమ్మల్ని వర్ణిస్తూ వచ్చారు సైంటిస్ట్.
0: సైంటిస్ట్ డిస్క్రైబ్
1: రూట్స్ ని ఆధారంగా తీసుకున్నారు వేదాంతులు.
0: ఫిలాసఫర్స్ హావ్ టేకెన్ రూట్స్
1: యాజ్ బేసిస్. మూలాధారం అత్యవసరము.
0: ద ప్రైమల్ బేసిస్
1: మూలమును మనం ఆశ్రయించుకొని
0: బేసింగ్ ఆన్ దిస్
1: అనేక రకమైనటువంటి పదార్థాలు జగత్తులో ఆవిర్భవం చేసుకోవచ్చు.
0: యూ కెన్ హ్యావ్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులకు చక్కగా తెలుసు.
0: స్టూడెంట్స్ నో వేర్
1: ఎట్లా చేయాలంటే హైడ్రోజన్ ఒక భాగము ఆక్సిజన్ రెండు భాగం చేరితే నీరు అవుతుంది.
0: యూ కెన్ సే బై మిక్సింగ్ హైడ్రోజన్ ఆక్సిజన్ యూ కెన్ మేక్ వాటర్.
1: నీరు చేసే విధానం మేము తెలుసుకున్నామని సైంటిస్ట్ వెరవేగుతున్నారు.
0: సైంటిస్ట్ ఈజ్ ఎగోయిస్టిక్ దట్ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ వాటర్.
1: దీనివల్ల హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల నీరు చేస్తాము.
0: ఐ కెన్ మేక్ వాటర్ బై మిక్సింగ్ హైడ్రోజన్.
1: నీరును సృష్టించారు కానీ హైడ్రోజన్ ఎవరు సృష్టించారు? ఆక్సిజన్ ఎవరు సృష్టించారు? దీనికి జవాబు లేదు.
0: But you made water. But who created hydrogen? Who created oxygen? No reply.
1: ఈ విధమైన ప్రశ్నలు వేసేటప్పటికి దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్.
0: When you put such questions, they say, this is law of nature.
1: Nature ante ekkadi nunchi vachindi?
0: Where from you get this
1: nature? Ee nature ki evaru aadharam?
0: Who is the basis for this?
1: Ee vidhanga vicharana chestu pote, mooladharamaitundi tattvamu daivatvame.
0: If you investigate and inquire like that, the primary
1: ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
0: No one can comprehend.
1: అది ఒకటి ఉన్నది.
0: There is one that
1: ఏనాటికి అది మార్పు చెందదు.
0: It is changeless.
1: ఈ సైన్స్ లోపల అన్ని మార్పు చెందుతుంటాయి.
0: ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఆల్ చేంజ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తింపజేసేటువంటి విద్యనే ఆధ్యాత్మిక విద్య.
0: ఇట్ ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద
1: తోడుగా లౌకికమైన విద్యను కూడా ఉండాలి.
0: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఉద్యోగం చేసిన ధన నిమిత్తమే.
0: He undertakes a job for money.
1: Chaduvulu chadivina dharam nimittame.
0: He studies for money.
1: Videshalaku vellina dharam nimittame.
0: He goes abroad for money.
1: Adhikarallo palgonna dharam nimittame.
0: Also appropriation for money.
1: Dhana moolam vidam jagattu.
0: Whole world is money oriented.
1: Idi laukikamaintundi prakritamaintundi ee yokka prapanchamulaku aadharam idiye.
0: This is the basis for this physical world.
1: Kaani vedanta margam nundu deeniki ichinte avasaram ivvaledu.
0: But it is not that important in spiritual path.
1: Adhyatmikulu dharma moolam idam jagattu.
0: Philosophers consider dharma is the basis for this world.
1: Indian culture.
0: This is Indian culture.
1: Dharma moolam idam jagattu. Jagattanta dharmamto nindi untundadi.
0: The whole universe is full of dharma.
1: Grahamulu tirugutunnayi.
0: You find the planets revolve.
1: నక్షత్రాలు వెలుగుతున్నాయి.
0: చంద్రుడు
1: మండుతున్నాడు. నదులు ప్రవహిస్తున్నాయి. సముద్రం బొంగుతున్నది. ఇదంతా ధర్మమునకు కట్టుబడి జరుగుతుంది.
0: ఆల్ బౌండ్ బై దిస్ ధర్మ.
1: ఈ ధర్మమును విసర్జిస్తే సర్వము కూడా భస్మం అయిపోతుంది.
0: When you transcend ధర్మ,
1: ధర్మమును ఆశ్రయించే జరుగుతూ ఉంటున్నాయి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి అకార్డింగ్ టు
1: దైవం యొక్క ఉనికి.
0: This is the existence of divinity.
1: ఈ ఉనికిని గుర్తించడానికి ఎవరికైనా అధికారం ఉంటుందని.
0: Everyone has authority to know.
1: చదవనక్కర్లేదు.
0: You don't need to read.
1: ఏ విధమైన యొక్క దీంతో కూడా మనకు అవసరం లేదు.
0: You don't need to have any other thing.
1: ఇది కేవలము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Let's make an attempt to understand.
1: ఈ జగత్తంతా కనిపిస్తుంటుందని.
0: You see this world.
1: ఎక్కడ నుంచి వచ్చింది? ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గోప్యంగా ఉంటుండాలి.
0: The secret of nature is hidden.
1: 570,000 కోట్లు ఉంటుండారు ఈ జగత్తు లోపల.
0: There are 570 crores.
1: ఒక మనిషి ఉండినట్టు మరొక మనిషి ఉన్నారా?
0: Will anyone look like anyone?
1: నేటి ట్విన్స్ గా పుట్టినటువంటి వారిలో కూడా ఒకరికొకరికి ఏమాత్రమైన కూడా భేదం లేకుండా ఉన్నారా?
0: డోంట్ యు ఫైండ్ డిఫరెన్స్ ఇన్ అమంగ్
1: ప్రతి వ్యక్తి ఎందుకు ఒక భేదం ఉంటుండాలి?
0: Every individual has got his own
1: place.
0: Who is the creator for all this? No one can know. Very difficult to comprehend.
1: ఇవన్నీ కూడా మనకు అగోచరమైనటువంటి యొక్క దివ్య తత్వమే ఇన్నింటిని కల్పిస్తూ ఉంటుంది.
0: దట్ విచ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్ ఇస్ డివినిటీ.
1: కొంతమంది మానవులు నేను చేసినటువంటి ఘనత అనుకుంటారు.
0: సమ్ సేస్ మై మైట్
1: నా యొక్క ఎక్స్పెరిమెంట్ లో దీన్ని నేను నిర్ణయించుకున్నాను అంటారు.
0: దిస్ ఇస్ మై అబ్జర్వేషన్.
1: అల్పమైనటువంటి దానికి అధికంగా పోరుతున్నారు. చాలా తక్కువ.
0: What man has learnt is very little.
1: కానీ ఆడంబరం ఎక్కువ.
0: But there's more of a grand idea.
1: నిజంగా తెలిసినటువంటి వాడు ఈ ఆడంబరములకు ఏమాత్రం అవకాశం ఇవ్వడు.
0: The one who knows pretty well will not have comprehension. The vessel which is full of water will not
1: fill. కొంచెం నీరు ఉండే కొంచెం అటు ఇటు కదులుతుంటారు.
0: That with a little water.
1: ఈ ఆడంబరములకు అహంకారములకు అవకాశం ఇచ్చేటువంటి వారు ఇది కేవలం అల్పజ్ఞులే.
0: The one with pomp and pride or mean.
1: ఇంకా నువ్వు తెలుసుకో.
0: No further,
1: ప్రయత్నించు.
0: మేక్ ఎఫర్ట్.
1: నీ సాధన ఏమాత్రము వదలవద్దు.
0: డోంట్ గివ్ అప్ యువర్ ప్రాక్టీస్.
1: తెలుసుకోవలసింది ఈనాడు ప్రపంచం లోపల మూలాధారమైన తత్వాన్ని తెలుసుకోవాలి.
0: వాట్ యు షుడ్ నో ఇన్ దిస్ వరల్డ్ ఇస్ డివినిటీ విచ్ ఇస్ ద బేస్.
1: ఈ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్
1: ఏ టెలిస్కోప్ లో మనం చూసినప్పటికీ కనిపించదు.
0: యూ కెనాట్ ఫైండ్ ఇట్ ది హెల్ప్ ఆఫ్
1: కెమెరా. మీకు చూసినప్పటికీ పిక్చర్ రాదు.
0: యూ కెనాట్ పిక్చరైజ్ కెమెరా.
1: మీ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఆవేదన.
0: You should have learning that
1: sir. ప్రతి విద్యార్థి ఎందుకు తెలుసుకోవాలి ఆ ఆవేదన ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ది స్పిరిట్.
1: ఆ ఆవేదన ఉంటే ఏనాటికైనా ఆవిష్కరణ లోపల ఒక విధమైన అన్వేషణ లోపల ఫలితాన్ని
0: పొందవచ్చు. డీప్ ఎర్నింగ్ యూ కెన్ సెటిల్ ఇన్
1: సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
0: ఎవరి గుడ్ థాట్స్
1: మానవునికి ఆశలు నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు. మానవుడు ఆశల కోసం జీవించడం కాదు.
0: యూఆర్ నాట్ లివింగ్ ఫర్ ఆశ.
1: ఈనాటి విద్యార్థులు ఆశల కోసం జీవిస్తున్నారు.
0: స్టూడెంట్స్ లివ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇది సరైనటువంటి యొక్క విద్య కాదు.
0: ఇట్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: ఆశయాల కోసం జీవించండి.
0: యూ షుడ్ లివ్ ఫర్ ఆశయాలు ఐడియల్.
1: ఆశలు నేను నెరవేర్చవచ్చు నేను రేపు విఫలం కావచ్చు.
0: Desires may fulfill.
1: కానీ ఆశయాలు మరణించిన తర్వాత కూడా నువ్వు అనేక వేల హృదయాల్లో దీన్ని ప్రవేశింపజేసి ఈ ఆశయాలను ఆచరణలో ప్రత్యానికి వస్తుంటారు.
0: బట్ ఇఫ్ యువర్ ఐడియల్స్ యూ మే లీవ్ దిస్ బాడీ బట్ యెట్ ది ఐడియల్స్ విల్ ఇన్స్పైర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్.
1: కనుక మనం జీవించే నిమిత్తమై మనము ఈ ఆశలను పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: జీవిత పరమావధి నిమిత్తమై మనం ఆశలను పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ డిజైర్ టువర్డ్స్ ఐడియల్.
1: కనుక మానవుని యొక్క జీవితం దీర్ఘకాలంగా ఉంటుండాలని.
0: So human life is long.
1: దీర్ఘకాలం జీవితం కాదు మనకు ప్రధానమైనటువంటిది.
0: ఇట్ నాట్ ద లాంగ్ లైఫ్.
1: దివ్య జీవితం ప్రధానమైనటువంటిది.
0: ఇట్ నాట్ దీర్ఘ జీవిత లాంగ్ లైఫ్.
1: దివ్య జీవితం విషయం ఉండినా కూడా చాలు మహా పేర్లు పొందవచ్చు.
0: డివైన్ లైఫ్ ఈవెన్ ఇస్ ఫర్ ఎ మోమెంట్.
1: దీర్ఘకాలం కాకవలే బ్రతికి ప్రయోజనం ఏమిటి?
0: లాంగ్ లైఫ్ లీడింగ్ లైక్ ఎ క్రౌ. వాట్ ఇస్ ది యు
1: గొప్ప ఆశయాలు మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ హావ్ హై ఐడియల్.
1: ఈ ఆశయాలు ఎవరికి ఆధారం చేశారు ఎవరి నుంచి ఆవిర్భవించాయి అనేటువంటి ఒక పేరు నీ యొక్క శాశ్వతంగా నిలిచిపోవాలి.
0: ద ఐడియల్ షుడ్ బ్రింగ్ యూ ద నేమ్ అండ్ ఫేమ్.
1: విద్యార్థిగా కావలసినటువంటి యొక్క ధ్రువుడు
0: స్టూడెంట్
1: అతి చిన్న వయసు నుండే
0: ఎట్ ఎ టెండర్ ఏజ్
1: ఒక దృఢమైనటువంటి సంకల్పంను ధరించి
0: ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్
1: తపస్సును ఆచరించి దైవానుగ్రహం పొందటం చేతనే యుగములు కదిలినా జగములు మారినా ఆయుష్ క్షీణించినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయాడు ధ్రువ నక్షత్రంగా.
0: Ages might pass by. He is not present alive. But his name is still there.
1: Kanuka, manam ee okka vidyal tho paathame trippu thundakoodu.
0: So we should not be satisfied with this particular education.
1: Ee vidyal avasarame manaku.
0: Also essential.
1: Ee vidyal tho paatu.
0: Along with this.
1: Atma vidyanu kudanu pondali.
0: We should also have atma.
1: Adi adhyatma vidya vidyana.
0: It's only spiritual knowledge which is true education.
1: Okanoka samayamlo pala 13 mandi shishyulato Shankaracharyulu కాశీని దర్శించడానికి వెళ్ళాడు.
0: అట్ వన్ టైమ్ శంకరాచార్య
1: పాపం అంటే ఏమిటో విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: వెంట కాశీ స్టూడెంట్స్ టు రికగ్నైజ్ దిస్ క్లియర్లీ హియర్.
1: కేవలము ఏదో హింసించడం పాపమని బాధించడం పాపమని ఇంకేమిటి క్రూరకరములు ఆచరించడం పాపమని ఇవి మాత్రమే మనం బాహ్య దృష్టికి తీసుకుంటున్నాము.
0: ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ థింక్ హార్మింగ్ అదర్స్ హర్టింగ్ అదర్స్ కిల్లింగ్ అదర్స్ ఇస్ ఏ సిన్.
1: స్నానానికి వెళుతున్నారు శిష్యులతో.
0: హి వాస్ గోయింగ్ అలాంగ్
1: ఒక విద్యార్థి చెట్టు కింద కూర్చొని
0: a student sitting under a tree
1: duktum karane duktum karane duktum karane duktum karane pani gramani vandistunnadu.
0: He went on repeating the principle of a grammar dukrun karane.
1: Chuchadu vinnadu.
0: A third and saw him.
1: Oh pichi brahmana vidyarthi ee duktum karanalo em undadi.
0: He said oh mad boy what is there in this principle.
1: అని ప్రశ్నించాడు.
0: He questioned Saul.
1: నేను గొప్ప వ్యాకరణ పండితుడు కావగలను.
0: I can be a scholar in
1: grammar. సంతోషమే, నీ వ్యాకరణ పండితుడైన తర్వాత ఏం దీన్ని సాధిస్తావు?
0: It's good. Then what is the future?
1: మహారాజు యొక్క ఆస్థానం లోపల నేను గొప్ప పండితుడిగా నేను పని పొందుతానన్నాడు.
0: I'll be a poet laureate in the court of a king.
1: సరే, పేరు పొందుతావు, పేరు వల్ల నీకు ఏం లభిస్తుంది?
0: Yes, you'll be repeated. Then what is the
1: ధనం వస్తుంది అన్నాడు.
0: I'll get lot of wealth.
1: ఈ ధనం వల్ల నీవేం ఆనందించగలవు?
0: What is the
1: నా కుటుంబం అంతా సుఖంగా ఆనందంగా జీవిస్తామన్నారు.
0: My family
1: will be happy అన్నాడు.
0: How long?
1: సత్యంత వరకు అన్నాడు.
0: Until death.
1: సత్యం తర్వాత ఈ ధనం ఏమైపోతుంది అన్నాడు.
0: After your death, what will happen to wealth?
1: తెలియదు.
0: I do not know.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,

0: ఈ డిక్షనరీని మీ అంత్యకాలంలో రక్షిస్తుందా?
1: The rules of grammar will they help you when the end approaches?
0: Pichivada Vaja Govind Vaja Govind
1: Madman, sing the glory of Lord.
0: Bhagavantunu smarinchu.
1: Think of God.
0: Ee vidyalu meeku bratikinanta kaalam maatrame aadharanga untayi.
1: This education will help you so long you are alive.
0: Meekini vadali nee vellavachindi.
1: One day or other you have to drop and go.
0: Cheppi tirigi snanam chesi Krishnesuni darshinchadaniki vellaadu.
1: So saying, after having bath there, he went to
0: see
1: the Lord Vishveshwara there. He was praying.
0: Adi Shankara
1: was praying.
0: Swami, nenu moodu vidhamainatundi karmalu chesi ee darshanam kosam vachadu.
1: Swami, I did three acts and came.
0: Maha papamulu chesanu ee moodu.
1: I committed three sins.
0: ఈ పాపములు పరిహారం గావించే నిమిత్తమే నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
1: టు అటోన్ మై సిన్స్ ఐఎమ్ ప్రేయింగ్ టు యూ.
0: ఇదిగో మొట్టమొదటి పాపం ఒక్కటి.
1: ఇస్ ద ఫస్ట్ సిన్.
0: నేను అనేక విధములుగా నిన్ను వర్ణించాను.
1: ఐ డిస్క్రైబ్ యు నరేట్ ఎక్స్టోల్ యు.
0: భగవంతుడు అవాన్ మాచగోచరుడు.
1: గాడ్ ఇస్ బియాండ్ ది
0: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాడు.
1: ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్.
0: మనసుకు కానీ వాకు కానీ నిన్ను వర్ణించటము చూడటము వీలు కాదనుకుంటే నేను వర్ణించాను.
1: I extolled the divinity that cannot be comprehended.
0: Ani cheptinidi okati.
1: I said one.
0: Tirigi kannulara ninnu chudalani notara ninnu varninchalani prayatnam chestunnanu. Ee prayatnam cheppedi okati chesedi maroku.
1: But I have come here to the temple to see you and describe you.
0: Ee prapancha manavulandarikonu ninnu bodhinchalu.
1: I thought
0: bhagavantudu avan manasa gocharudu.
1: God is beyond comprehension.
0: Ani cheppi.
1: So saying.
0: Nenu vaakuto ninnu varnistunnanu.
1: But I have been describing you.
0: Idi modati paapam anna.
1: Is the first sin I committed.
0: Chuda paapam ante enta sukshmamlo untunda adi yochinchukondi.
1: You can understand the subtleties in this.
0: Cheppadam okati cheyadam marokati ide paapam anna.
1: You say something and you act in a different way. That is a sin.
0: Rendavadi.
1: The second.
0: Eesvara sarvabhutanam ani varninchadu.
1: I describe you that God is everywhere.
0: భగవంతుడు సర్వభూతముని ఎందు ఉంటున్నారని వర్ణించాను.
1: ఐ డిస్క్రైబ్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఆల్ ఎలిమెంట్.
0: కానీ నిన్ను ప్రత్యేకంగా విశేషంగా దర్శించాలని కాశీకొచ్చాను.
1: బట్ ఐ వాంట్ టు సీ యు ఇన్ ఎ సెపరేట్ స్పెసిఫిక్ ఫామ్.
0: రెండవ పాపము అన్నాడు.
1: ద సెకండ్ సిన్.
0: నేను చెప్పడం ఒకటి చేయటం మరొకటి అయిపోయింది.
1: ఐ సెడ్ సంథింగ్ అండ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుక నేను రెండు పాపములు చేశాను. ఇంకా మూడవది ఏమిటి?
1: వాట్ ఇస్ థర్డ్ సిన్?
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: Only one present in all.
0: భగవంతుడు సర్వభూతములు యందు ఉంటున్నాడని బోధించాను.
1: I thought that one God is present in all of the beings.
0: కానీ ఆ యొక్క నేను కూడా ఒక భూతమే కదా, నా యందే ఉంటున్నాడు కదా నీవు, నా యందే ఉండేటువంటి వాడు భగవంతుడు, కాబట్టి నా యందు ఉండేటువంటి వాడిని నేను వదిలిపెట్టి ఈ కాశీ కోసం నిన్ను దర్శించడానికి. ఇది మూడవ పాపం.
1: You are present in all. You are present in me also. But I have come to Kashi to see you here.
0: Kalu nenu cheppadam okati cheyadam marokati jaragatam ila nenu ee moodu paapalu guri ayipoyanu. Ee paapamulu pariharam gavinchamannadu.
1: Therefore I said one and acted in a different way. I committed these three sins. I have come here to atone.
0: Kannulu mooskoni chintinchadu.
1: And he thought.
0: Adiki okka vibration, okka vision vachindi.
1: Then he had one
0: vision lopane jawabu chikkindi.
1: He could have the answer in that vision.
0: Shankara, జరిగినది జరిగిపోయినది.
1: శంకర,
0: ఆ యొక్క నేను కూడా ఒక భూతమే కదా, నా ఎందే ఉంటున్నాడు కదా నీవు, నా ఎందే ఉండేటువంటి వాడు భగవంతుడు, కాబట్టి నా ఎందు ఉండేటువంటి వాడిని నేను వదిలిపెట్టి ఈ కాశీ కోసం నిన్ను దర్శించడానికి. ఇది మూడవ పాపం.
1: యూఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, యూఆర్ ప్రెసెంట్ ఇన్ మీ ఆల్సో, బట్ ఐ హావ్ కమ్ టు కాశీ టు సీ యూ హియర్.
0: కనుక నేను చెప్పడం ఒకటి చేయటం మరొకటి జరగటం వల్ల నేను ఈ మూడు పాపములు గురి అయిపోయినాను. ఈ పాపములు పరిహారం గావించమన్నాడు.
1: Therefore I said one and acted in a different way. I committed these three sins. I have come here to atone.
0: Kannulu mooskoni chintinchadu.
1: And he thought.
0: Adiki okka vibration, okka vision vachindi.
1: Then he had one
0: vision lopane jawabu chikkindi.
1: He could have the answer in that vision.
0: Shankara, jariginadi jarigipoyindi.
1: Shankara passed his
0: mind. Ee paschatta me deeniki prayachittam.
1: As you repeat.

0: అనగా ఏమిటి? చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలి.
1: If you repent, it is enough.
0: కాని ఈనాటి మానవులు ఎందు ఈ పశ్చాత్తాపం అనేటువంటిది లేదు.
1: Today no one is repenting.
0: కనుక ఏ తప్పు చేసినా తెలియ చేసినప్పటికీ
1: if you commit a mistake
0: unknowingly, మునుముందు ఈ తప్పు చేయకూడదు అనేటువంటి యొక్క పశ్చాత్తాపమును విద్యార్థుల్లో అభివృద్ధి గావించుకోవాలి.
1: I committed this mistake, I will not repeat it. You should repent.
0: చెప్పడం ఒకటి, చేయటం ఒకటి ఉండకూడదు. రెండు ఒకటిగా నేను చేయాలి.
1: You should not say something and act in a different
0: way. దీనిని ఆధునిక యుగంలో కూడాను ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్కైండ్ ఇస్ బ్యాన్ అన్నాడు. అనగా థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం.
1: Therefore, in the modern age, it is said, the proper study of mankind is man, the unity of thought, word and deed.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేత,
1: because the unity of these three,
0: తల్లిదండ్రులను గౌరవించి,
1: respect your parents,
0: గురువుకు సరైనటువంటి ఉన్నత స్థానం నందించి,
1: give respect your teacher,
0: ఈ తల్లి తండ్రి గురువులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించుకుని,
1: you should consider parents in
0: వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి తగినటువంటి కృషి చేయటమే నిజమైనటువంటి ఆరాధన.
1: The true worship lies in earning their grace.
0: Anta maatram chetane manu kaalam vyartham cheyakoddu.
1: We should not waste time in that only.
0: Inte manu yokka kaalam yokka pavitratani kudanu viraminchakoddu.
1: You should not put a full stop there.
0: Ani teliyinatvanti oka shakti okati untundali.
1: You know that there is a power.
0: Ee tanni tanni guruulu endukodanu praveshinchinatvanti oka divya shakti okati untundali.
1: There is a divine power in all the three parents.
0: Ee shakti kudanu nenu aaradhinchi ఆనందాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా మనం పెట్టుకోవాలి.
1: యు హావ్ ఎయిమ్ టు వర్షిప్ ద డివైన్ పవర్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: దానికే భజన, జపము, ధ్యానము ఇలాంటి సత్సంగము మనం కలవాలి.
1: ఫర్ దట్ వీ షుడ్ హావ్ గుడ్ కంపెనీ, వీ షుడ్ హావ్ మెడిటేషన్, వీ షుడ్ వర్షిప్ సత్సంగము.
0: దీంతో కూడా చక్కని అర్థం తీసుకోవాలి మీరు.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది సత్సంగ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ సత్సంగ?
0: కొంతమంది భక్తులతో చేరి ఏదో భజన చేయటము, యాత్రలు పోవటము, ఇంకే విధమైన పురాణ కాలక్షేపం జరగటము, ఇది మాత్రమే సత్సంగం అనుకుంటున్నాము.
1: సత్సంగ గుడ్ కంపెనీ దే మీన్ స్పెండింగ్ టైమ్
0: సత్సంగం మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ సెన్స్.
0: ఇది సత్సంగం కానే కాదు.
1: ఇట్ కెనాట్ బి సత్సంగ గుడ్ కంపెనీ.
0: ఏ ఉపదేశం చేస్తున్నాడో అతనిలో కూడా కొన్ని దోషములు ఉండవచ్చు.
1: ద వన్ హూ టీచర్స్ మే హావ్ సర్టన్ డిఫెక్ట్.
0: ఏ యొక్క పురాణ కాలక్షేపం చేస్తున్నాడో అతనిలో కూడా అనేక దోషం ఉండవచ్చు.
1: ద వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ పురాణ,
0: అతను ఫల ప్రాప్తి నిమిత్తమే తాను ఈ పురాణ కాలక్షేపం చేస్తున్నాడు.
1: హీ మే డూ దట్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్.
0: కానీ అది సత్సంగమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ కంపెనీ.
0: అనగా ఏంటి?
1: వాట్ డు యు మీన్ బై
0: అదే సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనందం
0: అనగా బీయింగ్.
1: సత్ ఇస్ బీయింగ్.
0: బీయింగ్ అనగా ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి వాడు కాదు.
1: బీయింగ్
0: త్రికాలం ఎందు మార్పు చెందినటువంటి వాడు బీయింగ్.
1: బీయింగ్ ఇస్ నాట్ ద వన్ హూ ఇస్ ప్రెసెంట్
0: అండ్ ఫ్యూచర్. మూడింటి కాలంలో కూడా నిలిచినటువంటి వాడు సత్.
1: బీయింగ్ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: మార్పు చెందినటువంటి వాడు సత్.
1: చేంజ్లెస్ వన్ ఇస్ సత్.
0: ఏ విధమైనటువంటి యొక్క పేరు రూపము లేనటువంటి వాడు సత్.
1: సత్ ఇస్ ద వన్ విత్ నేమ్.
0: కేవలం ఆనందమే అతని ఆకారమైనటువంటి వాడు సత్.
1: ద ప్లేస్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: సత్. సత్ దైవము.
1: సత్ ఇస్ గాడ్.
0: దైవము యొక్క చింతనతో సంఘము ఆచరించాలి.
1: యు బీ ఇన్ ద కంపెనీ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: అది సత్ సంఘము. ఆ పవిత్రమైనటువంటి సత్తో మనము సంఘాన్ని చేర్చుకోవాలి.
1: ద యూనియన్ విత్ ద సత్ డివినిటీ సత్సంగ.
0: అది ఏ నిజమైనటువంటి సత్సంగం.
1: దట్ ఈస్ ట్రూ సత్సంగ గుడ్ కంపెనీ.
0: పవిత్రమైనటువంటి ఆత్మభావంతో మనం సంఘం ఏర్పరచుకోవాలి.
1: యు హావ్ ది ఆత్మిక్ సేక్రెడ్ ఫీలింగ్.
0: అట్టి ఆత్మభావంతో మనం సంబంధం ఏర్పరచుకున్నప్పుడు చిత్తి.
1: When we have this atmic feeling,
0: awareness,
1: chit is awareness.
0: ఒక భగవంతుని మనం కలుపుకుంటే అంత జ్ఞానము మనలో ఆవిర్భవిస్తుంది.
1: If you know God, you will be knowing everything else.
0: అది పరిపూర్ణ జ్ఞానమే చిత్.
1: The total awareness is chit.
0: ఈ సత్ చిత్తు రెండు కూడినప్పుడు,
1: when sat and chit are there,
0: మనకు ఆనందము ఆటోమేటిక్గా మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఆనందంగా
0: వస్తుంది.
1: ఆనంద ప్లస్ ఆటోమేటికలీ కమ్.
0: అనగా ఈ సత్ అనేటువంటి ఎట్టి కాలంలో ఏ రూపంలో ఏ స్థానంలో చేరినప్పటికీ మార్పు చెందదు. దీని యొక్క గుణం
1: సత్ బీయింగ్ ఇస్ చేంజ్లెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: దీనిని నేను ఎప్పుడప్పుడు పిల్లలకు బోధిస్తుంటాను. చిన్న ఉపమానాలతో చెప్పినప్పుడే హృదయానికి హత్తుకుంటుంటాయి.
1: భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్స్ టు అస్ టు ఇంప్రింట్ ఇన్ అవర్ హార్ట్.
0: సత్ చక్కెర్.
1: సత్ ఇస్ షుగర్.
0: అనగా దీన్ని పాయసంలో వేసుకోండి, టీలో వేసుకోండి, కాఫీలో వేసుకోండి, ఇంకే పదార్థంలో వేసుకోండి, కీళ్ళలో వేసుకోండి, ఏ దీంట్లో వేసుకునే దీని తీపి తీపిగానే ఉంటుంది. ఇది సత్ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రీతి. భగవంతుడు చాలా మధుర స్వరూపుడు.
1: సో ది సత్ ఈస్ ఆల్ స్వీట్నెస్. గాడ్ ఈస్ స్వీట్.
0: కనుకనే మధురాధిపతి మధురం మధురం మధురం మధురం అన్నారు.
1: God is sweetest of all.
0: మాధుర్యంతో కూడినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుకనే భగవంతుడు చక్కెర వంటి వాడు.
1: గాడ్ ఇస్ షుగర్.
0: ఈ చక్కెర ఒక చేతిలో ఉంటుండదు నీకు. సత్.
1: హావ్ షుగర్ ఆన్ వన్ హ్యాండ్.
0: ఇంకా ప్రాపంచ జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం చిత్తం కూడా మరొక చేతిలో ఉంటుండాలి.
1: యు హావ్ ది సెక్యులర్ నాలెడ్జ్.

0: సర్వులకు అవసరమైనటువంటిది.
1: And spiritual knowledge awareness
0: సక్కరను కొంతమంది ఉపయోగపెట్టుకోలేకపోవచ్చును.
1: Some may not make use of sugar.
0: ఎవరు ఈ డయాబెటిక్ పేషెంట్స్ అంతా చక్కెరను కూడా వాళ్ళు రుచి చూడరు.
1: Diabetic patients cannot make use of sugar.
0: ఈ నాస్తికులు డయాబెటిక్ పేషెంట్స్.
1: Atheist is a diabetic patient.
0: వాడు ఈ షుగర్ ని ఏమాత్రమూ రుచి చూడరు.
1: They don't really
0: కానీ తినాలని ఆశ ఉంటుంది అది లోపల.
1: Yet they want to
0: ఉన్న రోగము ఇతని తిన్నివ్వదు.
1: But the disease will not permit him.
0: కనుకనే చక్కెరను కొంతమంది తినవచ్చును, కొంతమంది తినలేక విడిచిపెట్టవచ్చు.
1: So some may make use of sugar, some may not.
0: కానీ చిట్టి ఈ పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది
1: టోటల్ అవేర్నెస్
0: ప్రతి మానవునికి కావాలి.
1: Essential to every human.
0: అది జలము.
1: That is water.
0: ఈ జలము లేనటువంటి మానవుడు జగత్తులో ఉండలేదు.
1: Man cannot live without water.
0: ఆ ఉద్దేశంతోనే జీవితానికి జలము ప్రాణము.
1: For this life, water is necessary.
0: కనుక జలము లేనటువంటిది చాలా ప్రధానమైనటువంటి దైవ స్వరూపము.
1: The water is a divine form.
0: ప్రకృతిలో మొట్టమొదట ఆవిర్భవించేటువంటి జలమే.
1: In nature is the water that
0: భూమి జలము రెండో పదార్థమే అది.
1: The earth and water and nothing else.
0: కనుక ప్రతి మానవుడు కూడా భూమిలో జన్మించినటువంటి వానికి జలము అత్యవసరము.
1: ఎవ్రీ వన్ బోర్న్ ఆన్ ఎర్త్ నీడ్స్ వాటర్.
0: కోటి పేద మొదలు కోటీశ్వరుడు వరకు జలం కావాలి.
1: ఫ్రమ్ పాపర్ టు మిలియనేర్ నీడ్స్ వాటర్.
0: త్యాగి మొదలు యోగి వరకు కూడా జలం కావాలి. ఆశించినటువంటి వారు జగత్తులో లేనే లేరు.
1: నన్ హూ డోంట్ నీడ్ వాటర్.
0: అది ఏ జ్ఞానము.
1: దట్ ఇస్ విజ్డమ్.
0: ఇది చిట్ జలము.
1: Chit awareness is water.
0: Tat sakkara.
1: Tat being sugar.
0: Sakkara sakkariga undi jalam jalamuga untundadi.
1: Sugar and water exist.
0: Ee rendittini kalipi vesthe sugar kaadu water kaadu syrup ga maaripothundi.
1: When you mix both it is neither sugar nor water, it is syrup.
0: Kanaka tat chittu rendittini ekam chey aanandam anetunte oka syrup manlo aavirbhavistundi.
1: When you mix this being and awareness, you will have bliss.
0: Kanaka ee aananda nimittame prati manavudu kodanu అనేక విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాడు.
1: సో యూ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు బి బ్లిస్ఫుల్.
0: విద్యార్థులారా
1: చూడండి,
0: దైవ చింతన ఒకవైపును చేయండి,
1: థింక్ ఆఫ్ గాడ్,
0: ప్రాప్తమైనటువంటి విద్యను మరొక వైపును అర్జించండి.
1: యూ ఆల్సో అక్వైర్ వరల్డ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత మీ జీవితం యొక్క మాధుర్యాన్ని అనుభవించండి.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ యూ కెన్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఇన్
0: లైఫ్. జీవితం అనేటువంటిది పరోపకార సంబంధమైన జీవితంగా ఉంటుండాలి.
1: ది లైఫ్ షుడ్ బి ఫర్ సర్వీస్ టు హ్యుమానిటీ.
0: త్వరలో ఏ విధమైన శ్రమను కలిగించినటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ నాట్ పుట్ ఎనీబడీ టు సఫరింగ్.
0: తనకు జగత్తుకు ఒక సమాజములకు ఉపయోగమైనటువంటి యొక్క విద్యను మనం నేర్చాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద సొసైటీ.
0: కేవలం స్వార్థము సప్రయోజన నిమిత్తమే విద్య నేర్చడం కాదు.
1: యూ షుడ్ నాట్ లర్న్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం కోసం నేర్చేటువంటి విద్య నిమిత్తం కాదు.
1: వై షుడ్ యూ లర్న్ టు బి సెల్ఫిష్?
0: ఏ విద్యలో అవసరం లేదు.
1: నథింగ్ ఈజ్ నెసెసరీ.
0: కనుక స్వార్థ త్యాగం కోసమే ఈ విద్య నేర్చాలి.
1: సో యూ హావ్ టు సాక్రిఫైస్ ది సెల్ఫిష్నెస్.
0: కనుక ఈనాడు 10 దినములు జరిగినటువంటి యొక్క ఈ సమర్ కోర్సు దీంట్ లోపల కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
1: Past 10 days you have learned the culture and spirituality.
0: ఈ కల్చర్ అనేటువంటి సత్య ధర్మంలే మన కల్చర్.
1: కల్చర్ ఇంక్లూడ్స్ దీస్ త్రీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఇవే మన కల్చర్.
1: టు వర్షిప్ పేరెంట్స్ అండ్ టీచర్స్.
0: ఈ మూడింటిని దృష్టి ఎందుకుని
1: కీపింగ్ దీస్ త్రీ ఇన్ వ్యూ.
0: ఈ మూడింటి ఎందుకు దైవ భావం ఏర్పరచుకున్నప్పుడే
1: వెన్ యూ హావ్ డివైన్ స్పిరిచువల్
0: అండ్ కల్చర్ అని చేరిపోతుంది.
1: దట్ ఈస్ ది కల్చర్ అండ్
0: స్పిరిచువల్. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: యూనియన్ ఆఫ్ దీస్ టూ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కనుకనే ఈ ఎనర్జీ ఈ ఎక్కడ పోతుంది?
1: అందువల్ల
0: మ్యాటర్ plus energy is equal to God.
1: So matter plus energy is equal to God.
0: ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: This is what we have to know.
0: జగత్తులో ఉండేటువంటి ప్రతి పదార్థమును కూడాను ఉపయోగకరమైనటువంటి రీతిగా జగత్తును అందించాలి.
1: Therefore you should make use of every matter.
0: ఈ ప్రపంచంలో నిరుపయోగమైనటువంటి పదార్థం ఎక్కడ కూడాను ఒక్కటి కూడా ఉండలేదు.
1: In this world there is nothing that is a waste.
0: ఏదో ఒక పుల్ల కింద పడిందంటే అది నిరుపయోగం అనుకుంటాం.
1: యూ మే ఫైండ్ దిస్
0: కాదు కాదు అది కూడా ఒకనొక సమయంలో పలుగుట్టుకోవడానికి పనికి వస్తుంది.
1: బట్ దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు రిమూవ్ ఆల్ దట్.
0: ప్రపంచంలో పనికిరాని వస్తువే లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
0: పనికొచ్చేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ యూస్.
0: కానీ ఈనాడు మానవుడు పనికి రాకుండా పోతున్నాడు.
1: బట్ మ్యాన్ హాస్ బికమ్ యూస్లెస్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: తన విలువను తను తెలుసుకోవటం లేదు.
1: హి డజంట్ నో హిస్ నో వాల్యూ.
0: ఏమిటి విలువ? గొప్ప పదవి రావాలి, గొప్ప విద్యావంతుడు కావాలి, గొప్ప పేరుకు శక్తి పొందాలి, గొప్పగా ధనం సంపాదించాలి. ఇవి ఉండవలసిందే, ధనము ఉండవలసిందే, విద్య ఉండవలసిందే, పదవులు ఉండవలసింది. కానీ కొంత పరిమితంలో పెట్టుకోవాలి.
1: హీ వాల్యూస్ పొజిషన్, హీ వాల్యూస్ ఎడ్యుకేషన్, హీ వాల్యూస్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: పరిమితము దాటినప్పుడే ఇది మనకు ఒక విధమైన ప్రమాదం ఏర్పడుతుంది.
1: బట్ వెన్ యూ గో బియాండ్ ద లిమిట్ యూ విల్ బి పుట్ టు డేంజర్.
0: దాహం అవుతుంది అది.
1: ఒక
0: కప్పు నీళ్లు తీసుకొని దాహం తీర్చుకో.
1: You can have a cup of water.
0: కప్పు నీళ్ళతో తృప్తి పెట్టడం లేదు, గంగా జలం అంతా కావాలంటాడు.
1: You cannot think to drink all
0: Gangadharmas.
1: If you make an attempt to drink the Gangadharmas, you will drown yourself there.
0: Gali kawali.
1: Need air.
0: Gali yanta kawalo anta kawali. Adhikamaina gali vaste ukkiri pukkiri chestundi.
1: But excess of air around.
0: Ee panchabhootamulu kuda manaki enta varaku parimitamo anta varaku deenni upayoginchukovali.
1: You should make use of the elements to the extent needed.
0: Manaku vedi lekapothe deham undaledu.
1: The heat is needed for the body.
0: Kaani enta parimitamo antame untundali.
1: 105
0: degrees lo evadu ichinatte inga taan tala vestaledu. పైకి లేదు ఇంక ఏ విధమైనటువంటి పనులు చేయలేదు.
1: అట్ ది పాయింట్ ఆఫ్ 105 డిగ్రీస్ టెంపరేచర్
0: ఈ పంచభూతములు కూడా నువ్వు ప్రమాదానికి గురి అవుతాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ విల్ పుట్ యు టు డేంజర్ విన్ దర్
0: అన్ని మనం పరిమితంలో పరిమితంలో పరిమితంలో మనం జీవించాలి.
1: ఎవ్రీథింగ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీరు విద్యను అభ్యసించండి.
1: యూ షుడ్ లర్న్
0: అనేక విధమైన పదవులు నేనండి.
1: You also
0: సమాజంలో సంభవించినటువంటి యొక్క ఈ అశాంతిని దూరం గావించండి.
1: See that the society will be away from restlessness.
0: అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంగా సమాజంలో జరుగుతూ ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఇన్ సొసైటీ.
0: భద్రత అనేటువంటిది లేదు.
1: నౌ సెక్యూరిటీ.
0: శాంతి అనేటువంటిది లేదు.
1: నౌ పీస్.
0: కనుక మీరందరూ కూడా ఈ భద్రతను కలిగించి శాంతిని ఏర్పరిచి సరైనటువంటి ఆదర్శప్రాయంగా నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Swami expects you to ensure peace and security in society and lead an ideal life. Blessing you all, Bhagavan brings his discourse to a close.

నిరంతర నామస్మరణతో చంచలమైన మనస్సును నిశ్చలం చేసి ఆ పరమాత్ముని దివ్య సుందర రూపాన్ని హృదయంలో దర్శించి పరమానందాన్ని పొందిన యోగి పుంగవులెందరో స్వర రాగతాళాల యోగంతో సంగీతాన్నే మోక్షమార్గంగా మార్చుకుని తమ మనస్సుని భగవంతుని యందు లయమునరించిన సత్పురుషులు ఎందరో తమ అమృత దృష్టితో జగత్తునంతటినీ రక్షించే మహర్షులు భక్తాగ్రగణ్యులు ఎందరో అటువంటి వారందరికీ విశ్వవ్యాప్తమైన కృతజ్ఞతను చాటి చెప్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

0: ఈశ్వరునకేది పుష్పంబు ఇష్టమగును. యజ్ఞవాటిని పాటింప ఏమి చేయు, ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: The yajna came to a conclusion after annihilating the wickedness and the cruelty and the demonic nature.
0: దుష్ట గుణములను, దుష్ట భావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to a conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Prati manamuni yandu kudanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్ వర్డ్ అండ్ ది ఇన్ వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ది అవుట్ వర్డ్ నేచర్, ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్, ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తూ ఉంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థం?
1: What is the meaning of this word? భగవంతుడు, భగవాన్.
0: భగవాన్. భా అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భా means the one who sheds light.
0: ప్రకాశమును, అందించేటువంటి వాడు,
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద
0: తేజస్సును కలిగించేటువంటి వాడు,
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్,
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు,
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది బకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విదిన్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: God means this expansive nature, vastness.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: What is to be expanded?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: It is the light, the illumination that has got to be spread.
0: One. దీనికి సమర్థుడు భగవంతుడే.
1: God is only authority, the right one to
0: spread. భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈస్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్, బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన ఎందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విదిన్ ఈస్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్.
0: దీనికి కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును, ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకును అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పాత్ requires the indulgence of the senses.
0: కాని ఇంద్రియములకును, ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ పంచభూత, ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు అనగా భూమి, పృథ్వీ,
1: మీనింగ్
0: మొదటిది. దీనినే భూదేవి అని పిలిచారు.
1: This is also called Mother Earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinni Ganga Devi ani pilcharu.
1: Water is described as Ganga Devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయు దేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్స్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్డ్ యాజ్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు ఎందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు ఎందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం, తత్సర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదం లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ, ఏ దేశములు కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్, నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యము కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present.
0: దీనినే భారతీయులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: They are all the very forms of God.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వారికి సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: As it is not possible for the ordinary one to imagine the God and his form, they have assumed the forms of their own choice and started worshiping.
0: పంచభూతములు యందు ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: Then that's all the nature of the external part.
0: మన తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: They are all the nature of the external.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal,
0: the stable, changeless.
1: It is permanent all over.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary
0: effects. మానసిక సంబంధమైనటువంటి శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద
0: విట్నెస్. ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: The spirit is permanent.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes.
0: ఆచరించినది దేహమే.
1: And then it is the body.
0: ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes a total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and atma,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: atma, ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్
0: విత్ ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు టు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ మేక్స్ యు ఎ డెమన్.
0: ఈ రెండింటినీ త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ బోత్ దీస్ టూ అండ్ డెవలప్
0: అటాచ్మెంట్ టు సెల్ఫ్. మానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఇస్ రియల్లీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: ది త్రీ దట్ ఆర్ గిఫ్టెడ్,
0: సద్వినియోగపరిచి,
1: మస్ట్ బి ప్రాపర్లీ
0: సదాచారంలో ప్రవేశపెట్టి,
1: టేక్ టు రైట్ పాత్,
0: కాలకర్మకారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ ద అప్రోప్రియేట్ రైట్ వే.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్ట ప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: జస్ట్ యాజ్ ది మైండ్ ఇస్ గివెన్ యూ కెనాట్
0: థింక్ యాజ్ లైఫ్. దానికి కొన్ని పరిమితులు ఉంటున్నాయి.
1: ద థింకింగ్ మస్ట్ ఎంటర్ సర్టెన్ లిమిట్స్.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is
0: bad. అనే విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: An inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమునే లక్ష్యంలో దుంచుకుని,
1: కీప్స్ ఆల్వేస్ ద బాడీ,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: అండ్ క్యారీస్ ఆన్ ద లైఫ్,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడా అనుభవిస్తూ ఉండటం,
1: అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద బాడీ ఇన్ ఎవ్రీ వే,
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences. No differences, ups and downs. It doesn't follow any norms. The animal enjoys with the body, go by its desire. The elders in the world also said, if you act in the way, easily, in a free way, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటిలో కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరమును త్యజించి,
1: giving up the body,
0: ఆత్మను విసర్జించి,
1: giving, forgetting our spirit,
0: మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
1: And then he proceeds along the psychological path.
0: ఈ మనసు శరీరమును త్యజించి,
1: and giving up the body in the
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: Giving up the mind, if one follows the self, he attains divinity.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: Man should make every attempt to reach divine.
0: మనసు ఉండవచ్చును,
1: mind exists,
0: శరీరం ఉండవచ్చును,
1: body is there,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: But body is there to function.
0: మనసు విచారణ చేయాలి.
1: Mind should inquire.
0: మంచి చెడ్డలను తర్కించాలి.
1: Mind should discriminate.
0: ఈ తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: Having decided what is good must be practiced.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ కూడా నిలిచి ఉన్నాయి.
1: In human life there are so many subtle secrets.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు.
1: God shows light.
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి,
1: మైండ్ ఇన్వెస్టిగేట్,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యు టు డెవలప్ అటాచ్మెంట్
0: టు సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే we don't find attachment.
0: దేహాభిమానంతోనే జీవితం అంతా గడుపుతున్నారు.
1: ద లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్.
0: ఏమిటి?
1: What is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: It is made up of the elements.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: But it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
1: Follow the conscience, the self.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: Then you will find the right path.
0: కానీ
1: బట్
0: కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద త్రీ బాడీ మైండ్.
0: ఆత్మ యొక్క కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధల చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటిని ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: What is that related?
0: A constant integrated awareness.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కానీ శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the seven-day-long Veda Purusha Saptaha Gyan Yagnam, which is being held during the morning session in the Purnachandra Auditorium as a part of the Dashera celebrations at Prashanti Nilayam. The Purnachandra Hall will be opened for entry at around 7 a.m. The morning session in the Purnachandra Hall will conclude with Mangal Aarti at around 9:45 a.m., following which devotees can proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan, which will conclude with Maha Mangal Aarti. Those devotees who wish to witness the further proceedings of the Yagnam in the Purnachandra Hall can remain seated. Tomorrow is the second day of the Prashanti Vidwan Mahasabha, which is being conducted during the evening sessions of the Sai Kulwant Hall as a part of the Dashera celebrations in Prashanti Nilayam. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the proceedings of the Prashanti Vidwan Mahasabha will commence, comprising invocatory Vedam, talk by an erudite Telugu and Sanskrit scholar, Shatavadhani Dr. Palaparthi Shyamalananda Prasad Garu from Andhra Pradesh. We will then be blessed with Bhagwan's divine discourse. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా పూర్ణచంద్ర సభామండపంలో ఉదయం సమయాన జరుగుచున్న 7 రోజుల వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో రేపటి 2వ రోజున పూర్ణచంద్ర సభామండపం భక్తుల ప్రవేశార్థమై సుమారు ఉదయం 7 గంటలకు తెరువబడును. పూర్ణచంద్ర సభామండపంలో ఉదయం కార్యక్రమం సుమారు 9:45 మంగళహారతితో ముగియును. అనంతరం భక్తులు సాయి కులవంత్ సభామండపంలో స్వామివారి దివ్య దర్శనం గావించుకోవచ్చు. మహామంగళహారతితో స్వామివారి దివ్య దర్శనం ముగియును. పూర్ణచంద్ర సభామండపంలో మంగళహారతి అనంతరం యజ్ఞమును వీక్షించదలిచిన భక్తులు సభామండపంలో ఆశీనులే కొనసాగవచ్చు. ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా సాయి కులవంత్ సభామండపంలో సాయంకాలం సమయాన జరుగుచున్న ప్రశాంతి విద్వాన్ మహాసభలో రేపటి 2వ రోజున సాయి కులవంత్ సభామండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 ప్రశాంతి విద్వాన్ మహాసభ వేదముతో ప్రారంభమవుతుంది. తదుపరి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, తెలుగు మరియు సంస్కృత భాషలందు ప్రముఖ పండితులు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ప్రసంగిస్తారు. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: தொலகி தொலகும் துக்கராசி நல்ல தொலக சேயும் துக்கராசி நல்ல தொலக சேயும்.
1: A person who has love for the mother and who serves the mother will be freed from all the sins. Lord Shiva himself would appreciate him and confer on him his grace and free him from all the grief and sorrow.
0: Divyatma Sarupulara,
1: embodiments of divine Atma.
0: Ye Desamu Nandena, Ye Kalamu Nandena, Manavudu Matridevigaa Bhavinchi Amenu Sevinchatame Pradhana Kartavyamani Gurtinchatame Eenati Vidhi.
1: The most important duty enjoined on man today is to whichever country he belongs and whichever time be, he should love his mother and honor her.
0: Nava Masamula Mosi Kani Penchi Rakshinchinatvanti Talli Sevani Talline Gauravinchaka Talline Preminchukundina Inki Evarini Manavudu Preminchagaladu.
1: If a person cannot love and respect his own mother who has carried him for 9 months in a womb and given him birth and given all protection and shelter, if he cannot love her, whom else can he love?
0: Bhagavantudu Brahmandamunu srishtinchi Mosi Rakshinchi Aneka Vidhamala Kaapaduchunnatuvanti ee Bhagavantunito kudinatuvantide Talli yokka bhavamu.
1: This feeling and this aspect of motherhood is associated with God, who has created the entire universe, who has provided the sustenance, who is looking after the entire universe and granting everything that it needs.
0: Oka vyakti Bhagavantuni tana ishta devata swarupamulo aaradhana chesti tanu Bhagavantuni sevistu untadu.
1: One person may be worshipping God as his chosen deity and offering worship of the type that he can.
0: Marokaru kudaru tana ishta devatanu konni aakaramulaga nirminchukoni darini sevinchi poojinchi aanandistuntadu.
1: Other persons there are who may choose their own deity of the choice and offer the worship and love and respect that particular deity.
0: Nee ishta devata swarupam neekenta pradhanamo itarulu yokka ishta devata swarupam kodanu varikanta pradhanam anetundi satyanni gurtinchali.
1: It is necessary to recognize this basic truth that just as your chosen deity is dear to you, the other person's chosen deity is dear to him.
0: Attu kaaka itarulu ishta devata aaradhanalu vimarsinchuchu aakshepanalu parustunnappudiki idi manavudu enni vidhamulaitundi aaradhana chesinappudikini itani paapamunaku guri kaaka tappadu.
1: But on the other hand, if a person chooses to criticize and condemn another person and his deity, however much worship he offers, he is of no use.
0: Tana tallini devata swarupamuga aaradhinchi sevinchi aamenu aanandimpa chesinattuga itarulu yokka tallini kodanu varu devataga bhavinchi aaradhinchi sevinchatam lopala entaina kodanu oka vidhamainatundi santruptini pondali.
1: Just as he chooses and considers his mother as God, offers worship, respects and serves her, similarly, he should also consider the other person's respecting and worshipping and serving the mothers equally sacred.
0: Attu kaaka tana talliye devata swarupamani bhavinchi paryokka tallini aakshepana cheyatamu idi maha paapamu.
1: On the other hand, if he considers his mother as goddess but does not consider the others mothers as goddesses for themselves,
0: tana tallulnu kodanu tana talli vale bhavinchi gauravinchi preminchatamu atyavasaramu.
1: It is necessary and essential to consider the mothers of all other people also as his own mother, respect, honor and serve the other mothers.
0: Talli premaku nochukonaleni manavudu దైవ ప్రేమను కూడాను పొందలేడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఎంజాయ్ హిజ్ ఓన్ మదర్స్ లవ్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది లవ్ ఆఫ్ గాడ్ ఐదర్.
0: తల్లి ఏ విధముగా తన యొక్క గర్భమునందు భరించి మోసి ఆనందముతో ఆ బిడ్డ యొక్క క్షేమమును కోరుచుండును.
1: జస్ట్ యాజ్ ద మదర్ వుడ్ బి ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద వెల్ఫేర్ అండ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ హూమ్ షీ హాస్ క్యారీడ్ ఇన్ హర్ వూమ్ ఫర్ 9 మంత్స్, గివెన్ బర్త్ అండ్ ప్రొటెక్టెడ్ హర్.
0: ఆ ప్రేమ యొక్క విలువను మానవుడు గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ అండర్స్టాండ్ ది మదర్స్ లవ్ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్.
0: ఈనాడు నిత్య జీవితంలో సత్యమైనటువంటి యొక్క మాతృదేవను గుర్తించడానికి అనేక విధములైనటువంటి ఆధారములు ఉంటున్నవి.
1: దే ఆర్ ఏ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ టు రికగ్నైజ్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఆట్ టు బి ఇన్ ద డైలీ లైఫ్.
0: గోవు తన రక్తమును క్షీరముగా మార్చి మనకు అందించి మనకు పుష్టికరమైనటువంటి దేహాన్ని చేకూర్చుచున్నది.
1: కౌ కన్వర్ట్స్ హర్ ఓన్ బ్లడ్ ఇన్ టు మిల్క్ అండ్ సప్లైస్ ద మిల్క్ టు అస్ అండ్ దస్ సర్వ్స్ ఆల్ ఆఫ్ అస్.
0: కనుక గోవు మన మొదటి మాతృమూర్తి.
1: దట్ ఈస్ ది రీజన్ వై యూ షుడ్ కన్సిడర్ కౌ యాజ్ అవర్ వెరీ ఫస్ట్ మదర్.
0: భగవంతుడు తన హృదయమునందు మానవులను నిలుపుకొని రక్షించి అనేక విధములుగా కూడా కాపాడుతున్నాడు.
1: గాడ్ కీప్స్ ది హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ ఆఫర్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ లుక్స్ ఆఫ్టర్ హిమ్.
0: అదే విధంగానే భూమి కూడాను తన హృదయమునందు మానవులను నిలుపుకొని వారిని సరైన రీతిగా సంరక్షిస్తూ ఉంటున్నది.
1: సిమిలర్లీ మదర్ అర్త్ ఆల్సో గివ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్టెనెన్స్ అండ్ హెల్ప్ టు మ్యాన్ కీపింగ్ హిమ్ ఆన్ హర్ సెల్ఫ్.
0: కనుక భూమి కూడాను మనకు ప్రధానమైన మాతృమూర్తి.
1: దట్ ఈస్ వై యూ షుడ్ కన్సిడర్ మదర్ అర్త్ ఆల్సో యాజ్ మదర్.
0: మన దేహమును సర్వాంగములు ఎందు కూడా రసస్వరూపమై దేవతారూపమున ఈ దేహమును సంరక్షిస్తూ ఉంటున్నది.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ గివింగ్ ఆల్ ద పవర్ అండ్ కెపాసిటీ టు లివ్ ఎ లైఫ్ బై ప్రొవైడింగ్ ది సస్టైనింగ్ జ్యూసెస్.
0: అంటి దేవతాశక్తికే రసస్వరూపిణి అని కూడా ఒక బిరుదు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ గివన్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్
0: అట్టి దేవుని అంగీరసుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ద సేమ్ పర్సన్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అంగీరస, గాడ్ అంగీరస.
0: కనుక మన దేహములో సర్వాంగములు ఎందు కూడాను రసస్వరూపమై రక్షిస్తున్నటువంటి యొక్క దేవతలు కూడాను మనకు ప్రధాన మాతృమూర్తులు.
1: గాడ్స్ హు ఆర్ రిసైడింగ్ ఇన్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ప్రొవైడింగ్ రస అండ్ దస్ సస్టైనింగ్ ది బాడీ ఆల్సో మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ గాడ్స్.
0: ఇంకా ఈ జగత్ సంబంధమైనటువంటి విషయం ఎందు ఏది చేయ తగినది ఏ చేయ తగనది.
1: విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్ అండ్ అవర్ ఓన్ లైఫ్ హూ షుడ్ నో వాట్
0: ఏది విహితమైనటువంటిది ఏది నిషిద్ధమైనటువంటిది.
1: What is to be done and what is not to be done? What is desirable? What is undesirable?
0: ఏది మానవునికి ఉత్తమమైనటువంటిది ఏది సత్తకు కానటువంటిది.
1: What is it that confers something good on man and what is it that is going to harm?
0: ఏది ప్రేయో మార్గము ఏది శ్రేయో మార్గము.
1: What is a helpful and a desirable way and a sweet way?
0: అనేక సోదరులు చేసి అనేక పరిశీలనలు సల్పి అనేక విధములుగా కూడాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి యొక్క అనుభూతిప్రాయమైనటువంటి యొక్క శాస్త్రాన్ని జగత్తుకు అందించినటువంటి మహర్షులు కూడాను మనకు మాతృమూర్తులే.
1: దేర్ ఆర్ దీస్ మహర్షీస్ హూ ప్రొవైడ్ అస్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ పవర్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ శాస్త్రాస్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ ఆల్సో అవర్ ఓన్ దే షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ మదర్.
0: ఇంకా నిత్య జీవితంలో మానవుని యొక్క శక్తి సామర్థ్యములను జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇతనికి సుజ్ఞానం ప్రజ్ఞానం విజ్ఞానమును ప్రబోధించినటువంటి గురువు కూడాను మనకు పూజనీయుడే.
1: ది ప్రిసెప్టర్ ది గురు హూ టీచర్స్ ద స్టూడెంట్ టు ఆల్ ఆఫ్ అస్ వాట్ ఈస్ టు బి డన్ అండ్ వాట్ ఈస్ నాట్ టు బి డన్, వాట్ ఈస్ డిజైరబుల్ అండ్ వాట్ ఈస్ అన్డిజైరబుల్, హీ ఆల్సో షుడ్ బి రెస్పెక్టెడ్ యాజ్ మదర్.
0: ఇక్కడ గోవు భూమి దేవత ఋషులు గురువులు ఈ ఐదు మంది మనకు దేవతా స్వరూపకంగా మనం ఆరాధించటము గౌరవించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ది కౌ మదర్ ఆర్త్ ది అంగిరస గాడ్స్ అండ్ ది రిషీస్ అండ్ ది గురు ది ప్రిసెప్టర్ యాజ్ వెరీ గాడ్స్ అండ్ యాజ్ ది మదర్.
0: అయితే ఇవి అన్నీ కూడాను వేరువేరుగా మనకు రూపనామములుగా గోచరించున్నప్పటికీ ఇవి ఐదు కూడాను ఒక మాతృమూర్తి అంది లీనమై ఉంటున్నవి.
1: దీస్ ఫైవ్ ఎంటిటీస్ విల్ బి లుకింగ్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ బట్ దే ఆర్ ఆల్ కంబైన్డ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మదర్.
0: మన తల్లి తన రక్తమును క్షీణముగా మార్చి బిడ్డకు ఇచ్చి పోషించుచున్నది ఈ గోవు ఈ తల్లి అంది ఉంటున్నది.
1: మదర్ హూ గివ్స్ లైఫ్ సస్టైనింగ్ మిల్క్ మే ఈస్ హ్యావింగ్ ఇన్ హర్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కౌ. మదర్ కౌ ఈజ్ ఇన్ అవర్ ఓన్ మదర్.
0: ఈ యొక్క భూమి తన యొక్క హృదయములను నిలుపుకొని మానవులను ఏ విధంగా సంరక్షించుతున్నదో అదే విధంగానే మన తల్లి తన పొట్టలో నింపుకొని తన యొక్క పొట్టలో స్థానంనిచ్చి తాను మోసి అనేక విధములుగా కూడాను ఈ యొక్క బిడ్డకు తగినటువంటి యొక్క ఉన్నతను చేకూర్చుచూ వచ్చుచున్నది.
1: అవర్ మదర్ లైక్ మదర్ ఆర్ టేక్స్ కేర్ ఆఫ్ అస్ కీపింగ్ అస్ ఇన్ అవర్ హోమ్ అండ్ గివింగ్ అస్ ఆల్ ప్రొటెక్షన్. దేర్ఫోర్ మదర్ ఆఫ్ ది
0: కనుక ఈ భూమి కూడాను మన మాతృమూర్తి యొక్క హృదయంగా రూపొందింది.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ అవర్ మదర్ టు హ్యావ్ దిస్ మదర్ ఆర్త్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హర్ ఓన్ హార్ట్ అండ్ హర్ ఓన్ సెల్ఫ్ పర్సనాలిటీ.
0: ప్రతి అంగములో అంగీరస స్వరూపమైనటువంటి దేవతలు కూడాను మాతృమూర్తి యందు నిరంతరము క్షణక్షణము కూడాను మనకు ప్రజలు తెప్పిస్తున్నది.
1: దీస్ గాడ్స్ అంగీరస ఆల్సో లివ్ ఇన్ మదర్ అండ్ ప్రొవైడ్ ఆల్ ద హెల్ప్ టు అస్.
0: తనకు కలిగినటువంటి యొక్క బిడ్డను అనేక విధముల క్షణక్షణము కూడాను ఏ నిమిషంలో ఏ విధముగా పిల్లలు పోషించాలి అనేటువంటి యొక్క జాగ్రత్తను వహించి తన యొక్క బిడ్డను కంటిరెప్పగానే కాపాడుతూ ఉంటుంటాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ మదర్ కంటిన్యూస్లీ గివ్స్ ఆల్ ది అటెన్షన్ నెసెసరీ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అప్రోప్రియేట్ దట్ పర్టికులర్ మూమెంట్ అండ్ ద టైమ్ అండ్ ది స్టేజ్ ఇన్.
0: కనుక రసస్వరూపిణి అయినటువంటి యొక్క దేవత కూడాను తల్లి అందే ఉంటున్నది.
1: దేర్ ఫోర్ దిస్ పర్టికులర్ గాడ్ ఆఫ్ రస ఆల్సో ఈస్ ఫౌండ్ ఇన్ ద మదర్.
0: ఋషులు ఏ విధంగా శాసించి ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయతగినది ఏది చేయతగినది ఏ అవిని నిర్ణయించినట్టుగా మన తల్లి కూడాను నాయన ఇది నీవు చేయకూడదు ఇది నీవు చేయతగినది నీవు ఇటువంటి ప్రదేశములకు పోకూడదు ఇటువంటి ప్రదేశంకు పోవచ్చును అని నిర్ణయం చేసి తల్లి యొక్క బిడ్డ యొక్క క్షేమాన్ని శ్రేయస్సును కంటిరెప్పవలే చూస్తూ బోధిస్తూ ఉంటారు.
1: జస్ట్ యాజ్ ది రిషీస్ ప్రిస్క్రైబ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ విచ్ ఇస్ డిజైరబుల్ టు అస్ మదర్ ఆల్సో ప్రిస్క్రైబ్స్ టు అస్ వాట్ ఈస్ టు బి డన్ వాట్ ఈస్ నాట్ టు బి డన్ అండ్ దస్ సేవ్స్ అస్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక అట్టి ఋషిత్వం కూడాను మన తల్లి అందే ఉంటున్నది.
1: దేర్ ఫోర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రిషి ఆర్ రిషిత్వ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ మదర్.
0: గురువు ఏ విధముగా విద్యలను బోధించునో ఏది సుకృతమని ఏది వికృతమని మనకు తెలుపుచున్నాను.
1: జస్ట్ యాజ్ ద ప్రిసెప్టర్ టీచర్స్ అస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ డిజైరబుల్ వాట్ ఈస్ నాట్ గుడ్ అండ్ వాట్ ఈస్ అన్డిజైరబుల్
0: ఏది శ్రేయస్సు ఏది ప్రజ్ఞానము ఏది విజ్ఞానము అని మానవునికి నిత్య జీవితంలో జీవితాన్ని గడపడానికై ఈ ప్రాప్తమైనటువంటి విద్యను ఏ రీతిగా జరుపుతున్నాడో.
1: జస్ట్ యాజ్ ప్రిసెప్టర్ టీచర్స్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ గివ్స్ అస్ నాలెడ్జ్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్.
0: అదే విధంగానే తన బిడ్డకు ఇంటిలో బయట ఏ విధంగా ప్రవర్తించాలి పెద్దలతో ఏ విధంగా పలకరించాలి సంభాషించాలి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి ఒక విద్యను తల్లి నేర్పుతూ ఉంటుంది.
1: మదర్ ఆల్సో టీచర్స్ ది చిల్డ్రన్ యాజ్ టు హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్సైడ్ ద హౌస్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్ హౌ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఎల్డర్స్ హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ సచ్ ఎ వే.
0: కనుక నిజమైన గురుత్వము మన తల్లి యొక్క స్వరూపమే.
1: ద ట్రూ ప్రిసెప్టర్షిప్ కెన్ బి ఫౌండ్ ఇన్ అవర్ ఓన్ మదర్.
0: అట్టి తల్లిని గౌరవించలేని పూజించలేనటువంటి మానవుని యొక్క బ్రతుకు నిరర్థకమని మనం చెప్పవచ్చు.
1: ద లైఫ్ ఆఫ్ సచ్ మ్యాన్ హూ డస్ నాట్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ such a great mother, his life is a sheer waste.
0: కనుక సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి యొక్క మాతృమూర్తిని మనము గౌరవించి ప్రేమించటము ప్రతి మానవుని యొక్క విధి.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ ద మదర్ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ది గాడ్స్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్య సూక్తులను జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ దేవీ నవరాత్రులు అనేటువంటి నెపం చేత జగత్తునకు అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ టు ద వరల్డ్ అట్ లార్జ్ ది సేక్రెడ్నెస్ అండ్ ది యూనిక్నెస్ అండ్ ది డివైన్ నేచర్ ఆఫ్ ది మదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ దేవీ నవరాత్ర దిస్ పర్టికులర్ థింగ్ ఈస్
0: దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి మూడు పేర్ల చోపల ప్రకటితమవుతూ వస్తుంది.
1: దిస్ ఈస్ డిక్లర్డ్ అండ్ మేడ్ నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ ఎంటిటీస్ దుర్గా
0: లక్ష్మి అనగా శక్తి స్వరూపిణి.
1: దుర్గా రెఫర్స్ టు ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ శక్తి పవర్.
0: ఎట్టి శక్తి? శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తి.
1: వాట్ టైప్ ఆఫ్ పవర్? ఇట్ ఈస్ ది ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ పవర్.
0: ఇట్టి మూడు శక్తులను కూడా ప్రసాదించేటువంటి యొక్క శక్తి స్వరూపిణియే దుర్గా అన్నారు.
1: దుర్గా ఈజ్ ద వన్ హూ కన్ఫర్స్ ఆన్ అస్ ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పవర్స్.
0: దీనిని ఎనర్జీ,
1: దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎనర్జీ.
0: ఇంకా లక్ష్మి, ఈమె జ్ఞానశ్చర్యమును గుణశ్చర్యమును అనేక రకములైనటువంటి యొక్క లోకములో మనం అనుభవించదగినటువంటి యొక్క ఐశ్వర్యాలంతా కూడాను తాను అనుగ్రహించేటువంటిది అని.
1: ది నెక్స్ట్ వన్ ఈజ్ లక్ష్మి హూ కన్ఫర్స్ ఆన్ అస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అసోసియేటెడ్
0: ఐశ్వర్యం కేవలము కరెన్సీ నోట్స్ మాత్రమే కాదు.
1: ఐశ్వర్య ఆర్ ప్రాస్పెరిటీ డస్ నాట్ రెఫర్ టు
0: జ్ఞానైశ్వర్యం.
1: జ్ఞానైశ్వర్య నాలెడ్జ్
0: ఆరోగ్యం కూడా ఐశ్వర్యమే.
1: ఈవెన్ అవర్ హెల్త్ ఇట్ సెల్ఫ్ ఈస్
0: గుణైశ్వర్యము.
1: ది అవర్ ఓన్
0: విద్య ఐశ్వర్యము.
1: వర్చ్యూస్ ఆల్సో
0: సర్వేశ్వర్య స్వరూపిణి అనేటువంటిది లక్ష్మి.
1: లక్ష్మి ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: కనుకని ఈ లక్ష్మిని వెల్త్ స్వరూపిణి అన్నారు, అనగా సంపద స్వరూపిణి, ఐశ్వర్య స్వరూపిణి అని.
1: దట్ ఈస్ వై లక్ష్మి హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ ప్రాస్పెరిటీ.
0: ఇంకా సరస్వతి.
1: నెక్స్ట్ ఈజ్ సరస్వతి.
0: ఈమె మనకు కలిగినటువంటి ఒక తెలివితేటలను, విచారణా శక్తిని, బుద్ధి శక్తిని ప్రసాదించేటువంటిది.
1: సరస్వతి ఈజ్ ద వన్ హూ కన్ఫర్స్ ఆన్ అస్ ది అవర్ క్లెవర్నెస్, అవర్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్ దాట్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇటువంటి దుర్గా సరస్వతి అనగా లక్ష్మీ సరస్వతి యొక్క ప్రభావాన్ని ప్రపంచమునకు చాటే నిమిత్తము, అందించే నిమిత్తమే ఈ శరణ్ నవరాత్రులు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
1: దిస్ శరణ్ నవరాత్రి ఫంక్షన్స్ హవ్ బీన్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ అండ్ షో టు ద వరల్డ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి.
0: ఈ మూడింటి యొక్క స్వరూపిణియే మన యొక్క మాతృమూర్తి.
1: అవర్ మదర్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి.
0: బిడ్డకు తగినటువంటి శక్తులనంతా కూడా తానే ధార వస్తున్నది.
1: Our mother confers all the type of energy and power to the children.
0: Vidya yokka abhivruddhi nimittamai taanu aishwaryavantudai, aarogyavantudai, aanandavantudai lokam lopala keerthini vahinchalani premistu atani yokka abhivruddhiki aneka ohanamulu kavistu untundali.
1: Mother confers love and provides various types of encouragement and help in order that the children grow and prosper. On good name, fame and also different types of wealth.
0: Tana kumarudu goppa vidyavantudai, telivitetalu kalavadai, lokamu lopala goppa kirtini sadinchaleni talli aashistu untadi.
1: Mother also aspires that her son should learn education and also prosper well and earn name and fame in this world.
0: Ilanti mummurti swarupanni dharinchinatvantide matramurti.
1: The mother is one who is the very embodiment of all these three types of mother, Durga, Lakshmi, Saraswati.
0: Pandavulu Krishna yokka sevalu, Krishna yokka aadyalu taalu yokka jeevitanni dhanyam gaavinchukodaniki kevalamu Pandavulu yokka shakti samarthyamulu kaadu kaaranamu.
1: It is not the capacities and the skills of Pandavas which are responsible to earn and to have all the help.
0: Vaari tapashaktulu kaadu kaaranamu.
1: It is not the power of the penance of the Pandavas that is responsible either.
0: Kunti Devi yokka prema tattvame ee Krishnu yokka sannidhi cheyadaniki moola kaaranamu.
1: It is the love of Mother Kunti which is responsible for taking Pandavas to the sannidhi of Krishna.
0: ఆ కుంతి తన పిల్లలను ప్రాణ సమానముగా భావించి అరణ్యములో ఉండినటువంటి సమయంలో వారికి అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు కూడా సల్పితూ వచ్చింది.
1: కుంతి కన్సిడర్డ్ హర్ చిల్డ్రన్ యాజ్ హర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ అండ్ టాట్ దెమ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ విచ్ వాస్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: తమ బిడ్డలు లక్క గృహంలో ఉండినప్పుడు కూడాను వారితో పాటు తాను కూడాను ఆ లక్క గృహంలోనే ఉండి వారి యొక్క క్షేమాన్ని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉండేటువంటిది.
1: వెన్ హర్ చిల్డ్రన్ వర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ లాక్ షీ ఆల్సో వాజ్ విత్ దెమ్ ఇన్ దట్ హౌస్ అండ్ వాంటెడ్ టు షేర్ ఆల్.
0: లక్క గృహంలో తప్పించుకుని పోయి పూటకూళ్ళు ఇంట్లో వాళ్ళు ఉండినప్పటికీ అక్కడ కూడాను తమ బిడ్డల యొక్క క్షేమమును అభివృద్ధిని అనేక రకములుగా ఆశించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేటువంటిది.
1: షీ అకంపనీడ్ దెమ్ టు ఈవెన్ the poor house where they did not have any facility at all, always praying and wishing all the
0: bandhavulu kodanu deeniki taginattuga matru premanu chanachanamunu kodanu abhivruddhi gavinchukuntu undetunti varu.
1: They also helped to develop that kind of love in the heart of the mother Pandavas.
0: Inka 14 samvatsaramulu lakshanudu tana yokka annato aranyam lopala aanandamuga nidraharamulu maani tana yokka అన్నను కాపాడుతూ ఉండడానికి మూల కారణము సుమిత్రి యొక్క ప్రేమనే.
1: ది ఇన్స్టెన్స్ ఆఫ్ లక్ష్మణ షవరింగ్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ రామ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ వాజ్ ఆల్సో ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ ఆఫ్ మదర్ సుమిత్ర.
0: లక్ష్మణుడు అయోధ్యను వదిలే సమయం నందు కౌసల్యాయిన కూడా రాములు వెళుతున్నాడని బాధపడింది, కానీ సుమిత్ర బాధపడలేదు.
1: వెన్ రామా వెంట ఎక్సైల్ Kausalya also must have felt sorry, but Sumitra did not feel so.
0: Nayana Lakshmana, Ramulu leni ee Ayodhya maaku aranyamu. Ramulu unnatundi aranyame meeku Ayodhya. Rama sevaye swami sevaga bhavinchukoni nidraharam lenunu maani Ramulu yokka manasunu asantrupti kalakunda neevu sevinchiramani aashirvadinchindi.
1: Mother Sumitra blessed Lakshmana. Lakshmana, wherever Rama is, that is Ayodhya. This Ayodhya without Rama is no Ayodhya, it is worse than forest. Be with him, take care of him, see that Rama is not put to any inconvenience whatsoever. This was her blessing.
0: Aa talli yokka aashirvada balamu chetane 14 samvatsaramulu nidraharamulu lekanu aanandamuto Ramulnu sevistu vachadu Lakshmanudu.
1: It was on account of the power of the blessing of Mother Sumitra. Lakshmana was able to take care of Rama with so much of interest.
0: Ee mata సమస్త పురాణం యందు పవిత్రమైన చరిత్ర యందు కూడాను తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆశీర్వాదము, తల్లి యొక్క అనుగ్రహమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమని ఈ శరణ నవరాత్రులు కూడాను మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దిస్ శరణ నవరాత్రి ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు us దట్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ది కంటెంట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అండ్ ది పురాణాస్ ఆల్సో ఈస్ దట్ మదర్స్ లవ్ ఇస్ సుప్రీం అండ్ మదర్స్ బ్లెస్సింగ్స్ కెన్ కన్ఫర్ many things which cannot be attained by anything else.
0: Yuddhanantaramu,
1: after the war,
0: kumarulu kolpoyi partapistunnatvanti yokka drutarashtra gandharulu parivasincheetvanti nimittamai krishnudu drutarashtra gandharulu daggariki vachadu.
1: Krishna went to drutarashtra and gandhari in order to test them after those people lost their all their children in the war.
0: Krishnudu vachadu anetvanti vaartha vinina takshaname ఒకవైపున పట్టలేని దుఃఖము, మరొక వైపున భరించలేని క్రోధం కూడాను ఈ యొక్క గాంధారిలో ప్రారంభమైంది.
1: గాంధారి వాజ్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్, ఎక్స్ట్రాడినరీ జాయ్ దట్ కృష్ణ హాస్ కమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ వెన్ షీ హెర్డ్ అబౌట్ కృష్ణాస్ అరైవల్ ఓవర్ దేర్.
0: తాను కృష్ణుని సమీపించి అతని చేతులు గట్టిగా పట్టుకుని, కృష్ణ నీకెందుకింత భేదము?
1: She went close to Krishna, held both hands.
0: నీవు భగవంతుడై కూడాను ఒకరిని ఒక కన్నుతో మరొకరిని మరొక కన్నుతో నీవు చూడటము నీకు న్యాయమా?
1: Is it justified after being a god to see favorably one person and not to
0: pandavulu neekanta priyulu kauravulu neekanta apriyulu kavadaniki kaaranam enti.
1: What is the reason for your considering Pandavas dear to you and Kauravas not so dear to you?
0: Pancha Pandavulu sukshemanga untunnaru.
1: All the five Pandavas are
0: naa nooruguru putrullo okkarena kuda ninnu nilabettadaniki neeku manasu appaleda?
1: How is it that you did not allow even one of my 100 children to survive?
0: Anchamulopala talladandulku inta pindamulaina undadaniki okka kumarunaina kuda nee bratikinchakudada?
1: Could you not have saved at least one son so that he could have performed the last rites of
0: inta kathinamaina hrudayam neeku etta kaligindi?
1: How is it that you could have such
0: ani aneka vidhamulu kaakudanu taanu krishnunni nindistu kudanu tanaku shokamunu bharinchukoleka taanu krishnunu paina aneka vidhamulantunte yokka apavadulu vestu vachindi?
1: Not being able to bear her own sorrow, she began accusing Krishna in this particular fashion.
0: ఎన్ని అపవాదులు వేసినప్పటికీ ఎంత నిందించుతూ ఉండినప్పటికీ కృష్ణుడు చిరునవ్వులు నవ్వుతూ,
1: కృష్ణ వాజ్ ఓన్లీ ఫుల్ ఆఫ్ స్వీట్ స్మైల్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది అక్యూజేషన్స్ అండ్ ఆల్ ది క్రిటిసిజం ఆఫ్ గాంధారి.
0: గాంధారి, ఇది నా దోషము కాదు.
1: హి టోల్డ్ గాంధారి, గాంధారి
0: ఇది మీ దోషమే.
1: దిస్ ఇస్ నాట్ మై ఫాల్ట్, దిస్ ఇస్ యువర్ ఫాల్ట్.
0: నీకు పుట్టినటువంటి పుత్రులు ఒక్క క్షణమైనా వారిని కన్ను తెరిచి చూచినావా?
1: Did you open your eyes and look at your children, even one among the 100?
0: Talli drishtike nochukolenatundi vaadu daiva drishtini ye reethiga nochukogaladu?
1: The children who have not been able to enjoy the vision of her own mother,
0: nee swarthamato nee yokka patiki netramulu levani neevu kuda krutimanga netramulu kattukunnavu.
1: On account of your own selfishness, you said that your husband does not have the eyes, he is blind.
0: Evadu kumarudu evaru kaadu anetvanti kuda neeku teliyadu.
1: Artificially you blinded yourself by a cloth.
0: 100 mandi putrulokala okka putrunaina kuda nee drishtiki nochukunnada?
1: You do not know who was your son because you did not have even a look at him.
0: Alanti matrimurti drishtike nochukolenatvanti okka paapulu naa drishtiki matram nochukogalada?
1: The sinners who are not fortunate enough to have the joy and the blessing of the mother's look and vision, how could they earn my grace and my vision and my love?
0: Pandavulu attu kaadu janminchinadi modalu talli tana yokka odilo pettukoni prana samananga chalachalmukudunu vaarini kaapaadutu vachindi.
1: On the other hand, the mother of Pandavas took care of the children right from birth, giving all attention.
0: Aa kunti yokka premane ee pandavulu rakshistundi.
1: All the protection which the Pandavas are enjoying is on account of
0: aa talli pai unnatundi yokka pandavula premane pandavulu kaapaadindi.
1: It is God's grace which has really saved Pandavas from ruin and problem.
0: Idi prakruti yokka sahaja dharmam.
1: This is law of nature.
0: Ee dharmanni anusarinchinatundi prati vyakti kulanu sukshemanni pondagalugutadu.
1: All those people who observe this particular thing would certainly be safe and happy.
0: Taruka manamu Durga, Lakshmi, Saraswati anetunti ee bhautikamainatunti yokka dhanam nimittamai, bhautikamaina shakti nimittamai, bhautikamaina vidya nimittamai manamu veerini pratyekinchi manam aaradhana cheyanakkarledu.
1: We need not go on worshipping in the name of Durga, Lakshmi, Saraswati, all these physical entities like money, wealth.
0: Mana kanna tallini matrame mana preminchi aaradhinchinappudu sarvadevatulnu preminchinatunti varam avutam.
1: If we can love our own mother who has given birth to us, then we would have worshipped everyone else.
0: Talliki minchina swargam ledu, talliki minchina swargam ledu.
1: There is no sound which is greater than
0: dinini. Okanoka samayamlo ramulukudunu janani janmabhumascha swargadipi gariyasi annadu. Naa talli kante swargam naaku marokati ledu.
1: This is what once Rama declared. He said that there is nothing greater than my own mother.
0: Kanuka nee tallini preminchetvanti yokka ప్రేమను ఈనాడు మనము హృదయములో అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దేర్ ఫోర్ హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ అవర్
0: తల్లి. రక్షణే మన యొక్క జీవితములకు శుభరక్ష.
1: ది ప్రొటెక్షన్ ఆఫ్ ఆఫర్ బై మదర్ ఈస్ ది రియల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ అవర్ లైఫ్.
0: తండ్రి ధర్మస్వరూపుడైతే తల్లి స్వర్గాన్ని మించినటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: If father is the embodiment of righteousness, mother is the very embodiment of love.
0: Yakavela kontha mandi tallidandrulu tava yokka putrini yokka cheshtalanu gurtinchi తల్లిదండ్రులు కొంత శిక్షణ అందించడానికి పూనుకుంటారు.
1: పేరెంట్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్ మే బి ఆఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్.
0: కానీ తల్లి శిక్షించినప్పటికీ ఆ శిక్ష యొక్క దోషము ఎక్కడ ఉన్నది అనేటువంటి గుర్తించేటువంటి యొక్క శక్తిని మనం సాధించుకోవాలి.
1: మదర్ మై గివ్ అస్ సమ్ పనిష్మెంట్ బట్ వీ షుడ్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ హౌ దట్ హాస్ హెల్ప్డ్ అస్ అండ్ ప్రొటెక్టెడ్ అస్.
0: ఈత తెలియనటువంటి వాడు నీటిలో పడి ప్రాణం విడిస్తే ఈ తప్పు నీటిదే లేక నీదే?
1: When a person who does not know swim falls into water and dies thus, is it the responsibility of the water or his own responsibility?
0: ఈతనే నేర్చి నీటిలో పడాలి కానీ ఈత నేర్చకుండా నీటిలో పడినటువంటి తప్పు నీదే కానీ నీటి తప్పు కాదు.
1: Coming to such a state, you are only responsible because without knowing swimming, you have entered into water.
0: అగ్ని చేయిపెట్టి కాల్చిందని చెప్పని నీవు అగ్ని దూషిస్తే ఇది అగ్ని తప్ప నీ తప్ప.
1: After putting your finger into fire, if you say, fire has burnt your finger, is it your mistake or the mistake of the fire?
0: అగ్ని కాల్చేటువంటి శక్తి కలదనేటువంటి గుర్తించుకోకుండా పెట్టినటువంటి నీ తప్పే కానీ అగ్ని తప్పు కాదు.
1: It is your own mistake because you never recognize the fact that fire burns.
0: అదే విధంగానే తల్లికి ఇష్టమైనటువంటి యొక్క పనులు చేయకుండా తల్లికి అయిష్టమైనటువంటి పనులు చేసి దానివల్ల తల్లి శిక్షించిందంటే ఇది నీ తప్పు కానీ తల్లి తప్పు కాదు.
1: Similarly, if you conduct yourself in such a way that you hurt the mother, and when mother gives some punishment, if you say that mother is
0: ee matrimurtiki hitamainatundi karyamunu manam chestu raavali, hitamainatundi karyamunu manam chestu raavali,
1: you should always undertake activity which is dear to mother, which is pleasing to mother, which gives joy to mother.
0: Kanuka matrimurtini preminchi matru shaktini gurtinchi మాతృ మార్గంలో అవలంబించేటువంటి యొక్క మార్గమును అందించేటువంటిది ఈ శరవ నవరాత్రి.
1: ది శరవ నవరాత్రి ఇస్ ఆర్ వన్ విచ్ విల్ హెల్ప్ అస్ టు రికగ్నైజ్ అండ్ మేక్ అస్ లవ్ అవర్ మదర్, గో ఆన్ ద రైట్ పాత్ విచ్ విల్ ప్లీజ్ ద మదర్.
0: అట్టు కాకుండా దుర్గా లక్ష్మి సరస్వతి అని మనం అనేక విధములుగా కూడాను ధనములు ఖర్చు పెట్టి పువ్వులు తెచ్చి కుంకుమలు తెచ్చి అనేక విధములుగా కూడా మనం ప్రార్థించి పూజించి తల్లి మాటను మీరినప్పుడు ఈ పూజల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనం పొందలేము.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ బై ఫ్లవర్స్ అండ్ ఆఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షిప్ టు దుర్గా సరస్వతి అండ్ లక్ష్మి బట్ డూ నాట్ కేర్ టు ఒబే ది మదర్స్ వర్డ్ అండ్ ఆనర్ ఆర్ అండ్ రెస్పెక్ట్ హర్, ఇట్ ఈస్ ఆల్ యూజ్లెస్.
0: కనుకనే కన్న తల్లియే దుర్గా లక్ష్మి సరస్వతి స్వరూపము.
1: దేర్ఫోర్ ది మదర్ హూ హాస్ గివెన్ బర్త్ టు అస్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దుర్గా.
0: తల్లిని మాత్రం మనం ఏనాడు కూడా నువ్వు కంటిదారాలను కార్చడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ మదర్ షెడ్ ఎ టియర్.
0: మన భారతదేశం నందే కాక ఇతర దేశంలో కూడా ఉండవచ్చును, కలకంట కంటి కన్నీరుడికిన సిరియింట నుండనున్నది ఉన్నారు. స్త్రీల యొక్క కన్నీరు ఏ గృహంలో పడుతుందో ఆ గృహంలో సుక్షేమం జరగదన్నారు.
1: ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఇన్ భారత్ బట్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో దెర్ ఈస్ ఎ పర్టికులర్ బిలీఫ్ దట్ ఇన్ సచ్ హోమ్ వేర్ లేడీస్ ఆర్ మేడ్ టు క్రై దట్ ద హౌస్
0: కనుకనే ఏమాత్రం కూడా హింసించకుండా చూసేటువంటి ఒక ప్రయత్నము మీలో ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ యువర్ ఎఫర్ట్ మస్ట్ బి టు సీ దట్ యు డూ నాట్ హర్ట్ ది మదర్ ఇన్ ఎనీ వే వాట్స్ ఎవర్.
0: సీతను కంటిదారులను కార్చడం చేతందే రావణ యొక్క వంశమంతా కూడా నిర్మూలమైపోయింది.
1: ది ఎంటైర్ క్లాన్ ఆఫ్ రావణ కేమ్ టు రూయిన్ బికాస్ రావణ మేడ్ సీత క్రై.
0: పవిత్రమూర్తి అయినటువంటి ద్రౌపదిని పరాభవం గావించి ఆమె యొక్క దుఃఖములకు గురి కావటం చేతనే పాండవ కౌరవుల యొక్క వంశములంతా కూడా నిర్మూలమైపోయింది.
1: ద ఎంటైర్ లీనియేజ్ ఆఫ్ కౌరవాస్ కేమ్ టు అట్టర్ రూయిన్ బికాస్ దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ద్రౌపది.
0: స్త్రీలను ఏ విధంగా కూడా ఏ చిన్న విషయం నందు కూడా బాధించడానికి ప్రయత్నించకూడదు పురుషులు.
1: దేర్ ఫోర్ మెన్ షుడ్ నెవర్ మేక్ the women cry in any way for any reason whatsoever.
0: ఆ విధమైనటువంటి యొక్క మార్గమును పురస్కరించుకుని ఈ స్త్రీలయందు కేవలం మాతృస్వరూపుడైనటువంటి శక్తి ఉన్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ దేర్ ఫోర్ అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దాట్ ఎవ్రీ ఉమన్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ మదర్హుడ్ అండ్ రెస్పెక్ట్ హర్ ఆనర్ హర్ ఇన్
0: ది శరణ నవరాత్రి లోపల.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ మస్ట్ బి అండర్
0: అనేక దేవీ పూజల్ని ఆచరిస్తుంటారు.
1: During the
0: లలితా సహస్రములు చేస్తుంటారు.
1: During the days of శరన్నవరాత్రి various
0: కలగా ఈ శరన్నవరాత్రులంతా కూడాను కేవలము దేవీ శక్తి స్వరూపిణి అనేటువంటి ఒక ఆరాధనగానే ఉంటుంటుంది.
1: దీస్ 9 డేస్ వాస్ బి కన్సిడర్డ్ యాజ్ డేస్ మెంట్ ఫార్ వర్షిపింగ్ మదర్.
0: స్త్రీలను కేవలం ఆట బొమ్మలుగా మనం వినియోగించుకోరాదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ విమెన్ యాజ్ ప్లే.
0: ఆరాధనా స్వరూపులు వారు,
1: దే ఆర్ వర్ది ఆఫ్ వర్షిప్.
0: సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించి వారిని సహజమైనటువంటి యొక్క రీతి లోపల అనుభవించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ వెరీ ఆర్డినరీ బీయింగ్స్ పీపుల్ ట్రై టు ఎంజాయ్.
0: ఇది చాలా తప్పు.
1: దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ మిస్టేక్.
0: ఏ క్షణములో, ఏ ప్రదేశంలో, ఏ కాలంలో, ఎప్పుడు వారి హృదయం నొప్పించుతామో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అట్ వాట్ టైమ్ ఇన్ విచ్ పర్టికులర్ ప్లేస్ ఇన్ వాట్ వే ఆర్ వి గోయింగ్ టు హర్ట్ దెమ్.
0: స్త్రీలను చూచినప్పుడు చాలా వినయ విధేయతో మొట్టమొదట నమస్కరించి అతి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి.
1: వెన్ వి సీ ఎనీ ఉమెన్ వి షుడ్ ఆఫర్ నమస్కార్ అండ్ స్టే అట్ ఎ డిస్టెన్స్ అండ్ లుక్ అట్ హర్.
0: అంతేకాని వారిని ఏదో ఆట వస్తువులుగా మనం ఉపయోగించుకుని అనేక విధములుగా కూడా మనం వారి హాస్యాస్పదం గావించటము, ఇది సరైనటువంటి ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ ఫర్ అస్ టు లుక్ అట్ దెమ్ by any other evil eye or consider them as play toys.
0: Motta motta matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhava. Ee naalugu sthanamlo kuda matru deviki ichinanta sthanamu marokariki ivvaledu.
1: Among mother, father, preceptor and god, mother is given the very first place.
0: Samanyamainatundi matra endukodanu talli tandri guruvu daivam antaru. Daivanni velaka pettaru gaane tallini mundu pettaru.
1: Even in the common parlance, when we say, first we say mother, father, preceptor and God. Mother has been given the first place.
0: Pavitramaina Bharatiya Samskruti yandi ee pavitramainatundi yokka aadharamainatundi yokka ee padamulaku manam enta varaku manam gauravistunnam.
1: In Indian culture, where woman is respected as mother to such an extent, are we observing that in our daily life?
0: Kaani streelu abaluga bhavinchukoni,
1: considering woman as weaklings,
0: vaaru asaktuluga manam visheshinchi,
1: considering them as
0: ఏదో వారిని వంట రూములో ఉండేటువంటి ఒక పని మనిషిగా మనం అనుభవిస్తూ ఉన్నాం.
1: వీఆర్ టేకింగ్ దెమ్ యాజ్ పీపుల్ హూ ఓన్లీ కుక్ ఫుడ్ అండ్ సర్వస్.
0: వారి మనసునందున్నటువంటి భగవద్గీత ఎందుకు స్త్రీల లోపల 7 విధములైనటువంటి శక్తి కలదని.
1: ఈవెన్ ఇన్ భగవద్గీత ఇట్ హాస్ బీన్ డిక్లర్డ్ దట్ దేర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ పవర్ ఇన్ ఎ ఉమెన్.
0: అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి స్త్రీలను మనము ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారిని ఆనంద పెట్టాలి.
1: Women, who are the very embodiment of such powers, in how should we look after them? How should we honor them? How should we
0: treat them? Manamu ee sharan navaratri lopala chakkaga manu gurtinchukodaniki prayatninchali.
1: During these 9 days, we will have to recognize this particular truth and try to understand the implications.
0: Itti parama neetini parama pavittatanu prabodhinchetvanti yokka dinamule ee sharan navaratri dinamulu.
1: These 9 days are meant to give us real knowledge and understanding of all these aspects of the motherhood.
0: ఈ 8 దినములు కూడాను ఈ మాతృమూర్తిని ఆరాధన చేసి కడపటి దినము కట్టేపటికి సరస్వతి పూజలో ప్రవేశిస్తున్నాము.
1: All these 8 days we worship mother in this particular fashion, and on the 8th day we enter into the aspect of Saraswati as the mother.
0: ఆనకు ఆనాడు ఒక విధమైనటువంటి శక్తి పూజలుగా కొన్ని ఆయుధ పూజగా మనము ఆరాధన చేస్తున్నాము.
1: ఆన్ దట్ డే వీ వర్షిప్ ద మదర్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్
0: ఆఫ్ ఆయుధాలను, కొన్ని గ్రంథములను, మన యొక్క ప్రధానమైనటువంటి వస్తువులను కూడాను ఆనాడు పూజలో పెట్టి దాన్ని మనము ఆరాధన జరుపుతున్నాము.
1: ఆ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ వి యూజ్ ఇన్ అవర్ డైలీ ప్రొఫెషన్ ఆర్ వర్షిప్.
0: ఏమిటి విద్య? సర్వదేవతా స్వరూపిణి అనేటువంటి యొక్క స్త్రీ యొక్క కాళీ శక్తి యొక్క తత్వమును ప్రబోధించేటువంటిది.
1: ఆల్ దిస్ టీచర్స్ అస్ ద పవర్ ఆఫ్ కాళీ.
0: ఆనాడు జడమైనటువంటి వస్తువులను కూడా మనము జడముగా భావించకుండా దైవంగా మనం ఆరాధిస్తున్నాము.
1: ఆన్ దట్ 8th డే వెన్ వీ వర్షిప్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ వీ డోంట్ వర్షిప్ దెమ్ యాజ్ ఇనర్ట్ థింగ్స్.
0: భారతదేశంలో ఇట్టి ఆరాధనా తత్వము అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ది టైప్ ఆఫ్ వర్షిప్ దట్ ఈస్ ప్రివలెంట్ ఇన్ భారత్,
0: జడమైనటువంటి ఒక పెద్ద లారీని కూడా డ్రైవర్ డ్రైవ్ చేయడానికి పోయే ముందుగా ఆ స్టీరింగ్ కు ముందు నమస్కారం చేసి డ్రైవ్ ప్రారంభిస్తాడు.
1: ఎ డ్రైవర్ ఆఫ్ ఎ లారీ టచెస్ ది స్టీరింగ్ విత్ ది రెస్పెక్ట్ అండ్ prayerful words and then he
2: సంగీతానికి తగినటువంటి యొక్క ఈ యొక్క పరిముట్టంతా కూడాను ఎవరైనా ఒక వైలిన్ వాయించాలంటే ఆ వైలిన్ ముందు నమస్కారం చేసి దాన్ని ప్రారంభిస్తాడు.
1: You take for example musical instruments. Whenever they want to play any musical instrument, they offer the
2: ఒక నర్తకి తన యొక్క గజ్జలను కాలికి కట్టుకునే ముందుగా ఆ గజ్జలను కూడా నమస్కరించి తదుపరి ఆ కాలికి చుట్టుతుంది.
1: A dancer for example offers her worship to the chains which she puts round her anklets
2: and tapi chesetundi mesini kudunu prarambhinche munduga aa tapi ki mundu namaskaram chesi danni prarambhistadu.
1: Similarly a mason who offers worship to the instruments and implements.
2: Ee vidhanga manam yochana chesthe bhagavantudu lenatundi vastuvu jagattulo ledu.
1: The inner meaning of this is that God dwells in everything in the world in
2: కనుక సమస్తము భగవస్వరూపంగా మనం భావించుకునే ఆరాధన చేయటమే ఈ యొక్క శర నవరాత్రి యొక్క విశిష్టత. విశ్వస్వరూపం అనేటువంటి యొక్క పదములకు తగినటువంటి అర్థము.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డిస్క్రైబింగ్ ది వరల్డ్ యాజ్ విష్ణు ఇట్సెల్ఫ్.
2: ఇది నిత్యము కాదు.
1: దిస్ ఇస్ నాట్ మిథ్యా,
2: సత్యమే.
1: దిస్ ఇస్ ట్రూత్.
2: అయితే ఈ సత్యాన్ని మనము నిత్యంగా భావించుకోవటం చేతనే మనము నిత్య జీవితాన్ని గడుపుతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్. We consider this as mithya and therefore we are enjoying life.
2: Yes, bhavani tad bhavati ini mana bhavamunu puraskarinchukoni ee jagattu nadustu untundadi.
1: The world conducts itself towards us depending upon our own feelings, our own understanding.
2: Pula mokkalu natina appude puyu.
1: If you were to sow the seeds of the flower seeds, you get flowers from those plants.
2: Munda mokkalu natina munda padavu.
1: If you sow the thorny seeds, the thorny plants.
2: Manchi chettalu ividi mundenadu.
1: That is how good and bad you get depending upon what you do.
2: Ye bhavamulo ye talampulo alanti phalithale manam pondutuntam.
1: The result that we get depend upon the type of feeling that we have.
2: మంచి తలంపులను మనం అభివృద్ధి గావించుకొని
1: వీషుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
2: మంచి ఫలములు పొందడానికి ప్రయత్నించాలి.
1: వీషుడ్ ఎర్న్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ గుడ్ థాట్స్.
2: నిరంతరము చెడ్డ తలంపులని మనం అభివృద్ధి గావించుకొని చెడ్డ జీవితాన్ని గడపడం మానవునికి ప్రధాన కర్తవ్యం కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ కన్సిడర్ కంటిన్యూస్లీ అండ్ థింక్ బ్యాడ్ థింగ్స్ అండ్ సఫర్ దేర్ ఫ్రమ్.
2: ఇది మానవత్వాన్ని నిర్మూలన గావించేటువంటి మార్గం.
1: దిస్ పర్టికులర్ పాత్ ఈజ్ పాత్ విచ్ బిలైస్
2: సర్వమును మనం ప్రేమించాలి.
1: షుడ్ లవ్ ఆల్.
2: ప్రేమ చేతనే జగత్తును మనం వ్యాపింప చేయాలి.
1: షుడ్ స్ప్రెడ్ లవ్ టు ది ఎంటైర్ వరల్డ్.
2: కనుక ఆ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క స్థానంలో మనం ఉంచుకోవాలి.
1: లవ్ మస్ట్ బి గివెన్ ఏ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ హార్ట్.
2: దివ్యాత్మ స్వరూపులారా, విషయాలతో తలను నింపుకొనక ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించండి. సమస్త విషయాలతోనూ నింపుకుంటే మనం ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ అవర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్.
2: మన తల అందుకోసం కాదు అందించినటువంటిది.
1: అవర్
2: మన తలంపులు అన్ని కూడాను దైవ తలంపులుగా మారాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ అవర్ థాట్స్.
2: చేసిన పనులన్నీ కూడా దైవ సేవగా రూపొందాలి. పనులన్నీ కూడా పరమాత్మని మంత్రంగా రూపొందాలి. అలాంటిదే మానవ జీవితము.
1: దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ రియల్ మ్యాన్.
2: అందువల్లనే మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిదని స్థితి బోధిస్తూ వచ్చింది.
1: దట్ ఈస్ వై స్క్రిప్చర్
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: That is why scriptures declare
2: పశుపక్షి మృగాదుల వలె మనము తిని తిరిగి ఆనందించి ఏదో కాలం వ్యర్థం గావించినామంటే ఇంకా దుర్లభమైనది అవుతుంది ఈ మానవ జన్మ.
1: If only we waste our life like animals and birds wasting,
2: మనము పశుపక్షి మృగాదులతో సమానమే.
1: We will become equal to beasts, birds and animals.
2: కాదు కాదు, మానవులకు అందించినటువంటి సర్వాంగములు కూడా భగవత్ ప్రీత్యార్థమైనటువంటి కార్యములుగా మనం వినియోగించుకోవాలి.
1: Man should use all the limbs given by God to him for
2: yajnamu yajnamu yajnam annamu. Yajnam ante emiti?
1: What do you understand by
2: ye pani chesinappudiki bhagavat teetyarthanga gavinchinatvadanta yajnamuni?
1: Whatever is done must be done as an offering to God, then that becomes yajna.
2: Aa yajnamulaku pratikame ee yokka swaroopam.
1: Whatever is done here on the stage as yajna is only a reflection of
2: భగవత్ ప్రీత్యార్థంగా మనము ఏ చిన్న పనినైనా కూడా మనము ఆచరించినప్పుడు అది యజ్ఞ స్వరూపంగానే మారిపోతుంది.
1: వాట్ ఎవర్ లిటిల్ వర్క్ వీ డూ, ఇఫ్ వీ కెన్ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫర్ ద జాయ్ ఆఫ్ గాడ్,
2: యజ్ఞము.
1: సాక్రిఫైస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ యజ్ఞ.
2: కనుక ఈ యజ్ఞం అనేటువంటిది కేవలం ఒక పెద్ద హోమగుండం కట్టి దాని మంత్రముల చేత ఏదో ఆవుని తెచ్చి ఈ విధమైనటువంటి ప్రకారం మనము ఆచరించటం మాత్రమే కాదు.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ ఆన్ ది స్టేజ్ బై కన్స్ట్రక్టింగ్ ఏ యజ్ఞ గుండ అండ్ ఆఫరింగ్ కండక్టింగ్,
2: ఈ చిన్న పని చేసినప్పటికీ ఈ దైవ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అది యజ్ఞంగా మారిపోతుంది.
1: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ డూ, ఇఫ్ యూ కెన్ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఇట్ బికమ్స్ యజ్ఞ ఇట్సెల్ఫ్.
2: కనుకనే ఉపనిషత్తులు కూడాను ఏ కర్మను నీవు ప్రారంభించినప్పటికీ ఆ కర్మకు నీవు నమస్కారం చేయమన్నది.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లేర్డ్ వాట్ ఎవర్ డీడ్ యూ డూ
2: తస్మై నమః కర్మణే, నేను ఆచరించేటువంటి కర్మకు మొట్టమొదట నేను నమస్కరిస్తున్నాను, నేను పవిత్రమైన కర్మలుగా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ప్రక్రియనే ఇది.
1: ఆఫర్ ది నమస్కార్ అండ్ వర్షిప్ టు యువర్ ఓన్ యాక్షన్, వాట్ ఎవర్ యూ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ ఎ సేక్రెడ్ థింగ్ అండ్ డూ ఇట్.
2: ఈనాడు మానవుని శరీరం ధరించడానికి కారణమేమిటి?
1: Why is it that a human being has
2: కర్మ ధర్మ సాధకం?
1: This physical body is given for sake of
2: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: మ్యాన్ ఈస్
2: కర్మలను ఆశ్రయించి ఈ దేహం వచ్చింది.
1: వే గాట్ దిస్ ఫిజికల్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్
2: కాబట్టి దేహమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ దిస్ ఫిజికల్ బాడీ యాక్షన్ ఈజ్ ది
2: ఈ కర్మకు రాగమే ఆధారము.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ ఈస్ ది
2: రాగమును ద్వేషమే ఆధారము.
1: ఫర్ డిజైర్ ది హేట్రెడ్
2: ఈ ద్వేషమునకు అహంకారమే ఆధారము.
1: ఫర్ హేట్రెడ్ ఈగో
2: ఈ అహంకారములకు ఒక అవివేకమే ఆధారము.
1: ఫర్ ఈగో ఇగ్నోరెన్స్
2: ఈ అవివేకమునకు అజ్ఞానమే మూల కారణము.
1: ఫర్ దిస్ ఫూలిష్నెస్ ఇట్ ఇస్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్
2: అజ్ఞానమును మనం నశింపజేసుకుంటే ఈ అవివేకం క్షీణించిపోతుంది.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ అవర్ ఇగ్నోరెన్స్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ఫూలిష్నెస్ ఇన్ అస్.
2: ఈ అవివేకం నశించిందంటే అహంకారం రూపొందింపజేస్తుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఫూలిష్నెస్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో.
2: ఈ అహంకారం అనేటువంటి నిర్మూలమైన మన ద్వేషం అనేటువంటిది అంతఃపతనం అయిపోతుంది.
1: ఇఫ్ వి రిమూవ్ అవర్ ఈగో దెర్ ఇస్ నో రూమ్ ఫర్ హేట్రెడ్
2: ఈ ద్వేషం అనేటువంటిది పోయిన రాగము క్షీణించిపోతుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెన్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్
2: రాగము క్షీణించినప్పుడు కర్మలే నశించిపోతాయి.
1: ఇఫ్ దెర్ ఇస్ నో డిజైర్ దెర్ ఇస్ నో
2: కర్మ నశించిన దేహమే మనకుండదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో యాక్షన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ది బాడీ అట్ ఆల్.
2: కనుకని ఈ దేహమును సార్థకంగా గావించుకోవాలన్నప్పుడు మొట్టమొదట అజ్ఞానాన్ని నిర్మూలం గావించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు శాంక్టిఫై యువర్ ఫిజికల్ బాడీ
2: అజ్ఞానం అంటే ఏమిటి?
1: టు రిమూవ్ ఇగ్నోరెన్స్.
2: దేహమే నేను దేహమే నేను దేహమే నేను అనుకోవటమే పెద్ద అజ్ఞానం.
1: కన్సిడరింగ్ ది ఫిజికల్ బాడీ యాజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఇగ్నోరెన్స్.
2: ఈ దేహమే నేనే అజ్ఞానం మనలో నిర్మూలం కావాలి.
1: వి షుడ్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్.
2: అది ఏ విధంగా నిర్మూలం అవుతుంది?
1: హౌ కెన్ యూ రిమూవ్ దిస్ ఇగ్నోరెన్స్?
2: దానిని కూడా దైవంగానే మనం భావించాలి.
1: కన్సిడర్ దిస్ ఫిజికల్ బాడీ ఆల్సో యాజ్ గాడ్.
2: సర్వము భగవత్ స్వరూపమే, సర్వము భగవత్ శక్తియే అనేటువంటి విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్.
2: నా దేహము నా దేహం అన్నావు.
1: వెన్ యూ సే మై బాడీ దిస్ ఇస్ మై బాడీ,
2: ఈ దేహమునకు ముందు నా అనేటువంటి ఈ నా ఏమిటి?
1: దేర్ ఈస్ దిస్ వర్డ్ మై బిఫోర్ దిస్ బాడీ. వాట్ డు యూ మీన్ బై దిస్ మై బాడీ మై?
2: ఇక్కడ నాది అనేటువంటిదే ఒక మమకారము.
1: This feeling of my before the body.
2: నేను అనేటువంటిది అహంకారము.
1: This I is to remove this ignorance.
2: దానిని కూడా దైవంగానే మనం భావించాలి.
1: Consider this physical body also as God.
2: సర్వము భగవత్ స్వరూపమే, సర్వము భగవత్ శక్తియే అనేటువంటి విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: You should develop the faith that everything is God.
2: నా దేహము నా దేహం అన్నావు.
1: When you say, my body, this is my body.
2: ఈ దేహమునకు ముందు నా అనేటువంటిది ఈ నా ఏమిటి?
1: దేర్ ఈస్ దిస్ వర్డ్ మై బిఫోర్ దిస్ బాడీ. వాట్ డు యూ మీన్ బై దిస్ మై బాడీ మై?
2: ఇక్కడ నాది అనేటువంటిదే ఒక మమకారము.
1: దిస్ ఫీలింగ్ ఆఫ్ మై బిఫోర్ ది బాడీ.
2: నేను అనేటువంటిదే అహంకారము.
1: దిస్ ఐ ఈజ్ ఈగో.

0: How did you get this particular feeling?
1: Anta bhagavantu nivi.
0: If you consider everything, I also just told the hostel boys recently. After exile,
1: రామో విగ్రహవాన్ ధర్మ, నీవు సాక్షాత్ ధర్మస్వరూపుడవే, నీవు సాక్షాత్ భగవస్వరూపుడవే అని వర్ణిస్తూ ఉండినారు.
0: A number of rishis were describing Rama as the very embodiment of righteousness and divinity.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి కైక ఒంటరిగా ఉండినటువంటి సమయంలో చూచి రాముని దగ్గరికి వెళ్లి, రామ నీ శక్తి సామర్థ్యము నేను గుర్తించుకోలేకపోయాను.
0: కైక వెంట్ టు రామ at a time when he was alone and asked Rama,
1: నీ చేసినటువంటి పాపమునకు పరిహారమేమైన ఒక మార్గంలో బోధించమని.
0: Rama, please teach me something which can free me from the sins which I have committed towards you.
1: Amma, నీవు చేసింది పాపమేమీ కాదు.
0: Mother, you have not committed any sin at all.
1: ఈ ప్రకృతి యొక్క న్యాయమే.
0: This is law of nature.
1: కనుక ఈ ప్రకృతి ధర్మాన్ని సర్వులు కూడా నువ్వు అనుసరించవలసింది.
0: ఎవరీ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ దిస్ లా ఆఫ్ నేచర్.
1: నీవు చేసినది చాలా ఉపకారమే.
0: Whatever you have done is a great boon.
1: నిమిత్తము ఒక విత్తనంగా తీసుకుని సమస్త కార్యములను ఆచరిస్తూ వస్తుంది.
0: Considering any particular incident as an excuse, everything that ought to be done.
1: నీవు కోరుతున్నావు గనుక నీకు ఒక ఉపదేశం చేయడానికి నేను కోరుకున్నాను.
0: But as you are desirous of having some teaching,
1: తెల్లవారి నీవు సరయూ నదికి వెళ్లి స్నానం చేసి నీవు రమ్మన్నాడు. అనగా నీవు వచ్చే దారి లోపల ఏ విధమైనటువంటి శబ్దాలు నీవు వింటావో దానిని నీవు చక్కగా గుర్తించుకుని రమ్మన్నాడు.
0: టుమారో మార్నింగ్ యూ గో టు రివర్ సరయు, హ్యావ్ యువర్ బాత్, ఆన్ యువర్ వే బ్యాక్ అబ్జర్వ్ ది టైప్స్ ఆఫ్ సౌండ్ దట్ యు హియర్.
1: ఆమె స్నానం ఆచరించి గట్టుకు వచ్చేటప్పటికి ఒకవైపున మేకలు, ఒకవైపున గొర్రెలు అంత గుంపులు గుంపులుగా మేస్తూ వస్తున్నాయి.
0: ఆఫ్టర్ షీ హ్యాడ్ హర్ బాత్ ఇన్ రివర్ సరయు, వెన్ షీ కేమ్ టు ద బ్యాంక్, షీ అబ్జర్వ్డ్ ది వన్ సైడ్ గోట్స్, ఆన్ అనదర్ సైడ్
1: అవి ఒక నిర్విరామంగా మే మే మే అని అరుస్తూ ఉంటున్నాయి.
0: దే వర్ అటరింగ్ ద సౌండ్ మే మే కంటిన్యూస్లీ ఆన్ ఐదర్ సైడ్.
1: సరే, ఏది ఒక శబ్దాన్ని విని రామన్నాడు కదా శ్రీరాముడని తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళింది.
0: షీ వెంట్ బ్యాక్ టు రామ.
1: అడిగాడు రాముడు, అమ్మా నీ విన్నటువంటి శబ్దం ఏమిటి అన్నాడు.
0: రామ ఆస్కర్ మదర్, వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ సౌండ్?
1: గొర్రెలు మేకలు ఎక్కడ చూసినా గానీ మే మే మే అని అరుస్తుంటున్నాయి. ఈ శబ్దాన్ని మాత్రమే నేను విన్నానని.
0: డియర్ చైల్డ్, ఐ హర్డ్ దిస్ సౌండ్ మే మే ఫ్రమ్ ద షీప్ అండ్ గోట్స్ వెన్ దే వర్ గ్రేజింగ్.
1: మే మే అనగా సంస్కృతంలో నాది నాది నాది అని.
0: మే మీన్స్ మైన్ మైన్ మైన్.
1: ఏది నాది?
0: వాట్ ఈస్ మైన్?
1: అంతా నాది అనుకుంటున్నాం.
0: వీథింగ్
1: అనుకున్నంత కాలం కూడా అది నా దగ్గర లేకుండా ఉంటుందాది.
0: వీ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ ఈవెన్ యాజ్ లాంగ్ యాజ్ అట్లీస్ట్ వీఆర్ థింకింగ్ దట్ దే ఆర్ అవర్స్.
1: దశరథుడు రావాడనుకున్నావు నీవు.
0: యూ థాట్ దశరథ అవర్స్?
1: దశరథుడు
0: వేర్ ఇస్ దశరథ నౌ?
1: ఇదంతా నాదే అనుకున్నావు. ఏది నీది?
0: యూ థాట్ ఎవ్రీథింగ్ బిలాంగ్.
1: ఏది నీది కాదు, అంతా దైవంది. నది ఉపదేశం అన్నాడు.
0: This is my teaching, mother. Nothing really belongs to you.
1: Anta daivamne nadedi kadaneetunte yokka bhavaniki enaadu manu vastamo ade nijamainatunte vedantam.
0: That day when we understand that everything belongs to you,
1: ade nijamaina gnanam,
0: and that nothing belongs to
1: you, aa gnanam manalo prarambhamayyanta varaku kudunu manam ee ajnanamlo munigipovasindi.
0: That alone is real knowledge.
1: ఈ అజ్ఞానం ఉంటున్నంత వరకు కూడా మనం దుఃఖంలోకి దూరం అయ్యేటువంటి మార్గం లేదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ హావ్ దిస్ ఇగ్నోరెన్స్ వీ కెన్ నెవర్ బి ఫ్రీ ఫ్రమ్ సారో అండ్ గ్రీఫ్.
1: సాధ్యమైనంత వరకు దేహభ్రాంతిని వదులుకొని,
0: టు ది ఎక్స్టెంట్ ఇట్ ఇస్ పాసిబుల్, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది
1: దైవభ్రాంతిని అభివృద్ధి గావించుకోవడానికి తగినటువంటి కృషి చేయటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
0: డెవలప్ అటాచ్మెంట్ టు గాడ్, దిస్ ఇస్ ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్.
1: మొట్టమొదట మాతృమూర్తిని గౌరవించండి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
1: మాతృమూర్తిని ప్రేమించండి.
0: యువర్ మదర్ అండ్ లవ్ యువర్ మదర్.
1: మాతృమూర్తిని సేవించండి.
0: సర్వ్ యువర్ మదర్.
1: ఈ దేహములకు మూలకర్త అయినటువంటిది మాతృమూర్తి.
0: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక ఎవరు కూడా తల్లిని బాధించడానికి ప్రయత్నించి,
0: నో వన్ షుడ్ కాజ్ ఎనీ హార్మ్ ఆర్ హర్ట్ టు ది మదర్.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గమును మనము ప్రారంభించినంత వరకు కూడా మనకి ఈ దుఃఖం తప్పదు.
0: ఇఫ్ వి గో ఆన్ ది రాంగ్ పాత్, వీ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ది సారో.
1: మొదటి దినము మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఇదియే.
0: ది లెసన్ విచ్ యూ హావ్ టు లెర్న్ ఆన్ ది వెరీ ఫస్ట్.

0: ఈ పాఠం నేర్చుకొనక మనం పరీక్షలో ఉత్తీర్ణులు కాలేము.
1: వితౌట్ లర్నింగ్ దిస్ లెసన్ వీ కెనాట్ పాస్ ది ఎగ్జామినేషన్.
0: ప్రాథమిక క్లాస్ లోపల ఉత్తీర్ణులు కాకుండా మనము ఉన్నత స్కూల్ కు వెళ్ళడానికి వీలు కాదు.
1: వితౌట్ పాసింగ్ ది వేరియస్ క్లాసెస్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ యూ కెనాట్ గో టు హై స్కూల్.
0: కనుక మొట్టమొదట మన తల్లిని మనం సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ ప్లీజ్ అవర్ ఓన్ మదర్.
0: దీనినే ఇల్లు గెలిచి రచ్చగలిచమన్నారు.
1: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కాంకర్ యువర్ హోమ్.
0: తల్లినే సంతృప్తి పరచలేనిటువంటి నీవు దైవాన్ని ఏ రీతిగా సంతృప్తి పరచగలవు?
1: ఇఫ్ యూ కెనాట్ ప్లీజ్ యువర్ ఓన్ మదర్ హౌ కెన్ యూ ప్లీజ్ గాడ్.
0: తల్లినే గౌరవించలేనిటువంటి నీ శక్తి సామర్థ్యం దైవాన్ని ఏ రీతిగా గౌరవించగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు ప్లీజ్ యువర్ ఓన్ మదర్ హౌ కెన్ యూ గివ్ సాటిస్ఫాక్షన్.
0: మొట్టమొదట మనకు అన్ని విధములు కూడాను తన రక్తాన్ని, తన జీవితాన్ని, తన యొక్క సర్వశక్తిని కూడాను దారబోసినటువంటి తల్లిని గౌరవించడం నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
1: Therefore, you must learn to respect and honor the mother. And with this, I bless you and bring the discourse to a close.